బట్టలు ధరించినటువంటి వాడై కూర్చుంటాడు. పద్మపత్రముల వలె విశాలమైనటువంటి నయనములు కలిగినటువంటి వాడై ఉంటాడు. ఆయనే ఆదిశేషుడు. ఆదిశేషుడే 1000 పడగలతో ఈ భూమి యొక్క భారాన్ని వహిస్తూ ఉంటాడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ఆయన యొక్క ధ్వజం పెట్టబడి ఉంటుంది. దాని పక్కన ఈ తాళ ధ్వజం పక్కనే ఒక వేదిక ఉంటుంది. ఆ తూర్పు దిశలో ఆ వేదికని దేవతలు నిర్మించారు. మీరు ఆ అనంతుడు ఆదిశేషుణ్ణి దర్శనం చేయండి. అక్కడి నుంచి ముందుకు వెడితే బంగారు పర్వతమైనటువంటి ఉదయాద్రి కనపడుతుంది. ఆ ఉదయాద్రి 100 యోజనముల వరకు విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. బంగారు కాంతులతో ఉంటుంది. దాన్ని కూడా దాటి వెడితే సౌమనసము అనబడేటటువంటి ఒక దృఢమైన బంగారు శిఖరము విరాజిల్లుతూ కనపడుతుంది. ఆ సౌమనస శిఖరము మీద వాలకిల్యులు వైఖానసులు తపస్సు చేస్తూ కనపడతారు. దాన్ని దాటితే సుదర్శన ద్వీపం కనబడుతుంది. ఉదయగిరి నుంచి సోమనస శిఖరము మీదకి చేరినంతనే ఆ సూర్యభగవానుడు ఆ ద్వీపవాసులందరిలోనూ చైతన్యాన్ని కల్పిస్తాడు. కాబట్టి దానికి సుదర్శన ద్వీపము అని పేరు. అక్కడే బ్రహ్మగారు మొట్టమొదట ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు భూమండలానికి. ప్రాక్ అన్న పేరు అందుకు వచ్చింది. తూర్పు అన్న పేరు రావడానికి కారణం ఏమిటంటే అక్కడ నుంచే జగత్తుకి భూమికి ఉండేటటువంటి ద్వారం అక్కడుంది. మొట్టమొదటి ద్వారాన్ని బ్రహ్మగారు అక్కడ పెట్టారు. అందుకే ఇప్పటికీ ఏ పూజ చేసినా తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే మనం పూజ చేస్తాం. దేవతలందరూ అట్నుంచే వస్తారు. కాబట్టి ఆ ప్రాక్ దిక్కు అక్కడ ప్రారంభమవుతుంది. అక్కడ సూర్యభగవానుడి యొక్క మొట్టమొదటి ఉదయించడం కిరణప్రసారం ప్రారంభమవుతుంది. అది దాటి వెడితే కటిక చీకటి, ఇంకక్కడేం ఉండదు. సూర్యభగవానుడు ఉదయించేటటువంటి ప్రాగ్ద్వారం వరకు మాత్రమే నాకు తెలుసు. అక్కడ వరకే వెళ్ళాను. అది దాటి మీరు వెళ్ళలేరు, మనకి కుదరదు. కాబట్టి ఇక్కడ వరకు సీతమ్మ జాడ అంగుళం విడిచిపెట్టకుండా వెతికిరండి. 30 రోజుల లోపల తిరిగి రావాలి, రాకపోతే వధాంచుడవుతాడు. కాబట్టి తూర్పు దిక్కుకెళ్లే వానరులు సిద్ధం కండి అన్నాడు. మహానుభావుడు ఎంత భౌగోళిక జ్ఞానమో, ఎన్ని చెప్పాడో చెప్పి తూర్పు దిక్కుకెళ్లేటటువంటి వానరుల్ని సిద్ధం చేశాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళవలసినటువంటి వానరుల్ని పిలిచి మీరు వింజపర్వతం దగ్గర నుంచి ప్రారంభం చెయ్యండి అన్నాడు. దానికి అంగదుణ్ణి నాయకుడిగా పెట్టాడు. అందులో వెళ్ళవలసినటువంటి వాళ్ళని చాలా గొప్ప గొప్ప యోధుల్ని పెట్టాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళవలసిన వాళ్ళని నీలం అగ్నిసుతం చేయవ, హనుమంతంచ వానరం, పితామహ సుతం చేయవ, జంబవంతం మహాబలం, సుహోత్రంచ శరారించ, శరగుల్మం తథైవచ, గజం గవాక్షం గవయం, సుషేణం వృషభంతథ, మైందంచ ద్విజంచైవ, విజయం గంధమాదనం, ఉల్కాముఖం అసంగంచ, హుతాశన సుతావుభౌ, అంగద ప్రముఖాన్ వీరాన్, వీర కపిగణేశ్వర, వేగ విక్రమ సంపన్నాన్, సందిదేశ విశేషవిత్, దేశాం అగ్రేసరం చైవ, మహాబల మథాంగదం, విధాయ హరివీరాణం, ఆ దిశ దక్షిణాం దిశం. అలా అందులో వెళ్ళవలసినటువంటి వీరులైనటువంటి వాళ్ళు అంగదుడు, హనుమంతుడు, బ్రహ్మాంశ సంభూతుడైన జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, వృషభుడు, మైందుడు, దిరుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముకుడు, అసంగుడు, వీళ్ళందరినీ పిలిచి మీ అందరూ దక్షిణ దిక్కుకు వెళ్ళండి అన్నాడు. ఆ వెళ్ళేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుందంటే ఆ వింధ్యపర్వతం దగ్గర మొదలు పెట్టిన తర్వాత మీకు నర్మదా నది వస్తుంది. నర్మదా నది మహావిషసర్పములతో కూడిన ప్రవాహంతో ఉంటుంది. శంకర భగవత్పాదాచార్య స్వామి గారు ఆ నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి గుహలోనే ఆయన గురువు గారైన గోవింద భగవత్పాదాచార్యుల వారిని దర్శనం చేసి నర్మదా నది ప్రవాహాన్నంతటి తన కమండలంలోకి పట్టారు మహానుభావుడు. అది పాములతో ఉంటుంది. జాగ్రత్తగా మీరు అక్కడ వెళ్ళవలసి ఉంటుంది. నర్మదని దాటి వెళ్ళిన తర్వాత గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద, పెద్ద పెద్ద పాములకు ఆశ్రయమైనటువంటి మహాభాగ మొదలైన నదులు కనబడతాయి. మేఖల, ఉత్కళ, దశార్ణ దేశములు, అక్కడ ఉండేటటువంటి గ్రామములు, నగరములు, జనపదములు, అశ్వవంతి, అవంతి పురములు, ఇవన్నీ మీరు సీతమ్మ తల్లి కోసం అన్వేషించాలి. విదర్భ, ఋషిక, మాషిక, వంగ, కళింగ, కౌశిక, దండకారణ్య, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాష్ట్రములలో ఉండేటటువంటి సమస్త ప్రాంతములను మీరు వెతకాలి. మలయ పర్వతం అంతా వెతకాలి. కావేరీ నదిని చూడాలి. మలయ పర్వతాన్ని దాటిన తరువాత అక్కడ అగస్త్య మహర్షి
ఆశ్రమం ఉంటుంది, దాన్ని మీరు చూడవలసి ఉంటుంది. మహానది అయినటువంటి తామ్రపర్ణిని దాటాలి. ఆ నది నిండా మొసళ్ళుంటాయి, చాలా జాగ్రత్తగా నదిని దాటవలసి ఉంటుంది. ఆ తర్వాత పాండ్యరాజుల నగరం వస్తుంది, దాన్ని చూడాలి. సముద్రాన్ని లంఘించి దక్షిణ దిక్కున వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: దాని మీద సర్పాకృతి కలిగినటువంటి అనంతుడు మహానుభావుడు, ఆయన నల్లటి

ఎందుకంటే అందులో నీడపట్టిలాగేటటువంటి సింహిక అన్న రాక్షసు ఉంది. ఆ సముద్రపు ఒడ్డున మహేంద్రగిరి అనబడేటటువంటి ఒక పెద్ద పర్వత శిఖ పర్వతం ఉంది. దాని మించే స్వామి హనుమ బయలుదేరుతారు. 100 యోజనముల ద్వీపం దూరంలో ఒక మహాద్వీపం ఉంది. ఆ మహాద్వీపాన్ని మానవ మాతృలు చేరలేరు. లంక అన్న పేరు వాడలేదు, వాడకుండా అక్కడ మాత్రం మీరు ప్రతి అంగుళం అంగుళం పట్టి పట్టి శోధించండి అన్నాడు. తెలుసు అది లంక అని. కాబట్టి అక్క అది రాక్షసరాధైన రావణుని యొక్క అధీనములో ఉన్న ప్రధాన భూమి కనుక అక్కడ చాలా బాగా వెతకండి. ఆ వెళ్ళేటప్పుడు మాత్రం సముద్ర మధ్యంలో ఉండేటటువంటి సింహిక విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆ సముద్రమునందు పుష్పితకము అనబడేటటువంటి ఒక పర్వతం ఉంటుంది, అది చాలా శోభాయమానంగా ఉంటుంది. బంగారు శిఖరము ఒకటి సూర్యుడు తన కిరణములతో ప్రకాశింపచేస్తూ ఉంటాడు. పక్కన వెండి శిఖరం ఉంటుంది, దాని మీద చంద్రుడు తన కాంతులు ప్రసరిస్తాడు. పగటి వేళ సూర్యకాంతి పడి బంగారు శిఖరము, రాత్రి చంద్రకాంతి పడి వెండి శిఖరము ప్రకాశిస్తూ కనపడుతుంది ఆ పర్వతం. ఆ పర్వతం మీదకి కృతజ్ఞులు క్రూరులు నాస్తికులు వెళ్ళడం కుదరదు. అంత శక్తివంతమైన పర్వతం. అది దాటాక సూర్యవంతము అన్న పర్వతం, అది దాటితే వైద్యుతము అన్న పర్వతం కుంజరం. ఆ తర్వాత ఆ కుంజరం అన్న కొండ మీద విశ్వకర్మ అగస్త్య మహర్షి వచ్చి నివసించడం కోసమని ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు. అది కూడా దాటి వెడితే భోగవతి అనే నది కనపడుతుంది. అందులో మహాసర్పములన్నీ ఉంటాయి. అందు మహాప్రాజ్ఞుడైనటువంటి వాడు సర్పములకు రాజైనటువంటి వాసుకి నివసిస్తూ ఉంటాడు. అది దాటితే వృషభ పర్వతం వస్తుంది. వృషభ పర్వతం చందనములకు ఉత్పత్తి స్థానం. ఆ చందన వృక్షములు అగ్నివలే విరాజిల్లుతూ ఉంటాయి. అక్కడ రోహితులు అనబడేటటువంటి గంధర్వులు ఉంటారు, వాళ్ళ చందన వృక్షాన్ని రక్షిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా ఆ చందన వృక్షాల్ని మాత్రం ముట్టుకోకండి. శైలూషుడు, గ్రామణి, శిగ్రువు, శుభ్రువు, బభ్రువు అని పేర్లు కలిగినటువంటి 5 గంధర్వజాతికి చెందినటువంటి వారికి చెందిన గంధర్వజాతికి చెందిన వారివి ఆ చందన వృక్షములు. అందుకని వాటి జోలికి వెడితే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని ఆ వనంలో ఉన్న చందన వృక్షాలని మీరు ముట్టుకోవద్దు. వృషభగిరి దాటిన తర్వాత భూమి యొక్క సరిహద్దు కనపడుతుంది. అక్కడ ఇంకా పుణ్యపురుషులైనటువంటి వారు నివసిస్తూ ఉంటారు. అది కూడా దాటిపోతే పితృలోకం ఉంటుంది, యమధర్మరాజు గారి యొక్క స్థానం. అందుకని అక్కడ వరకు మాత్రమే ఎవరైనా వెళ్ళగలరు, అది దాటి ఇంకా వెళ్ళడం కుదరదు. అక్కడ యమసదనం ఉంటుంది. చాలా పాపం చేసినటువంటి వాళ్ళందరూ శిక్షింపబడి ఆర్తనాదములు చేస్తుంటారు. కాబట్టి దాంట్లోకి మీరు ఇక ప్రవేశించలేరు. కాబట్టి అక్కడ వరకు సీతమ్మని వెతికి రండి, నేను కూడా అక్కడ వరకే వెళ్ళాను, అది దాటి వెళ్ళలేదు అని చెప్పాడు. చాలా సంతోషించారు. రామచంద్రమూర్తి చాలా ఆశ్చర్యంగా వింటున్నారు, ఏమిటి భౌగోళిక జ్ఞానం, ఒక్కొక్క దిక్కు నుంచి ఎక్కడ వరకు చెప్పాలో అక్కడ వరకు చెప్తున్నాడు. అసలు ఎలా తెలిసాయి సుగ్రీవుడికి ఇవన్నీ అని ఆయన ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత పశ్చిమ దిక్కుకి వెళ్ళవలసినటువంటి నాయకుడుగా సుషేణుణ్ణి నియమించాడు. నియమించి ఆ సుషేణుని నాయకత్వంలో వెళ్ళవలసినటువంటి 200,000 మంది వానరులకు సూచనలు ఇచ్చాడు. మీరు సౌరాష్ట్ర ప్రాంతం, బాహ్లిక దేశం, శౌర భీమ ప్రదేశములు, విశాలములై మనా గొప్పగా ఉండేటటువంటి జనపదములు, మహానగరములు, పట్టణములు, గ్రామములు అన్నీ చూడాలి. ఆ దిశగా ముందుకెళ్ళిన తర్వాత సముద్ర తీరం కనబడుతుంది. మొగలి పొదలు, కానుగ తోటలు, కొబ్బరి తోటలు అన్నీ కూడా సముద్రపు ఒడ్డున ఉంటాయి. అవంతి, అంగలోపాపురి, అలక్షిత వనము మొదలైనటువంటి ప్రదేశాలు వెతకాలి. హేమమయమైనటువంటి హేమగిరి అన్న పర్వతం కనబడుతుంది, 100 శిఖరములతో ఉంటుంది, ఎత్తైన వృక్షములతో ఉంటుంది, అక్కడ వెతకాలి. అక్కడ కొన్ని కొన్ని విచిత్రమైన పక్షులుంటాయి, అవి సింహాల్ని ఏనుగుల్ని తింటాయి. ఆ పక్షులు తమ కాళ్లకున్నటువంటి గోళ్లతో ఏనుగుల్ని తన్నుకుపోయి గూట్లో పెట్టుకుని తింటూ ఉంటాయి. ఆ పక్షుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు అవి అక్కడ ఉండేటటువంటి ఏనుగులు మేఘములు ఎలా గర్జిస్తాయో అలా గీంకరిస్తూ ఉంటాయి. మీరు ఆ ప్రదేశములన్నీ వెతకాలి. వానరముల జోలికి విరావు, కాబట్టి మీరు అక్కడ చాలా జాగ్రత్తగా వెతికిరండి. పారియాత్రము అనబడేటటువంటి ఒక పర్వతం సముద్ర మధ్యంలో కనపడుతుంది. ఆ పర్వతం మీద ఉన్నటువంటి గ్రామాలు అవి అన్నీ కూడా మీరు వెతికిరండి. అది దాటిన తర్వాత వజ్రగిరి అనబడేటటువంటి ఒక ఉన్నతమైన పర్వతం సముద్ర మధ్యంలో ఉంటుంది. ఆ పర్వత శిఖరం అంతా వెతికిరండి. అది దాటిన తర్వాత చక్రవంతము అనబడేటటువంటి మహాశైలం, దాని మీద విశ్వకర్మ 1000 అంచులు కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని అక్కడే తయారు చేశారు హయగ్రీవుడు. ఆ తరువాత కొంతమంది పంచజనుడు అనబడేటటువంటి రాక్షసుల్ని శ్రీ మహావిష్ణువు అక్కడే చంపారు. హయగ్రీవుడు అన్న పేరుతో కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు, సంహరించి ఆ పాంచజన్యుడి దగ్గర పుచ్చుకున్న శంఖమునకే పాంచజన్యము అని పేరు. అక్కడే విశ్వకర్మ తయారు చేసినటువంటి 1000 అంచులు కలిగిన సహస్రార చక్రాన్ని
ఆ సుదర్శన

చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి విశ్వకర్మ బహూకరించారు. అది దాటితే వరాహగిరి బంగారు శిఖరములతో విలసిల్లుతుంటుంది. అక్కడ ప్రాగ్జ్యోతిషపురము అనబడేటటువంటి పురం ఉంది. దాన్ని నరకాసురుడు పరిపాలిస్తూ ఉంటాడు, పరమ దుష్టాత్ముడు. చాలా జాగ్రత్తగా ఉండండి. అది దాటితే సర్వ సవర్ణ పర్వతం వస్తుంది. ఆ గుహలలో అనేకమైనటువంటి విశాలమైనటువంటి ప్రాంతములు, అందులో అనేక మంది ఉంటూ ఉంటారు. అక్కడ ఏనుగులు, వరాహములు అన్నీ ఘీంకరించి గర్జిస్తుంటాయి. మీరు ఆ ప్రాంతములన్నీ వెతకండి. మేఘవంతము అనేటటువంటి పర్వతం ఉంటుంది. ఆ గిరిపైన మహేంద్రుణ్ణి కూర్చోబెట్టి సురరాజుగా దేవతలు పట్టాభిషేకం చేశారు. పచ్చని గుర్రములు కలిగిన దేవేంద్రుడు అక్కడే పదవిని పొందాడు. మీరు ఆ ప్రాంతాన్ని కూడా వెతకండి. అది కూడా దాటితే మేఘవంతము అనబడేటటువంటి పర్వతాన్ని దాటి విడితే బంగారు కొండలు కొన్ని మీకు కనపడతాయి. ఆ బంగారు కొండల మధ్యలో మేరుగిరి మీకు దర్శనమిస్తుంది. ఆ మేరుగిరి దగ్గర విశ్వే దేవతలు, మరుద్గణములు, అష్టవసువులు, ఇతర దేవతలు సాయం సమయంలో ఆ మేరు పర్వతం మీద నిలబడి ఆ దగ్గరికి వచ్చి అస్తమిస్తున్నటువంటి సూర్య భగవాను ఉపాసన చేస్తూ ఉంటారు. మీరు ఆ అస్తాద్రిని చేరుకుని పశ్చిమ దిక్కున సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యండి. అక్కడ విశ్వకర్మ నిర్మించినటువంటి ఒక గొప్ప భవనం ఉంది. అది అనేక మేడలతో, వరుసలతో, కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడే వరుణుడు అనబడేటటువంటి మహానుభావుడు, పాశహస్తుడు, పశ్చిమ దిక్కునికి అధిపతి అయినటువంటి వాడు ఉన్నాడు. ఇది రామాయణంలో ఎందుకు వినాలో తెలుసా అండి? తప్పకుండా దీని వలన ఒక గొప్ప ప్రయోజనం సమకూరుతుంది రామాయణంలో ఇది వింటే. ఎందుకంటే ఆశీర్వచనం చేశారనుకోండి, మహదాశీర్వచనం ఒక మాట చెప్తారు, పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే. పూర్వ దిక్కుకంతటికి ఇంద్రుడు అధిపతి. ఆ ఇంద్రుడు అధిపతి అయినటువంటి పూర్వ దిక్కు నుంచి రాజ్యాధిపత్యం వచ్చి నిలబడుతుంది, ఐశ్వర్యం నిలబడుతుంది, అంటే ఉన్న భోగం నిలబడుతుంది, అధికారం. అలాగే అక్కడి నుంచి దక్షిణ దిక్కుకి తిరిగితే దానికి యమధర్మరాజు అధిపతి. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం చేత ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్మంతుడవుతాడు. పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ వంశాభివర్ధనం శృతే. పశ్చిమ దిక్కుకు వరుణుడు అధిపతి, పాశహస్తుడై ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగితే వంశం వృద్ధిలోకి వస్తుంది. ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి, కుబేర ప్రసాదాత్ ఐశ్వర్యం అంతా లభిస్తుంది. కాబట్టి నాలుగు దిక్కులకి వాళ్ళు అధిపతులు. నాలుగు దిక్కుల ఉన్న ప్రాంతములన్నింటినీ మీరు ఆ నదులు, ఆ పర్వతాలు, మహాసంకల్పం ఎలా వింటారో అలా ఈ పర్వతాలు, మేడలు, దేవతలు, ప్రాంతాలు ఇవి విన్నంత మాత్రం చేత ఆ దిక్పాలకుల యొక్క అనుగ్రహం కలిగి మనకి కావలసినటువంటి శ్రేయస్సులన్నీ చేకూరుతాయి. శ్రీరామాయణంలో మహానుభావుడు ఎన్ని విషయాల్ని లోపల పెట్టారో. కాబట్టి ఆ పశ్చిమాద్రి శిఖరము మీద విశ్వకర్మ దివ్యమైనటువంటి ఒక గొప్ప భవనాన్ని నిర్మించారు. అది అనేకమైనటువంటి వరుసలతో ఉంటుంది. దాని యందు వరుణుడు ఉంటాడు. ఆ ప్రాంతంలో మేరుసావర్ణి అనబడేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన కూతురు ఎదర మనకి కనపడుతుంది. ఆయన బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడు, మేరుసావర్ణి అంత గొప్పవాడు. ఆయనకి మీరు సాష్టాంగంగా నమస్కారం చేయండి. ఆ ప్రాంతాన్ని కూడా దాటి విడిపోతే ఇంకా ఏముంటుంది అన్నది ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే మనుష్యులైనటువంటి వారు కానీ, దేహదారులైన వారు కానీ అక్కడ వరకే వెళ్ళగలరు. అది దాటి వెళ్ళడం కుదరదు. కాబట్టి మీరు అక్కడి వరకు సీతమ్మ జాడ కోసం వెళ్ళిరండి అన్నాడు. అని ఉత్తర దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులకు నాయకుడిగా శతవలిని నియమించాడు. పిలుస్తూనే అన్నాడు, ఉత్తర దిక్కున అసలు లోకమునకంతటికీ, భూమండలానికంతటికీ కూడా ఆభరణముగా భాసిల్లేటటువంటి హిమాలయా పర్వత శిఖరములు ఉన్నాయి. ఎందుకని? తాపసులందరూ హిమాలయా పర్వతాల్లోనే ఉంటారు. గొప్ప పుణ్యభూమి. మీరు చాలా జాగ్రత్తగా బయలుదేరండి. ఆ హిమవత్ పర్వతం అనేటటువంటిది ఈ లోకానికి ఒక దివ్యాభరణం. మీరు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పుడు మ్లేచ్ఛ దేశము, పులింగ భూమి, శూరసేన రాజ్యములు, ఇంద్రప్రస్థము, ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ, ఇంద్రప్రస్థము, దక్షిణ కురుభూములు, కురుక్షేత్రాది ప్రాంతములు, మద్రక దేశములు, కాంభోజరాజ్యములు, యవనుల భూములు, శకుల దేశములు, ఆరకట్ట దేశ భాగములు, బాహ్లిక రాజ్యములు, ఋషిక ప్రదేశములు, పురురాజుల భూములు, టంకణ దేశ ప్రాంతములు, చీనా, పరమచీనా భూములు, కురు, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మత్స, దేశీ, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్వకామదులైన రాజ్యాలు, హిమవత్పర్వత ప్రాంతాలు,
అనేకమైనటువంటి పద్మక వృక్షాలు, దేవదారు వృక్షాలతో కూడిన వనాలు, సోమాశ్రమ ప్రాంతము, కాలపర్వతము, హేమగర్భము, సుదర్శనం అనేటటువంటి పెద్ద కొండ, దేవశకం అనేటటువంటి ఒక పర్వతము, అది దాటిన తరువాత 100 యోజనములు వెళ్ళిపోతే ఇంకా అంతా ఒక పెద్ద శూన్యక ప్రదేశం కనపడుతుంది. ఇంకా అక్కడ ఎవ్వరు జీవులు ఎవరు

0: తిరుగుతూ ఉండరు. ఎడారి ప్రాంతం, అటువంటి ప్రాంతం కనబడుతుంది మీరు, అది కూడా దాటి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఒక దుర్గమమైనటువంటి అరణ్యం కనబడుతుంది. ఆ అరణ్యంలో తెల్లని కాంతులతో విలసిల్లేటటువంటి కైలాస పర్వత శిఖరముల యొక్క కాంతి మీకు కనపడుతుంటుంది. దాంట్లో బాగా ముందుకు వెడితే విశాలమైనటువంటి సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో ఉండేటటువంటి కమలముల యొక్క శోభ అపూర్వంగా ఉంటుంది. అందులో హంసలు, కన్నెలీడి పిట్టలు తిరుగుతూ ఉంటాయి. అక్కడే యక్షరాజైనటువంటి వాడు, ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుని యొక్క చంద్రకాంతులతో మేఘమండలం ప్రకాశించినట్టు ప్రకాశిస్తున్నటువంటి ఉత్తమమైన సౌధం కనబడుతుంది. అది కూడా దాటి విడిపోతే క్రౌంచిగిరి కనబడుతుంది. అందు బిలల్లా ఉండేటటువంటి ఒక పెద్ద గుహ కనబడుతుంది. అందులోనే కుమారస్వామి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు అని ప్రసిద్ధి. కాబట్టి మీరు ఆ క్రౌంచ పర్వత గుహలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఆ గుహలలో, శిఖరాలలో, పర్వతాలలో, సరస్సులలో, నదులలో, తీరాల్లో, తపోవనాల్లో, జనపదాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, ఇళ్లలో, అన్ని చోట్ల వెతకవలసి ఉంటుంది. అది దాటితే అవృక్షము అనబడేటటువంటి ఒక పెద్ద పేరు కలిగినటువంటి కామశైలము అన్న మారుపేరు ఉన్న ఒక పెద్ద మానస పర్వతం కనబడుతుంది. అక్కడంతా వెతకాలి. అది దాటితే మైనాకం అనేటటువంటి పర్వతం కనబడుతుంది. మయుడు అనబడేటటువంటి దానవుడు దాన్ని నిర్మించుకున్నటువంటి, దానిలో నిర్మించుకున్న భవనం కనబడుతుంది. అది దాటి విడిపోతే మైనాక పర్వతం మీద మీకు ఒక గొప్ప పవిత్రమైన ఆశ్రమం కనబడుతుంది. అక్కడ ఎందరో తపస్సులు చేస్తూ ఉంటారు. వైఖానసమనబడేటటువంటి సరస్సు, అందులో బంగారు కలువలు ప్రకాశిస్తూ ఉంటాయి. అది కూడా దాటి వెళ్ళిపోతే కుబేరుడి యొక్క గజవాహనము సార్వభౌమము అనబడేటటువంటి ఏనుగు అక్కడ ఆ ప్రదేశంలో తిరుగుతూ మీకు కనపడుతుంది. అది కూడా దాటి మీరు వెళ్ళిపోతే శైలోదము అనబడేటటువంటి నది వస్తుంది. ఆ నది ఒడ్డున కీచకములు అనబడేటటువంటి వెదుళ్ళు ఉంటాయి. ఆ వెదుళ్ళు వంగి పరస్పరము ఒకదాన్నొకటి ఇలా ఆనుకుని వంతెనలా ఏర్పడి ఉంటాయి. మీరు ఆ వంతెనల మీద జాగ్రత్తగా నడవాలి. నడిచి ఆవలి ఒడ్డుకు చేరాలి. అక్కడ ఉత్తర కురుదేశములు ఉంటాయి. ఆ కురుదేశములు, నదులు అన్నీ మీరు వెతకాలి. అది దాటిన తర్వాత నదులలోనికి చొచ్చుకుని ఉన్నటువంటి అగ్నిశిఖల లాంటి పర్వతాలు రత్నమయమైనవి కనబడతాయి. మీరు ఆ పర్వతాలన్నీ వెతకాలి. అక్కడ ఉండేటటువంటి వృక్షములన్నీ పక్షుల గుంపులకి ఆవాసములు. మీరు ఆ ప్రదేశాలన్నీ వెతకాలి. అక్కడ ఉండేటటువంటి కొన్ని వృక్షాలు మనుష్యులకు కావలసినటువంటి వస్త్రాల్ని, ఆభరణాలని కూడా ఇస్తూ ఉంటాయి. మీరు ఆ వృక్షముల అనుగ్రహంతో అవన్నీ పుచ్చుకుని చక్క అవన్నీ ధరించండి. అది దాటిన తర్వాత గంధర్వులు, కిన్నెరులు, సిద్ధులు, నాగులు, విద్యాధరులు స్త్రీలతో ఆనందిస్తున్నటువంటి తేజస్సంపన్నమైనటువంటి వ్యక్తులు మీకు అక్కడ కనపడతారు. అవన్నీ చూడండి. అది దాటిన తర్వాత ఎంతో పుణ్యం చేసినటువంటి వాళ్ళు అక్కడ భోగానుభవం అనుభవిస్తూ కనపడతారు. అది దాటితే ఉత్తర దిక్కున లవణ సముద్రం వస్తుంది. ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనబడేటటువంటి ఒక పర్వతం ఉంటుంది. అది సువర్ణమయం. ఆ ఇంద్రలోకం, బ్రహ్మలోకం నందుండేటటువంటి దేవతలందరూ ఆకాశంలో నిలబడి ఆ పర్వతాన్ని చూస్తూ ఉంటారు. అంత అందంగా ఉంటుంది. అక్కడే విశ్వాత్మకుడైనటువంటి విష్ణు భగవానుడు, ఏకాదశ రుద్రస్వరూపం కలిగినటువంటి శంకర భగవానుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ ముగ్గురు అక్కడ నివసిస్తూ ఉంటారు. అందుకే ఉత్తర దిక్కుకి చేసేటటువంటి నమస్కారం అంత గొప్ప నమస్కారం అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉత్తర కురు భూముల్ని మాత్రం దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే అది దాటి వెళ్ళడం ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కనుక మీ అందరూ కూడా వీటిని సాధించవలసింది అని చెప్పారు. చెప్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి వానరములన్నీ, మేము ఆ దిక్కుకు వెళ్ళిపోతాం, మీరందరూ మాతో రావక్కర్లేదు, నేను ఒక్కడినే చాలు, రావణుణ్ణి పట్టేస్తాను, పళ్ళతో కొరికేస్తాను, చంపేస్తాను, సీతమ్మని తీసుకొచ్చేస్తాను, ఇన్ని వేల మంది ఎందుకు, ఇన్ని లక్షల మంది ఎందుకు, నేను ఒక్కడినే చాలు అని సంతోషంతో రామకార్యం మీద ఉపకారం చెయ్యడమే మా జన్మకి ధన్యత అంటూ సంతోషంతో ఒక్కసారి పరాగం ఎగిరిపోతే ఎలా ఉంటుందో అలా అన్ని దిక్కులకు వానరములన్నీ కిచకిచలాడుతూ పెద్ద శబ్దం చేస్తూ నాలుగు దిక్కులకి బయలుదేరారు. మిగిలిన వానరులు అక్కడ ఉన్నారు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులలో ఉన్న హనుమని సుగ్రీవుడు వెనక్కి పిలిచారు. పిలిచి హనుమతో అంటున్నారు, ఈలోగా రామచంద్రమూర్తి అడిగారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నీకు ఈ భూమండలం అంతా ఇంత ఇన్ని ప్రాంతాలు ఎలా తెలిసాయని అడిగారు. గట్టిగా చెప్పకూడదు రామా, నన్ను వాలి చంపడం కోసమని వెంట తిరిగినప్పుడు నలుగురు మంత్రులతో కలిసి భూమండలం అంతా పారిపోయాను. అప్పుడు చూశాను ఇవన్నీ. ఆయన ఎంత బలవంతుడో చూడండి పారిపోవడంలో కూడా. చిట్ట చివరికి హనుమ నాతో చెప్పారు, ఎంతకాలం ఇలా పరిగెడతావు, ఋష్యమూక పర్వతం మీదకైతే వాలి రాలేడు, అందుకని అక్కడ ఉండు అని చెప్పారు. అప్పటి నుంచి ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాను, అందుకని నాకు ఈ భూమండలం గురించి జ్ఞానం కలిగింది అని చెప్పారు. తర్వాత హనుమని పిలిచారు,
1: విశేష

ಏನತು ಸುಗ್ರೀವೋ ಹನುಮತ್ಯರ್ಧಮುಕ್ತವಾನ್ ಸಹಿ ತಸ್ಮಿನ್ ಹರಿಶ್ರೇಷ್ಠೇ ನಿಶ್ಚಿತಾರ್ಧೋರ್ಧ ಸಾಧಕೇ. ಇನ್ನಿ ಕೋಟ್ಲ ವಾನರಮುಲನು ನಾಲ್ಕು ದಿಕ್ಕುಲಕಿ ಪಂಪಿಸಿನಪ್ಪಡಕೀ ಅರ್ಧ ಸಾಧಕುಡೈನವಾಡು ಸೀತಮ್ಮ ಜಾಡ ಕನಿಪೆಟ್ಟಗಲಿಗಿನವಾರು ಹನುಮ ಒಕ್ಕರೇ ಅನಿ ಸುಗ್ರೀವುಡು ಯೊಕ್ಕ ನಮ್ಮಕಂ. ನ ಭೌಮೌ ನಾಂತರಿಕ್ಷೇವ ನಾಂಬರೇ ನಾಮರಾಲಯೇ ನಾಪ್ಸು ನಾಪ್ಸುವಾ ಗತಿಸಂಗಂತೆ ಪಶ್ಯಾಮಿ ಹರಿಪುಂಗವ. ದೇವಲೋಕಾಲಲೋ ಕಾಣಿ, ಈ ಲೋಕಾಲಲೋ ಕಾಣಿ, ಗಂಧರ್ವಲೋಕಾಲಲೋ ಕಾಣಿ, ನೀಕು ತಿಳಿಯನಿ ಪ್ರಾಂತಂ, ನೀಕು ತಿಳಿಯನಿ ವಾಳ್ಳು ಎವ್ವರೂ ಲೇರು. ಕಾಬಟ್ಟಿ ಸಾಸುರಾಹ ಸಗಂಧರ್ವಾಹ ಸನಾಗ ನರದೇವತಾಹ ವಿದಿತಾಹ ಸರ್ವಲೋಕಾಸ್ತೆ ಸಸಾಗರ ಧರಾಧರಾಹ ಗತಿರ್ವೇಗಶ್ಚ ತೇಜಶ್ಚ ಲಾಘವಂಚ ಮಹಾಕಪೇ ಪಿತುಸ್ತೇ ಸದೃಶಂ ವೀರ ಮರುತಸ್ಯ ಮಹೌಜಸಃ ತ್ವಯ್ಯೇವ ಹನುಮನ್ನಸ್ತಿ ಬಲಂ ಬುದ್ಧಿ ಪರಕ್ರಮಃ ದೇಶ ಕಾಲಾನುವೃತ್ತಿಶ್ಚ ನಯಶ್ಚ ನಯಪಂಡಿತಃ. ಇದಿ ಹನುಮ ಯೊಕ್ಕ ಗೊಪ್ಪತನ. ಅಂದಕೇ ಕಿಷ್ಕಿಂಧ ಕಾಂಡಲೋ ಉನ್ನಟುವಂತಿ ಹನುಮ ಯೊಕ್ಕ ವೈಭವಾನ್ನಿ ವಿನ್ನಂತ ಮಾತ್ರಂ ಚೇತ ಹನುಮ ಯೊಕ್ಕ ಅನುಗ್ರಹಂ ಕಲುಗುತ್ತದೆ. ಇಂದಿಲೋ ಆಯನ ಮಾತ ಅಂಟುನಾರು, ಗತಿರ್ವೇಗಶ್ಚ ತೇಜಶ್ಚ ಲಾಘವಂಚ ಮಹಾಕಪೇ. ನೀಕು ವಿಶೇಷಮైనటువంటి ವೇಗముంది, గొప్ప గతి తెలుసున్నటువంటి వాడివి. లాఘవంచ మహాకపేహి దూకడం కూడా తెలుసున్నటువంటి వాడివి. పితుస్తే సదృశం వీర మరుతస్య మహౌజసః. నీవు నీ తండ్రి అయిన వాయువుకి ఎంత గమన శక్తి ఉందో, ఎంత వేగం ఉందో, అంత వేగం ఉన్నవాడివి. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండితః. నీవు దేశకాలములను బాగా తెలుసున్నవాడివి. ఎక్కడ ఏది చెయ్యాలో, ఏ సమయంలో ఏది చెయ్యాలో తెలుసున్నటువంటి బుద్ధి పరాక్రమము ఉన్నటువంటి వాడివి. ఇది లేనివాడు బుద్ధి ఉంటే సరిపోదు, పరాక్రమం ఉండాలి. పరాక్రమం ఉంటే చాలదు, బుద్ధి ఉండాలి. బుద్ధి పరాక్రమము ఉండి ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో గొప్పతనం ఏమిటో తెలుసండి, ఇంత బలం ఉన్న హనుమ పిల్లి పిల్లగా లంకలో తిరగడం. ఆయన పిల్లి పిల్లంత వారై తిరిగారు. వృషధంశక మాత్ర సన్ బభూవా దృఢదర్శన అంటారు. పిల్లి పిల్లంత రూపంతో తిరిగారు. కారణం ఏమిటో తెలుసా, అది నిశ్శబ్దంగా తిరగలదు, అంత చిన్న రూపంతో తిరగలదు. దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత. అంతే తప్ప ఎప్పుడూ తన వైభవమే ప్రకటింపబడాలని పెద్ద పర్వతాకారంతో తిరిగితే దొరికిపోతారు. కాబట్టి నీకు ఈ జ్ఞానము, ఈ బుద్ధి కలిగిన వాడివి. కాబట్టి హనుమా నీ వలననే ఈ కార్యము సాధింపబడాలి. అప్పుడు సుగ్రీవుడికి హనుమ మీద ఉన్న నమ్మకం ఎంతో చూశారు రామచంద్రమూర్తి. కాబట్టి ప్రభు ఇతని మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు అంటే ఈ కార్యం సీతమ్మ తల్లి జాడ కనిపెట్టబడడం అన్నది ఒక్క హనుమయే సాధించగలరు అని అనుకున్నారు. అనుకుని దదౌ తస్య తత ప్రీత స్వనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః. రామాలయంలో ఒక్కసారి నీరాజన మిమ్మని చెప్పండి. దదౌ తస్య తత ప్రీత స్వనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః. రామచంద్రమూర్తి తన వేలి మీద, తన ఉంగరం మీద శ్రీరామ అని వ్రాయబడి ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమకి ఇచ్చారు. హనుమా, మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళితే సీతమ్మ అనుమానించి మాట్లాడదు, ఈయన ఉంగరం నీ చేతిలో ఉన్న కారణం చేత. సుందరకాండలో ఈ ఉంగరం అమ్మవారి కేశభూషణం, ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఉంగరం ఉంగరం అనుకోకండి, ఉంగర దర్శనమే రామదర్శనం. సీతమ్మకి గొప్ప ఉపశాంతినిస్తున్న ఉంగరం రాముడి చేతి నుంచి హనుమ చేతిలోకి వెళ్ళడం రామాయణంలో ఒక అద్భుత ఘట్టం. అన్ని కోట్ల వానరములు ఎడుతున్న ఆయన ఉంగరాన్ని పుచ్చుకున్న ఏకైక వ్యక్తిగా గౌరవాన్ని పొందినటువంటి మహాప్రాజ్ఞుడు, తన ప్రభు అయిన సుగ్రీవునిచే నమ్మకాన్ని, రామచంద్రమూర్తి యొక్క విశ్వాసాన్ని సూరగొన్న మహాపురుషుడు, అంత వినయంతో ప్రవర్తించగలిగిన వారు స్వామి హనుమ. ఉంగరం ఇస్తే ఆయన ఎక్కడ పెట్టుకుంటారో మీరు చూద్దరు కాని దాన్ని బట్టి ఆయన వినయం తెలుస్తుంది. అందుకే కిష్కింధకాండ అంత గొప్ప కాండ. అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాశాదనుప్రాప్తం అనుద్విగ్నాను పశ్యతి వ్యవసాయస్య తే వీర సత్వయుక్తస్య విక్రమః సుగ్రీవస్య చ సందేశః సిద్ధిం కథయతీవ మే శతం గృహ్య హరిశ్రేష్ఠ స్థాప్య మూర్ధ్ని కృతాంజలిః వందిత్వా చరణౌ చైవ ప్రస్థిత ప్లవగోత్తమః. ఓ వీరుడా, నీ కార్యోత్సాహము, సాహసము, పరాక్రమము నేనిప్పుడు సుగ్రీవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకం వల్ల తెలుసుకున్నాను.
నీవే ఈ కార్యమును సాధించగలవు సీతమ్మచ్చ.

జాడ కనిపెట్టగలవు. సీతమ్మ జాడ కనిపెట్టిన తర్వాత సీతమ్మ నీతో మాట్లాడడానికి ఈ ఆభరణం పనికొస్తుంది. ఇది చూపిస్తే సీతమ్మ అరమరిక లేకుండా నీతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ ఉంగరాన్ని గ్రహించు అని స్వామి తన చేతి ఉంగరాన్ని తీసి స్వామి హనుమ చేతిలో ఉంచారు. వెంటనే ఆయన ఉంగరాన్ని కళ్ళకద్దుకుని తన శిరస్సులో పెద్దగా పెరిగినటువంటి జుత్తు ముడిలోకి దోపుకుని ఆ ఉంగరాన్ని తల మీద పెట్టుకుని శిరసా రామచంద్రమూర్తికి నమస్కరించారు. తప్ప ఇంత గొప్పవాణ్ణి రాముడు నమ్మాడు, ఆ సుగ్రీవుడు నమ్మాడని అహంకరించలేదు. అంత వినయశీలి హనుమ. అందుకే ఈ ఘట్టం రామచంద్రమూర్తికి, సీతమ్మకి, అందరికీ రామాయణంలో గొప్ప మంగళం వేపుకి తిరుగుతున్నటువంటి ఘట్టం ఇదంతా ఇంకా. కాబట్టి ఇప్పుడు పట్టుకుని బయలుదేరారు. అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరములు నెల రోజుల తర్వాత తిరిగి వచ్చేసాయి. వచ్చేసి అందరూ చెప్పారు, మేము వెళ్ళాం కానీ మాకెక్కడా సీతమ్మ జాడ కనపడలేదన్నారు. ఒక్క దక్షిణ దిక్కులకి వెళ్ళినటువంటి వానరముల యొక్క సమూహం మాత్రం తిరిగి రాలేదు. వాళ్ళు అలా వెడుతుండగా ఒక నిర్జనమైన ప్రదేశం కనపడింది దక్షిణ దిక్కున. కండువు అన్న మహర్షి యొక్క 16 సంవత్సరముల కుమారుడు ఒక వనంలో మరణించాడు. ఆయనకి కోపం వచ్చి, నా కుమారుడు ఇక్కడ మరణించాడు కనుక ఇక్కడ జనవాసము ఉండకుండుగాక అని శపించారు. అందుకని అక్కడ ఏమి ప్రాణులు లేవు. వాళ్ళ వనంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి మిక్కిలిగా దాహం కలిగింది. అక్కడ ఒక రాక్షసుడు కనపడితే రావణుడు అనుకుని అంగదుడు మర్దించాడు. ఆయన నెత్తురు కక్కుకుని మరణించాడు. తదనంతరం వాళ్ళు పాపం ఆ సీతమ్మ కోసం వెతుకుతున్నారు. నెల దాటిపోయింది, విపరీతమైన దాహం, ఆకలి. వాళ్ళకి ఎక్కడా దాహం తీర్చుకోవడానికి నీటి కయ్య కూడా కనపడలేదు. ఈలోగా ఒక చోట తడిసిపోయిన రెక్కలతో హంసకారండవా కీర్ణాహవాపీ పద్మోత్పలాయుతాహ అని బెగ్గురు పక్షులు మొదలైనటువంటి తడిరెక్కలు ఆడించుకుంటూ ఒక బిలంలోంచి పైకి వస్తున్నాయి. అప్పుడు చూసి తడిరెక్కలతో పక్షులు వస్తున్నాయి కాబట్టి నీటి కయ్య ఇందులో ఉంటుందని వానరులందరూ ఆ బిలంలో ప్రవేశించారు. అది కటిక చీకటిగా ఉంది. కానీ అంత చీకటిలోనూ చూడగలిగినటువంటి శక్తి కలిగిన వానరులు ఆ బిలంలో జాగ్రత్తగా దారి చూసుకుంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటూ అందరూ కలిసి లోపలికెడుతున్నారు. కటిక చీకటి ఏమీ కనపట్టలేదు. సింహాలు మొదలైన క్రూర జంతువులు కూడా బయటికి వస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద వెలుతురు కనపడింది, ఒక పెద్ద వనం కనపడింది. తరుణాదిత్య సంకాశాన్ వైఢూర్య కృతవేదికాన్ విభ్రాజమానాన్ వపుష పాదపాంశ్చ హిరణ్మయాం నీల వైఢూర్య వర్ణాశ్చ పద్మినీ పతగావృతాః మహద్భి కంచనై పద్మైః వృత బాలార్క సన్నిభైః జాత రూపమయైర్ మయైర్ మచ్చై మహద్భిశ్చ సకచ్చపై నలినీస్తత్ర దదృశు ప్రసన్న సలిలామృతాః కాంచనాని విమానాని రాజతాని తథైవ చ తపనీయగ వక్షాణి ముక్త జాలావృతాని చ హైమరాజత భౌమాని వైడూర్యమణిమంతి చ దదృశస్తత్ర హరయో గృహముఖ్యాని సర్వశః పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రవాళమలిసన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చైవ మధూని చ సమంతతః మణికాంచన విచిత్రాణి శయనాన్యాసనాని చ మహార్హాణి చ యానాని దదృశిస్తే సమంతతః. వాళ్ళ వనంలో చూసేటప్పటికి అనేకమైన ఒక గొప్ప సరోవరం, అందులో చేపలు, తాబేళ్లు, పెద్ద పెద్ద చెట్లు, పళ్ళు, వాటికి తేనెపట్లు, అక్కడే బంగారముతో అమర్చబడినటువంటి గొప్ప గొప్ప ఆసనములు, తల్పములు. ఎంత శోభాయమానంగా ఉందంటే వాళ్ళు ఆశ్చర్యపోయి నీళ్లు తాగుదామని వెళ్ళిన వాళ్ళు కూడా నీళ్లు తాగకుండా, తిందామని వెళ్ళిన వాళ్ళు తినకుండా ఆశ్చర్యచకితులై, అసలు ఈ మాయాస్వరూపమైన వనం ఏమిటి, ఈ బిలం ఏమిటి అని అలా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో వారికి తాం దృష్ట్వా భృశసంత్రస్తాః చీరకృష్ణాజినాంబరాం తాపసీం నిగతాహారాం జ్వలంతి వివతేజస. చీరకృష్ణాజినాంబరం కట్టుకుని ఉన్నటువంటి ఒక తాపసి, మిరుపు తీగ ఎలా ఉంటుందో, అగ్ని యొక్క శిఖ ఎలా ఉంటుందో అటువంటి తల్లి ఒక ఆవిడ దర్శనమైంది. వాళ్ళు అభివాదం చేసి ఆవిడ్ని, అమ్మా మేము ఆకలి దప్పులతో ఉన్నాం, మేము ఇలా మీరెవరు ఎందుకు వచ్చారు అని అడిగింది. హనుమ ఎక్కడెక్కడ రామకథ ఎంత చెప్పాలో అంత చెప్తూ ఉంటారు. ఆ తల్లితో తాము ఏ కార్యం మీద బయలుదేరారో, దశరథ మహారాజు గారి పుత్రులైనటువంటి రామలక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చి సీతమ్మ జాడ
తెలియకుండా రాక్షసుడు అపహరిస్తే ఆ జాడ కనిపెట్టడం కోసం సుగ్రీవుడి పనుపున అన్ని దిక్కులకు పంపబడిన వానరుల

లో దక్షిణ దిక్కునికి అంగదుని నాయకత్వంలో వచ్చిన మేము సీతమ్మ తల్లి జాడ వెతుకుతూ ఆకలి దప్పులకు లోనైన వాళ్లమై తడిరెక్కలతో కూడిన పక్షులు బిలంలోంచి పైకొస్తుంటే ఇక్కడ నీళ్లు దొరుకుతాయని లోపల ప్రవేశించామమ్మా, మాకు ఆకలిగా ఉంది తల్లి, బిలమేమి అని అడిగారు. ఇది నువ్వు చెయ్యు సుమా, అందుకెడుతున్నావు గృహస్థాశ్రమంలోకే, తప్ప భార్యనిచ్చారు కదా అని చెప్పి నువ్వు కామమునకే వశుడవైపోయి ధర్మార్థములను విడిచిపెడితే పాడైపోతావు. ఇక్కడ పట్టుకోండి మీరు రహస్యాన్ని. కామమన్నది రెండు రకాలుగా వర్తి మనిషిని పాడు చేస్తుంటుంది. ఏమిటో తెలుసా అండి, కామము అంటే కోరిక, మీరు ఎప్పుడు కామము అంటే స్త్రీకి పురుషుని ఎందు పురుషునికి స్త్రీ ఎందు ఉన్న హేయమైనటువంటి కామం గురించే ఆలోచన చేయకండి. కామం అంటే కోరిక. ఇప్పుడు కోరిక ఒకటి ఉందనుకోండి, తీరిస్తే ఊరుకుంటుందా? వాసన అవుతుంది, దానికి అదో అదో ఫలితం ఉంది. తీర్చకపోతే కోపం అవుతుంది. మీరు చూడండి, నాకు కోరిక పుట్టిందనుకోండి, నేను తీర్చాననుకోండి, వాసన అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు నేను తినని మామిడి పండు ఒకటి ఉందనుకోండి, ఇది చాలా బాగుంటుందండి, గుంటూరులో చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో కాస్తుంది, చాలా బాగుంటుంది ఈ పండు, మీరు తినండి అని నాకు ఇచ్చారనుకోండి మీరు, అంటే నాకు ఇమ్మని కాదండో, నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఆ మామిడి పండు తిన్నాననుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి, దాన్ని లోపల దాస్తుంది, అనుభవాన్ని అనుభవాన్ని దాచి మళ్ళీ రెండు మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది. దాన్ని వాసన అంటారు. ఇది జన్మ జన్మాంతరముల వరకు వెళ్ళిపోతుంది కొన్నాక. ఒక్కొక్కసారి బాగా వాసన పట్టుకుంటే జన్మలు దాటిపోయిన జీవుడు దానికోసమే వెంపరలాడుతుంటాడు. అందుకే కొంతమంది చూడండి దాటలేరు వ్యసనం, అంటే వాసన బలం అన్నమాట అది. ఇప్పుడు తీరిస్తే మళ్ళీ అడుగుతుంది. ఒకసారి తీరిస్తే ఇంకా మళ్ళీ అడగలేదనుకోండి, అసలు లోకంలో ఇంకా చాలా తేలికదండి. ఒకసారి మీరు తీర్చి అందులో దానికి బాగుంది అని అనిపించింది అనుకోండి, ఏదైనా మళ్ళీ తే అంటుంటుంది. మీరు తీర్చలేదనుకోండి కోపడుతుంది, కోపం. ఎలా మరి? ఇది సుగ్రీవోపాఖ్యానంలో రహస్యం ఇక్కడ ఉంది. అందుకని అన్ని శ్లోకాల్లోనూ కూడా నువ్వు ధర్మమును విడిచిపెట్టావు, నువ్వు అదే ధర్మార్థములను విడిచిపెట్టావు, కామం పట్టుకున్నావు, ధర్మార్థములను విడిచిపెట్టావు, కామం పట్టుకున్నావు. ఇతను కామానికి వశుడైపోయాడు, అలిసిపోయాడు, తృప్తి చెందలేదు. తార అలా అంటుంటుంది. ఏమిటి దీని రహస్యం అంటే, కోరిక తీర్చుకుంటూ ఉండడం, వాసనాబలాన్ని పెంచుకుంటూ ఉండడం. అది మళ్ళీ రెండు మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ మార్చి గుర్తుపెట్టుకుని అడుగుతుంటుంది, అది పట్రా, ఆ రోజు వచ్చేసావు, అది పట్రా, ఇచ్చేసావు, ఇది పట్రా. ఆయన ఎవడో బందర్ ఎడుతున్నాడు, ఏమండి బందర్లో మిఠాయి ఉంటుంది తెచ్చి పెడుదురు. ఆయన ఎవరో తిరుపతి వెళ్తున్నాడు, ఏమండి వెంకటాచలం పెడుతున్నారు, నా నమస్కారం స్వామికి చెప్పండి అండవు, 5 రూపాయలు ఇచ్చి నాకు లడ్డు తెచ్చి పెడుదురు అంటాడు. అది విచిత్రం. లడ్డు తెచ్చాక పూర్వం అండి జీడిపప్పు ఎంత, నీ మోహన్ జీడిపప్పు కోసమే నీకు తిరుపతి ప్రసాదం, అది ఈశ్వరానుగ్రహం, దాంట్లో జీడిపప్పు నీకెందుకు? కాబట్టి ఏమైపోతుందంటే కామమునందు నిలబడిపోతే వాసన కింద మారిపోతుంది. మళ్ళీతే మీరు తీర్చలేదనుకోండి కోపం కింద మారుతుంది. రెండిటి వల్ల భ్రష్టుడే అయిపోతూ ఉంటాడు. మరి ఎలా తప్పించుకోవడం? ఇక్కడే అర్థము ధర్మము పక్కన చేరుతాయి. అందుకే కామము నుండి తప్పుకుందామని మీరు శరీరానికి కదలికను ఆపారనుకోండి మనసు, దానికి గొప్పతనం ఏమిటో తెలుసా అండి, మీరు దీంతో అనుభవించలేదండి, అది లోపల నుంచి అనుభవిస్తుంది. మనసుతో చేసిన పాపమైనా శరీరంతో చేసిన పాపమైనా ఒకటే. తను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు, ఏకాదశి నాడు సాయంకాలం నుంచే రేపేం వండుకుందామే, కొబ్బరికూరు శనగపప్పు, రేపు ఎలాగో కొబ్బరికాయ కొడతాను కదా, కొబ్బరికూరు శనగపప్పు వేసుకుందామా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుందామా అన్నాడు అనుకోండి, ఇంకే ఉపవాసం కదా. కాబట్టి కోపం మీరు శరీరాన్ని కదపకపోయినా మనసు కదిలిపోయి అనుభవించేస్తుంటుంది, అది అది ఎప్పుడు తిరుగుతుంది చెంచల చిత్తం. ఇప్పుడు ఏం చేయమందో తెలుసా అండి శాస్త్రం, నువ్వు దాన్ని అలా ఉంచకో, ఉంచితే కదా నీకు ఇబ్బంది. ఈశ్వరుడి వైపు చెయ్యగలిగినటువంటి పుణ్యకార్యముల వైపుకి దాన్ని అలవాటుగా తిప్పు అని. అంటే ఇప్పుడు లేవగానే పొద్దున్న సంధ్యావందనం చెయ్యి, మీరు దానికి అలవాటు చేశారనుకోండి, కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తుందో తెలుసా, మీరు సంధ్యావందనం చేయకుండా టీవీ చూస్తున్నారు, అమ్మో సంధ్యావందనం చేయాలి కదా, సంధ్యావందనం చేయాలి కదా, వాడు అలా నోరు వేసుకుని ఓ అది ఇచ్చాడు కదా 42 రోజులు అని జ్ఞాపకం చేస్తుంది. అదే జ్ఞాపకం చేస్తుంది. ఏనుగు అంత గొప్పదై తనని కట్టేటటువంటి ఇనప గొలుసు తానే అందించినట్టు
కానీ జ్ఞాపకం చేస్తుంది ఎవరైనా సంధ్యావందనం చేయాలి.

0: లేదా మళ్ళీ ఈ టీవీ అవి చూస్తూ అలవాటు అయిపోయింది మనకి. ఒక్క 20 నిమిషాలు సంధ్యావందనం చేసేసుకు వచ్చి విందు కానీ ఏం పర్వాలేదు, వాళ్ళు ఏముంది అలా చెప్తూనే ఉంటారు, చూపిస్తూనే ఉంటారు. అదేం పెద్ద చూపించక ఒకసారి చెప్పి అయిపోయిందనే వాళ్ళు ఏం కారు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూపిస్తారు, మళ్ళీ వద్దు కానీ లేరా అని అదే మళ్ళీ నచ్చ చెప్పి మిమ్మల్ని పూజాగృహంలోకి తీసుకెళ్తుంది. ఒకసారి అలవాటు చేస్తే తెడుతుంది. సమాజ ప్రయోజనం వైపుకి మీరు తిప్పారనుకోండి, పునఃపునః పూనిక దాని మీదకి వెడుతుంది. అందువల్ల ధన్యాత్ముడవుతాడండి ఒక మనిషి. మహామనీషి అయి యశోశరీరుడై అంత గొప్పగా తన తర్వాత కొన్ని తరాలకి కావలసినంత పుణ్యాన్ని తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతుంటాడు ఒక్కొక్కడు. అంత ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టి వెళ్ళిపోతుంటాడు ఈశ్వర కైంకర్యం చేసేసి. ఎక్కడితో తెలుసండి ఇది? కామమును ధర్మబద్ధం చేసి, అర్థాన్ని ధర్మబద్ధం చేసి ఇటువైపు ఉత్సాహాన్ని అటువైపుకి తిప్పుతాడు. ఈశ్వరుడు పూనిక వైపుకి తిప్పుతాడు. ఇప్పుడు సరే, ఇప్పుడు తిప్పావు, ఏదో సంధ్యావందనం చేసుకోవడం, రోజు గజేంద్ర మోక్షణం పారాయణం చేసుకోవడం, లేకపోతే ఏదో ఖాళీ ఏమంటే మరి ఇవన్నీ చేసుకుంటుంటే మా ఉద్యోగాలు నిన్ను ఉద్యోగం మానేయమని ఎవరూ చెప్పలేదు. నీకు ఆఫీసులో కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఏదో వాణ్ణి వీణ్ణి పిలవకు డెస్క్లోంచి తీసి 11 మాటలు శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ రాసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు, అలవాటు చేయి 4కి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. నిద్ర లేచావు, ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులముక్తుకశోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫలదేశం అని అమ్మవారిని స్మరించడం అలవాటు చేయి. స్మరణ, అందుకే దీనికి స్మరుడు అని పేరు. మన్మథస్మరణములకు లొంగితే పతనం, ఈశ్వర స్మరణములకు లొంగితే ఉన్నతి. కాబట్టి ఇప్పుడు మనస్సుని తిప్పాలి. తిప్పడం ఒక్కటి అలవాటైతే నువ్వేం చేస్తున్నా దోషం రాదు. ఇది ఇప్పుడు చేసేసిన పాపం ఏమైంది? నువ్వు చేసేసిన పాపాన్ని తీయడానికి వాడున్నాడు కాబట్టే వాడికో బిరుదుంది పతితపావనుడు అని. లేకపోతే ఆ బిరుదు ఎక్కడిది? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఉద్ధరించాడు కాబట్టే కదండి ఆయనకి పతితపావనుడు అని బిరుదు. ఉద్ధరించని వాడైతే ఆ బిరుదు ఎందుకు? దాశరథ రంగాచార్య గారు దెప్పి పొడిచాడు, ఏ కలవారినే కాని కాపాడలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, నిరుపేద మొరలేవి కనలేని నాడు స్వామి ఏదో ఏంటి దీనరక్షకుడన్న బిరుదేలనమ్మ అడగవే మాయమ్మ అనురాగవల్లి ఎప్పుడు నడిదే ఈ ఏజాములో స్వామి నిరుచేర దిగివచ్చును అంటాడు ఆయన. నేను అడగనమ్మా, నువ్వు అడుగు, రాత్రి వస్తాడుగా వచ్చినప్పుడు అడుగు. ఏమి డబ్బున్న వాళ్ళకి ఉపకారం చేయడా? 7 శిఖరాలు నేనడువలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, దర్శించి కానుకలు అర్పించలేను. అటువంటప్పుడు ఏమీ చెయ్యలేని నా మొర వినిపించుకోడా? వినిపించుకోకపోతే కలవారినే కాని కరుణించలేడా? అటువంటప్పుడు ఇంకా ఆయనకి స్వామి అందరినీ బ్రోచేటటువంటి వాడు అన్న బిరుదు ఎందుకమ్మా ఆయనకి? కాబట్టి పతితపావనుడు అన్న వాడి పేరు. ఇప్పుడు నువ్వు మార్పు చెందడానికి సిద్ధంగా ఉంటే నువ్వు చేసిన తప్పుల్ని ఆయన క్షమిస్తారు. కాబట్టి సుగ్రీవుడు ధర్మార్థములను మర్చిపోయి కామంలో ఉండిపోయాడు. ఇప్పుడు తప్పు తెలుసుకుని క్షమించమని రాముడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఒక్క మాట అన్నాడండి, కౌగిలించుకున్నాడు. ఇది పతితపావనుడు అన్న మాటకి గుర్తు. ఇది చదువుకోవడం ఎందుకంటే సుగ్రీవుడి కోసమని మీరు అనుకోకండి. మనం ఎలా మార్చుకోవాలో జీవితాన్ని, దేనివల్ల చేసిన పాపములు పోయి మనం జీవితాన్ని అభ్యున్నతి పదం వైపుకు తీసుకువెళ్ళగలము నేర్పడం ఈ ఆఖ్యానము యొక్క ప్రయోజనం. దాన్ని మీరు అలా స్వీకరిస్తే మన మనుష్య జన్మకి ఒక ప్రయోజనాన్ని రామాయణం కల్పించగలుగుతుంది. కాబట్టి చూడండి, ఇదే త్యాగరాజస్వామి వారు ఒక మాట అంటారు, బంటురీతికులు వియ్యవయ్య రామ. అది చాలా చిన్న కీర్తన అండి, చాలా చిన్న కీర్తన, కానీ దానికున్నంత శక్తి అత్యద్భుతం. ఆ కీర్తన యొక్క వైభవం అర్థమైంది అని గుర్తేమిటో తెలుసా అండి? ఆ కీర్తన చేసేటటువంటి వ్యక్తి ఒక చోట ఆగిపోతారు. ఎక్కడ ఆగిపోతారంటే రామభక్తుడని అన్న చోట, రామ రామ శ్రీరామ జయరామ రామ్ రామ్ సీతారాం అంటూ అక్కడికి తీసుకొచ్చి రామనామాన్ని పెంచేస్తారు కీర్తనలో. ఆయనకి కీర్తన అనుభవంలోకి వచ్చింది బాగానని గుర్తు. మొన్న సీతారామ కళ్యాణానికి వచ్చారు పెద్దాడు సూర్యకుమారి గారు. ఆ తల్లి కీర్తన చేసేటప్పుడు ఎంత పరవశించి పాడారో, ఎంతసేపు పాడారో చూడండి. అది అనుభవించి కీర్తన చేయడం అంటే
1: బంటూరీతి కొలు వియ్యవయ్య రామ.

కుంటవింటివాని మొదలైన మదాదుల కొట్టి నేలకూల చేయు ఆ మన్మద బాణములకు గురి అయిపోయి కామమునకు నేను వశుడనైపోకుండా నిజ రోమాంచమును ఘన కంచుకమును ఆ రామనామం వినేటప్పటికి, రామ కథ వినేటప్పటికి, రామ కార్యం అనేటప్పటికి నా వెంట్రుకలు నిక్కబొడుచుకునేటటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వవా రామ. నా జన్మలో ఎప్పుడు నీ పేరు చెప్తే వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఆనందించినటువంటి క్షణం అన్నది ఇన్నేళ్ళు బతికాను, ఒక్కసారి నేను అలా పరవశించింది లేదు. ఎందుకు నా జన్మ ఇంకా ఎప్పుడు పరవశించాను, ఈశ్వరుడి గురించి ఆలోచించినప్పుడు అబ్బా అబ్బా అబ్బా అని పటికి బెల్లం తిన్న నోటి వెంట వచ్చిన తీపిలా ఈశ్వరుడి గురించి స్మరించేటప్పటికి ఒంటి మీద నాకు పులకరింతలు వచ్చాయా ఎప్పుడైనా? ఈశ్వర, నాకు ఆ రోమాంచం అనేటటువంటి కవచాన్ని ఇయ్యి తండ్రి. రామభక్తుడనే ముద్ర బిళ్ళయు. మీరు చూస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు పెద్ద పెద్ద అధికారుల దగ్గర ఉంటూ ఉంటారు కొంతమంది సేవకులు, వారు అడ్డంగా ఒక ఇది వేసుకుని అదొక చిహ్నం, ఇక్కడ ఒక పెద్ద బిళ్ళ ఒకటి ఉంటుంది, ఆయన్ని చూడగానే ఆయన ఎవరిని అనుసరిస్తున్నాడో ఆయన పెద్ద అధికారిని గుర్తు, ఈయన్ని బట్టి ఆయన అధికారం తెలుస్తుంది. రామ, నాకేం కావాలో తెలుసా? రామభక్తుడనే ముద్ర బిళ్ళ కావాలి. నేను నీకు సేవకుణ్ణి కాబట్టి నాకు ఆ రామభక్తుడనేటటువంటి ముద్ర బిళ్ళ చాలు, నాకు ఇంకేం వద్దు. ఈయన అంతటివాడు, ఈయన ఇంతటివాడు, లేనిపోని బిరుదునామాలు అలాంటివన్నీ నాకు ఎప్పుడు వద్దు రామ. మరి ఏమండే అక్కడక్కడా బిరుదునామాలు కనపడుతున్నాయి పేర్ల దగ్గర అంటే, అవి ఎవరో పెట్టుకుని గుర్తుపెట్టుకున్నారు, నేను గుర్తుపెట్టుకోలేదు, నా తప్పు కాదు. కాబట్టి రామభక్తుడనే ముద్ర బిళ్ళయు, రామభక్తుడన్న ముద్ర బిళ్ళ నాకు చాలు. ఆయన్ని సేవించకుండా ఉండలేక సేవించగలిగితే చాలు, నా జన్మకి ఇంకేం వద్దు రామ. కాబట్టి రామనామమనే వరఖడ్గమిడి, నాకు రామనామం అనేటటువంటి వరఖడ్గమి. ఇక్కడే ఈ కీర్తన దగ్గర ఇక్కడ ఏం చేస్తారంటే, రామనామమనే అన్న చోట రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ అంటూ ఆ నామం అలా వెళ్ళిపోయి బాగా తారస్థాయికి వెళ్ళిపోయి పరవశించిపోయి ఆ కీర్తన చేసేవారు సభ అంతా కూడా ఊగిపోతుంది. మహాతల్లి సుబ్బలక్ష్మి గారు కూడా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా ఎంత గొప్పగా కీర్తన చేశారు ఈ కీర్తనని. త్యాగరాజస్వామి ఇచ్చినటువంటి అత్యద్భుత కీర్తన, సద్గురువు మహానుభావుడు. కాబట్టి రామనామం అనే వరఖడ్గమిడి రాజిల్లునయా, నాకు అవి చాలయ్యా రామ, నాకు ఇంకేం వద్దు, నాకు ఇవి ఇవ్వవా అని అడుగుతారు. ఇవి ఇవ్వా ఇవ్వమని మీరు అడిగిన ఉత్తర క్షణంలో పతితపావనుడు మీ పాపములను కాల్చేశాడని గుర్తు. ఇది అడగడం, మనస్ఫూర్తిగా అడగడం మీకు చేత కావాలి. మీరు రాముడి సొత్తు అయినప్పుడు రాముడికి తెలియదండి మీకేం కావాలో చూసుకోవడం. నా స్కూటరు శుభ్రంగా మట్టి పట్టేసి ఉందనుకోండి, ఓ దిక్కుమాలిన స్కూటరా, రామాయణ కథ మాకు చెప్పిన కోటేశ్వరరావు గారు ఎక్కుతారు, అదేంటి అలా ఉన్నావు, శుభ్రంగా స్నానం చెయ్యొద్దా అని స్కూటర్ని అంటారా? అదేంటండి కోటేశ్వరరావు స్కూటర్ శుభ్రంగా ఉంచుకోపోయారా అని నన్ను అంటారా? నన్ను అంటారు. నేను రామభక్తుణ్ణి అయిపోతే నన్ను జాగ్రత్తగా ఉంచుకోవడం రాముడి ఆయన కర్తవ్యం. ఇక నేను నా ప్రమేయం ఏమి ఉండదు, రామ రామ రామ అంటూ రామభక్తుణ్ణయి రామభక్తుడనే ముద్ర బిళ్ళ ఒక్కటి కోరుకుని ఆయన అనుగ్రహించాడా, ఇక నాకేం కావాలో నా స్వామి చూసుకుంటాడు. నాకిది కావాలని నేను అడగక్కర్లేదు, నాకు ఇది ఉంటే బాగుండని నేను ఆలోచించక్కర్లేదు, నాకేవేం కావాలో అవన్నీ నా స్వామి నాకు సమకూర్చి పెడతారు. ఈ ధైర్యం నీకు వచ్చేస్తుంది. ఇది రావడం చాలా గొప్ప విషయం. ఇది కీర్తన చేయడం కాదు, జీర్ణం కావాలి. అందుకే త్యాగరాజస్వామి వారు దక్షిణ దేశం వెళ్ళి ఒకసారి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఏమైనా ఇస్తే అని పుచ్చుకోరు, ఏం పుచ్చుకోరు అన్నమాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇది నాకు ఏది లేదని నేను పుచ్చుకోనన్న భావన అయింది. కాబట్టి ఆయన ఏం పుచ్చుకోరండి అంటే, మరి ఏం చేస్తారు, సీతారామ కళ్యాణం చేస్తారు ఏడాడికోసారి చాలా వైభవంగా. పోన్లేండి సీతారామ కళ్యాణానికి ఉపయోగించమని త్యాగరాజస్వామి వారికి ఇవ్వకుండా త్యాగరాజస్వామి వారి శిష్యుడికి ఇచ్చాడు జమీందారు గారు బంగారు నాణేలు. అవి ఆయన ఏం చేశాడంటే, గురువు గారికి చెప్తామనా అంటారేమో, పాపం సీతారామ కళ్యాణానికి అంత కష్టపడుతున్నారు గురువు గారిని, ఓ బొంత కింద పెట్టారు స్వామివారు ఉన్న పల్లకి బొంత కింద. త్యాగరాజస్వామి వారు ఎక్కడికెడితే అక్కడ కడుతుండేవి వెళ్ళే మూర్తులు విగ్రహాలు అనకండి, విగ్రహాలని మీరు అనగానే పోయిందంతే పూజ, స్వామి ఉన్నాడంటేనే పూజ. కాబట్టి ఆయన వెంట వెళ్ళేవారు సీతారామ లక్ష్మణులు. దొంగలు తరువుకు వస్తున్నారు, బాటసారుల్ని పారిపోతున్నారు. ఏమంటే దారి దొంగలు వచ్చారండి అన్నారు. అంటే త్యాగరాజస్వామి గారు అన్నారు, మన దగ్గరే ఉంది భయం ఎందుకు మనకి పదండి అన్నారు. అంటే శిష్యుడు అన్నాడు, లేదు లేండి మన దగ్గర ఉంది అన్నాడు. ఏముంది అన్నారు ఆయన, బంగారు నాణాలు ఉన్నాయన్నారు. ఎక్కడికని అడిగారు, జమీందారు ఇచ్చాడు, ఎందుకు తీసుకున్నావు అని అడిగారు.
మీకు

కోసం తీసుకోలేదు, రాముడి కోసం తీసుకున్నాను అన్నాడు. అయితే నాది కాదుగా అన్నారు, మీది కాదని. రాముడిది కదా, రాముడిది. ఆయన చూసుకుంటాడు ఆయన సొత్తు, నీకెందుకు నాకెందుకు ఉపాధి అన్నారు. ఇప్పుడు తలకి వెళ్ళిపోతుంది, దొంగలు రాని వచ్చారు. వచ్చి వాళ్ళు త్యాగరాజస్వామి వారిని చూసేటప్పటికీ వింటినారిని ఆకర్ణాంతం లాగి పట్టుకున్నటువంటి రామలక్ష్మణులు కనపడ్డారు. వాళ్ళు చూడగానే పారిపోయారు. పారిపోయిన దొంగలకు ఏమైందో తెలుసా అండి? పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఊరే బాణం వేసి చంపేస్తే చంపేశాడు, కానీ అంత అందంగా ఉన్నాడు ఏంటో, మళ్ళీ చూద్దామని మళ్ళీ వచ్చారు. మళ్ళీ అలాగే కనపడ్డాడు, మళ్ళీ పారిపోయారు. వాళ్ళకి చూసి రాత్రంతా వాళ్ళు అనుకున్నారు, ఊరే ఏమి ఈ పనికి మాలిన దొంగతనాలరా, అలాంటి ఆయన్ని కాపలా కాస్తున్నారే ఆ ఇద్దరు ఎవరోను, మనం కూడా ఆయన కాళ్ళ మీద పడిపోయా ఆయనతో చేరిపోదానరా రోజు వాళ్ళని చూడొచ్చు అనుకున్నారు. అని త్యాగరాజస్వామి వారి కాళ్ళ మీద పడి మీతో వచ్చేస్తా ఉన్నారు, ఇంత మార్పు ఎందుకు వచ్చిందన్నారు ఆయన. ఏం లేదు, ఇద్దరిని చూస్తున్నా నిన్న నుంచి ఇలా ఆకర్ణాంతం వింటినారి లాగి పట్టుకున్నారు, అబ్బో ఏమి అందమో ఇద్దరు దీని ఇక్కడే నించున్నారు, అందుకే మీతో వచ్చేస్తున్నా ఉన్నారు. అంటే త్యాగరాజస్వామి అన్నారు, మీరు భాగ్యవంతులు రా, మీకు అయింది దర్శనం, నాకు అవలేదని ఇచ్చారు ఆయన. అంటే రామభక్తుడని ముద్రబిళ్ళయు త్రికరణ శుద్ధిగా రాముణ్ణి నమ్మితే మీకేం కావాలో రామచంద్రమూర్తి చూస్తూ ఉంటారు. ఇది నాకు ఇవ్వా రామ అని అడిగారు త్యాగరాజస్వామి. కాబట్టి పతితపావనుడు అన్న మాటని మీరు సక్రమంగా అర్థం చేసుకుంటే అదే పనిగా పాపం చేయడం ఆయన కాల్చడం అనుకోకూడదు. మీరు మారితే మీ పాపాన్ని ఆయన కాలుస్తాడు, లేకపోతే ఈశ్వరుడు అన్నవాడు ఉండి ప్రయోజనం ఏమైపోతుందండి సమాజంలో? ఇంకా మార్పు చెందిన వాడికి పాపం వెంటొస్తుంది అంటే వాడు ఎందుకు మారుతాడు చెప్పండి అసలు నాకు? లేదు, మీరు ఎంత పాపం చేసినా ఈశ్వరుడు క్షమిస్తూనే ఉంటాడు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుంది? అది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. నువ్వు ఎంత పాపమైనా చెయ్యి స్వామి క్షమిస్తాడన్నారు, నువ్వు ఎంత పాపమైనా చెయ్యి మారినా ఈశ్వరుడు క్షమించకుండా ఉంటాడన్నారు. నువ్వు మారు, క్షమిస్తాడు. నువ్వు మారకుండా ఉంటే మాత్రం నిన్ను క్షమించడు నువ్వు అనుభవించవలసి ఉంటుందంటారు. కాబట్టి మనిషి మనిషిగా బతకడానికి కావలసిన రాసమార్గం చెప్పగలిగినటువంటి ఋషిప్రోక్తమైన చాలా గొప్ప ఎప్పుడు పుట్టిందో తెలియనటువంటి అత్యద్భుతమైన ధర్మం అంటూ ఏదైనా ఉంటే లోకంలో సనాతన ధర్మం ఒక్కటి. అటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు ఆ ధర్మాన్ని ఆవిష్కరించిన రామచంద్రమూర్తి కథ రామాయణాన్ని చెప్పుకున్నందుకు విన్నందుకు మనం పొంగిపోవాలి. కాబట్టి ఇప్పుడు అనేక మంది వానరులు బయలుదేరి వచ్చేశారు. ఈ వచ్చేసినటువంటి వానరులందరూ కూడా ఎంతమంది ఉన్నారు అని అడిగారు. శంకువు, అర్బుదము, మధ్యము, అంతము, సముద్రము, పరార్థము ఈ సంఖ్యల్లో చెప్తా ఉన్నారు. అంటే ఏదో కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1 కోటి కోట్లు ఏదో అంతవరకు చెప్పచ్చేమో. ఇంకా ఎన్ని సున్నలు ఒకటి పక్కన పెడితే చెప్పచ్చు అన్నది సాధ్యం కానప్పుడు ఈ పదాలు వాడతారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వచ్చినటువంటి వానర సైన్యం ఎంత సైన్యం వచ్చేసిందంటే వానరులు, భల్లూకములు ఇవన్నీ ఎన్ని కోటాను కోట్లు, అవి ఇంకా లెక్కకి చెప్పడం సాధ్యం కాదు. సుగ్రీవాజ్ఞకు వచ్చేసారు, ఇంతమంది వస్తే ఏమైంది? ఏతస్మిన్నంతరే చైవ రజస్సమభివర్తత ఉష్ణాం తీవ్రాం సహస్రాంశో ఛదయత్ గగనే ప్రభాం దిశ పర్యాకులాశ్చాసన్ రజసా తేనమూర్ఛత చిచాలత మహీశర్మ సశైల వనకానన. ఇన్ని కోట్ల కోట్ల మంది వానరులు రావడమేమిటి? రామచంద్రమూర్తి యొక్క మనసు చల్లబడింది. ఇంకా సీతాన్వేషణం జరుగుతుంది. నేను రామకార్యం చేస్తున్నాను, నన్ను రాముడు మన్నించాడు, సుగ్రీవుడి మనసు చల్లబడింది. రాముడు సంతోషంగా ఉన్నాడు, లక్ష్మణమూర్తి మనసు చల్లబడింది. రామకార్యం మీద పెడుతున్నాం, వానరులందరిదో సంతోషంగా ఉంది. ఇంతమంది సంతోషాన్ని ఉద్దీపనం చేస్తూ ఇన్ని కోట్ల మంది వానరులు వస్తే భూమి మీద పరాగం అంతా పైకి లేచిపోయిందిట. పెద్ద వాయువు వచ్చి ఆకులన్నీ ఎగిరిపోయి చెట్ల నుంచి వచ్చి ఆ నేల మీద పడిపోయిట. సూర్యుడు ఒక్కసారి కప్పబడి పెద్ద నల్లటి మేఘాలు వచ్చి కప్పేశాయా అన్నట్టుగా చీకట్లు ఆవరించాయిట. ఒక్కసారి ఉరుములు ఉరిమాయా అన్నట్లుగా ఈ కోతులన్నీ కిచకిచరామములు చేసేయిట. పెద్ద వర్షధారలు పడుతున్నాయా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా సంతోషంతో కిచకిచలాడుతున్నారట. ఇంతమంది మనసులో ఉన్న సంతోష ధారలే వర్షధారలై
భూమి ఆకాశం అన్నీ చల్లపడిపోయినటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం.

రామాయణంలో కిష్కింధకాండలో వానరులు అందరూ వచ్చినటువంటి సందర్భం. అక్కడ తప్ప ఆపకూడదు నిన్న ఉపన్యాసం. ఎందుకంటే లక్ష్మణ కోపం ఉపశాంతి పొంది ఆయన సుగ్రీవుడు రాముని చేత మన్నింపబడ్డాడు, పతితపావనుడై ఆనందించాడు. నిన్నను ఆ ఘట్టాన్ని, కీలక ఘట్టాన్ని చేరుకునేటప్పటికీ అది రామానుగ్రహం అంటే నిన్న ఆ వాతావరణంలోనే రామాయణం చెప్పుకోవడం. కానీ మీరు సరిగ్గా వినగలిగారో వినలేకపోయారో, ఏదో చెప్పానని చెప్పేశానో, మళ్ళీ అర్థమయ్యేట్టు చెప్పగలిగానో లేదో అన్న బాధతో మళ్ళీ ఇవాళ నేను మీకు చెప్పాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశ్యం కాదు. ఒకవేళ నేను మళ్ళీ చెప్పడం వల్ల మీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే నేను క్షమింపబడదనుగాక. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు శతవలి 10,000 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చాడు. సుషేణుడు 1,000,000,000,000 మందితో వచ్చాడు. రుమ తండ్రి 1,000,000,000,000 మందితో వచ్చాడు. కేసరి 1,000,000,000,000 వానర సైనికులతో వచ్చాడు. ధూమ్రుడనే భల్లూక నాయకుడు 2,000,000,000,000 భల్లూకములను తీసుకొచ్చాడు. పనసుడు అనబడేటటువంటి వానర యోధుడు భయంకరాకారులైన 3,00,000,000 మంది వానరుల్ని తీసుకొచ్చాడు. నీలుడు 10,00,000,000 మంది వానరులతో కలిసి వచ్చాడు. గవయుడు 5,00,000,000 మంది వానరులతో వచ్చాడు. దదీముకుడు 1,000,000,000 మందితో వచ్చాడు. మైందుడు, ద్వివిధుడు అనేటటువంటి బలాఢ్యులు ఒక్కొక్కరు 1,000,000,000 మంది వానరుల్ని తీసుకొచ్చారు. గజుడు 3,00,000,000 మందితో వచ్చాడు. జాంబవంతుడు మిక్కిలి తేజస్వి మహానుభావుడు, బ్రహ్మగారు ఆవలిస్తే పుట్టినటువంటి వాడు, 10,00,000,000 మంది భల్లూకములను తీసుకుని వచ్చాడు. రుమణ్వంతుడు 100,00,000,000 మంది అనుచరులతో వచ్చాడు. గంధమాదనుడు 1,00,000,000,000 వీరుల్ని తీసుకుని వచ్చాడు. అంగదుడు తన తండ్రి వాలిల 1,000 పద్మములు 100 శంఖువులు అనబడేటటువంటి సంఖ్యతో కలిగిన వానరులతో వచ్చాడు. తారుడు 5,00,000,000 మందితో వచ్చాడు. ఇంద్రజాలువు 11,00,000,000 మందితో వచ్చాడు. నలుడు వృక్షముల మీద మాత్రమే నివసించేటటువంటి వానరములు 1,00,000,000 మందితో వచ్చాడు. దదిముకుడు 10,00,000,000 మంది వానరులతో వచ్చాడు. శరభుడు, కుముదుడు, వహ్ని, రమ్ముడు, ఇంకా ఎంతమంది వానరులో, 1,000,000,000,000 వానరాలో, చెట్లు, పర్వతాలు, శిఖరాలు, నదులు, భూమి, అరణ్యములు అన్ని వానరములతో నిండిపోయాయి. 1,000,000,000,000 వానరములతో నిండిపోతే అకస్మాత్తుగా చీకటైపోయినట్టుగా అయిపోయింది వాతావరణం. అప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తి పాదములకు నమస్కరించి అన్నాడు, జ్ఞాయత, ఇప్పుడు స్వామి ఈ సైన్యమంతా నీ అధీనంలో ఉంది, వీళ్ళు ఏం చెయ్యాలో, ఏ కార్యాన్ని నిర్వహించాలో నువ్వు శాసించు అన్నాడు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, జ్ఞాయతాం మమ వైదేహి ఇది జీవతి వా నవా సచ దేశో మహాప్రాజ్ఞ ఎస్మిన్ వసతి రావణః అధిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ.

మీరు పెద్దలు చెప్పిన మాటని యథాతథంగా గుర్తు పెట్టుకుంటారు కొంతమంది, సరిగ్గా వినకుండా హడావిడిలో ఉంటారు కొంతమంది. ఈ మాట గుర్తు పెట్టుకున్నది హనుమ ఒక్కరే, మిగిలిన వాళ్ళు గుర్తు పెట్టుకోలేదు. దానివల్ల ఏం జరిగింది అన్నది మీకు సుందరకాండ చివరిలో తెలుస్తుంది. అక్కడ ఈ మాట గుర్తు పెట్టుకోండి, అక్కడ వస్తుంది మళ్ళీ. కాబట్టి నేను సుగ్రీవుడితో కలిసి నిర్ణయం చేస్తాను, కాబట్టి ఇప్పుడు మీ పని మాత్రం ఒకటే, సీతమ్మని అన్వేషించి ఆమె జాడ కనిపెట్టడం, రావణాసురుడు ఎక్కడ ఉంటాడో అతని యొక్క నివాస స్థానాన్ని ఆయన యొక్క బలాన్ని కనిపెట్టడం. ఈ మాట చెప్పిన తరువాత సుగ్రీవుడు తూర్పు దిక్కుకు వెళ్ళి అన్వేషించవలసినటువంటి కొన్ని వేల వానరములకు వినతుడు అనేటటువంటి గొప్ప వానరాన్ని నాయకుణ్ణి చేసి ఆయన్ని పిలిచి చెప్తున్నాడు, తూర్పు దిక్కున ఎక్కడెక్కడ వెతకాలో చెప్తున్నాడు. రామాయణం ఒక గొప్ప భౌగోళిక శాస్త్రం, దీని మీద ఇంచుమించు పరిశోధనలే చేశారండి చాలామంది. రామాయణంలో ఈ దిక్కులను చెప్పినటువంటి ప్రదేశాలన్నీ ఇప్పుడు ఏ ఏ పేర్లతో ఉన్నాయి. చిత్రం ఏమిటంటే ఆంధ్రదేశం గోదావరి నదితో సహా చెప్పాడు సుగ్రీవుడు ఆ రోజున. తూర్పు దిక్కుగా వెళ్లే వినతుడితో అన్నాడు, మీరు ఇక్కడి నుంచి తూర్పు దిక్కుకు బయలుదేరాలి, గంగ, సరయు, కౌశికి, యమునగిరి, సరస్వతి, సింధు, శోణ మొదలైనటువంటి నదులు, వాటి తీరములలో ఉండేటటువంటి ప్రాంతములనన్నింటినీ అన్వేషించాలి. కాలామహి మున్నగు నదీ తీరములన్నీ వెతకాలి. బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల, మగధ, పుండ్ర, అంగ దేశములలో ఉండేటటువంటి పట్టణాలని, జనపదాలని వెతకాలి. వెండి గనులు కలిగినటువంటి ప్రదేశాలు అక్కడ ఉన్నాయి, ఆ గనులన్నింటిలోనూ వెతకాలి. సముద్రములలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్నటువంటి జనుల యొక్క ఇళ్ళు, ఇవన్నీ వెతకాలి. అక్కడ కొంతమందికి చెవులుండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుత్తు చెవుల వరకు పడుంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైనటువంటి వాళ్ళు, నరభక్షకులు. వాళ్ళు నీటిలో ఉంటారు. మీ అందరూ కూడా వెళ్ళి ప్రతి చోట సీతమ్మని దాచాడేమో వెతకవలసి ఉంటుంది. యవద్వీపం కనపడుతుంది, అది రత్నముల రాశిగా వాసిగాంచినటువంటి ప్రదేశం. మీరు ఆ యవద్వీపంలో వెతకవలసి ఉంటుంది. తర్వాత సువర్ణద్వీపము, రూప్యక ద్వీపము, ఇవి బంగారు వెండి గనులకు నెలవైనటువంటివి. ఈ ప్రదేశాలన్నీ వెతకాలి. అది దాటితే శిశిరం అనేటటువంటి పర్వతం కనపడుతుంది, ఆ పర్వతం అంతా కూడా మీరు వెతకాలి. అది దాటిన తర్వాత శోణానది కనపడుతుంది. శోణానది చాలా లోతుగా ఉంటుంది, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశమున సిద్ధులు, చారణులు విహరిస్తూ ఉంటారు. మీరు అక్కడ ఉండేటటువంటి రమ్యమైన తటమలలో ఉండేటటువంటి ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మను ఎక్కడైనా ఉంచాడా వెతకాలి. అది కూడా దాటితే ఇచ్చు సముద్రం వస్తుంది. అక్కడ పెనుగాలులకు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటాయి తరంగాలు. ఆ ఇచ్చు సముద్రంలో మహాకాయులైనటువంటి అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోవడానికి ప్రాణుల నీడ పట్టి భక్షిస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఆ ప్రదేశం అంతటా వెతకాలి. అది దాటిన తర్వాత లోహితము అనబడేటటువంటి మధు సముద్రం యొక్క తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగ వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి, అందుకని శాల్మలీ ద్వీపము అంటారు. మీరు ఆ శాల్మలీ ద్వీపంలో ఉన్న బూరుగు చెట్లతో కూడిన ప్రదేశం అంతా వెతకాలి. అది దాటిన తరువాత అక్కడ ఆ శాల్మలీ ద్వీపంలో అనేకమైనటువంటి గిరిశిఖరములు ఉంటాయి. ఆ గిరిశిఖరములకు మందేహులు అనేటటువంటి రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయం వేళలో సూర్యభగవానుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ద్విజులైనటువంటి వారు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే విడిచిపెట్టబడినటువంటి అర్ఘ్య జలముల యొక్క శక్తి చేత, సూర్యభగవానుని యొక్క శక్తి చేత అక్కడ ఉండేటటువంటి మందేహులన్న రాక్షసులు ఆ సముద్రంలో పడిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు బ్రతికి లేచి మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకుని మళ్ళీ తలకిందులుగా వేలాడుతూ ఉంటారు. మీరు ఆ ప్రాంతం అంతా వెతకవలసి ఉంటుంది. ఆ సముద్ర మధ్యంలో వృషభము అనేటటువంటి ఒక పెద్ద పర్వతం ఒకటి ఉంటుంది, తెల్లటి పర్వతం పెక్కు వృక్షములతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ వృషభగిరి మీద సుదర్శనము అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప సరోవరం ఉంటుంది. ఆ సరోవరం వెండివలి తెల్లటి కాంతులతో అన్ని దిక్కులా విరాజిల్లుతూ ఉంటుంది. దాన్ని దాటితే క్షీర సముద్రం వస్తుంది. దాన్ని కూడా దాటి కొంచెం దూరం విడితే మధుర జలములు కలిగినటువంటి మహాసముద్రం వస్తుంది. అందులో ఔరుడు అనబడేటటువంటి ఒక మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది. దానికి హయముఖము అని పేరు.
అక్కడ జలచరములను ఆ బడబ అగ్ని తింటూ ఉంటుంది.

0: అక్కడే దాన్ని దాటి వెడితే ఆ పర్వత శిఖరము మీద మీకు ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యము కనబడుతుంది. తత్రచంద్ర ప్రతీకాశం పన్నగం ధరణీధరం పద్మపత్ర విశాలాక్షం తతో ద్రక్షధవానరాహ ఆసీనం పర్వతస్యాగ్రే సర్వభూత నమస్కృతం సహస్ర శిరసం దేవం అనంతం నీలవాససం త్రిశిరాః కాంచన కేతుః తాళస్థస్య మహాత్మనః స్థాపిత పర్వతస్యాగ్రే విరాజతి సవీదికః.
1: ఆ మధుర జలధికి ఉత్తర భాగమునందు 13 యోజనముల దూరములో ఒక బంగారు పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరమునకు జాతరూప శిలము అని పేరు.

0: FM 90.4.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వ్యవసాయ మార్కెట్లను సృష్టించడం. దక్షిణ అమెరికా ఆండిస్లోని ఎత్తైన పర్వతాల్లో రైతులు కొందరు వ్యవసాయ రసాయనాలు వాడకుండా పంటలు పండిస్తారు. కానీ ఆరోగ్యకరమైన తమ ఉత్పత్తులను సరసమైన ధరలకు అమ్మడంలో వాళ్లకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషపూరితమైన వ్యవసాయ రసాయనాల సాయంతో ఉత్పత్తి చేసిన ఆహారాన్ని ఎన్నో సాంప్రదాయ మార్కెట్లో చౌకగా అమ్ముతాయి. చూడటానికి అన్నీ ఒకేలా కనిపిస్తాయి కాబట్టి వినియోగదారులకి నాణ్యత కనిపించదు.
3: ప్రజలకు మనం బాగా తెలిసేటట్లు మనం నిర్ధారించుకోవాలి. అప్పుడు మనం రసాయనాలు లేకుండా వ్యవసాయ శాస్త్రపరంగా పనిచేస్తున్నామని అర్థం చేసుకుంటారు. వాళ్ళకి మంచిదేదో తెలియదు కాబట్టి రసాయనాలు కలిసిన ఉత్పత్తికి, కలవని ఉత్పత్తికి ఒకే ధర చెల్లిస్తారు.
2: రైతులు వారానికోసారి తమ సహజ ఉత్పత్తులను సరైన ధరకు అమ్మడానికి వీలు కల్పించే వ్యవసాయ మార్కెట్ను సృష్టించే పద్ధతిని నేర్చుకుందాం.
3: ఇంతకీ ఇది మన ఆరోగ్యానికే కదా. మనం ఎప్పుడూ సహజంగా ఉండాలి. ఇప్పుడు పళ్ళు కూరగాయల్లో వేస్తున్న రసాయనాల వల్లనే ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయన్న సంగతి మీకు తెలుసు. మనకి, నాకు, ఇంకా ప్రతి ఒక్కళ్ళకి రోగాల నివారణకి సహజమైన ఆహారాన్ని తినడం చాలా మంచిది.
2: వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మనము 4 విషయాల మీద దృష్టి పెట్టాలి. సంస్థ, స్థానిక అధికారులతో చర్చలు. ఏ ఉత్పత్తిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని వినియోగదారులకు తెలిపే ఒక గ్యారంటీ సిస్టమ్. చివరిగా మార్కెటింగ్, కస్టమర్ సేవలు. ఇప్పుడు ముందుగా సంస్థ ఎందుకు ముఖ్యమైనదో, దాని గురించి ఏం చేయాలో చూద్దాము. వ్యవసాయ శాస్త్రానికి కట్టుబడి ఉన్న కుటుంబాలతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. మిమ్మల్ని మీరు వ్యవస్థీకరించుకుని వినియోగదారులకి కావాల్సిందేమిటో తెలుసుకుంటే మీరు చక్కటి వైవిధ్యమున్న ఉత్పత్తులను పెంచి వాళ్లకి అందించవచ్చు.
3: మేము మార్కెట్లో విభిన్న ఉత్పత్తులను చేర్చుతున్నాము. ఉల్లుకో, ఓకా వంటి పంటలు,

0: ఒక సంఘంలో బాగా పెరుగుతాయి, మరో సంఘంలో అవకాడో బాగా పెరుగుతుంది, ఇంకో సంఘంలో టమాటాలు పీచెస్ బాగా పెరుగుతాయి. రకరకాల పళ్ళని కూరగాయలని చిక్కులని చేర్చటానికి ఇదే మాకు సహాయపడుతుంది. మేము మా నాట్లని మార్చి మార్చి వేస్తాం కాబట్టి అది మాకు సహాయపడుతుంది. మా దగ్గర గిని పందులు, కోళ్లు, కుందేళ్లు కూడా ఉన్నాయి. కస్టమర్లకి మార్కెట్లో అన్ని దొరకాలి కాబట్టి వాటి మాంసాన్ని తీసుకుంటాము. కస్టమర్లు పల్లెటూళ్లలో దొరికే వాటన్నిటినీ కావాలనుకుంటారు. కాబట్టి ఈ దేశంలో మేము మా కృషి, మా సేవలతో పట్టణానికి సేవ చేస్తాం.
1: సంవత్సరాల అనుభవంతో మీ కస్టమర్లు ఏం డిమాండ్ చేస్తారో, వాటిని ఎలా అందించాలో మీరే తెలుసుకుంటారు. ఉత్పత్తులను ఏడాది పొడవునా సరఫరా చేయాలంటే మీ భూమిని సారవంతంగా, ఆరోగ్యంగా ఉంచాలి. టెలీలియో వ్యవసాయ పర్యావరణ సంఘములోని 75 మంది సభ్యులు ఏడాది పొడవునా ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి మంచి సూక్ష్మజీవులతో రకరకాల కంపోస్ట్లను, ద్రవ రూపంలో ఉండే బయోఫర్టిలైజర్లను తయారు చేయడం నేర్చుకున్నారు.
0: మేము 2 వారాలకోసారి నాటుతాం కాబట్టి ఉత్పత్తి కొరత అనేది లేదు. ఇంకా మేము పంటలను మార్చుతాం.
1: రెండోది, ఆగ్రో ఇకలాజికల్ ఫేర్ను, మార్కెట్ను స్థాపించాలంటే స్థానిక అధికారులతో మీ గ్రూప్ చర్చలు జరపగలగాలి. వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడానికి ఒక స్థలాన్ని ప్రత్యేకంగా, ఉదాహరణకు ఒక ప్లాజానో లేకపోతే అక్కడి మార్కెట్లో ఒక రోజునో పొందడానికి మీ స్థానిక ప్రభుత్వంతో చర్చలు జరపడం చాలా కీలకమైంది. టెలీలియో నగర మేయర్ లియోనార్డో మారోటో వ్యవసాయ మార్కెట్కు రకరకాల పద్ధతుల్లో మద్దతునిస్తున్నారు.
2: సంవత్సరానికి దాదాపు 20,000 డాలర్ల బడ్జెట్ని కేటాయించిన సాంకేతిక సహాయంతో పాటు మేం పూర్తిగా బయోడిగ్రేడబుల్ అయిన బ్యాగులను కూడా ఇస్తాం. వారం వారం జరిగే రైతు మార్కెట్లను కూడా నిరంతరం ప్రోత్సహిస్తాం. ఉత్పత్తులను అమ్మడానికి స్థలాన్ని కూడా చూపిస్తాం.
1: పాల్గొనే వాళ్లు హక్కులు, బాధ్యతల్ని స్పష్టం చేయడానికి స్థానిక ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ పర్యావరణ మార్కెట్ను నిర్వహించడానికి అవసరమైన నిబంధనలను వ్రాయండి. అసోసియేషన్కు చెందిన విక్రేతలను దూరంగా ఉంచడానికి కూడా అలాంటివి వ్రాతపూర్వక నియమాలు సాయపడతాయి.
0: ఈ పత్రంతో ఫలానా ఫలానా నియమం ప్రకారం దీనికి ఇంత జరిమానా కట్టాలి అంటాం. వాళ్ళు ఆ నియమాలకి కట్టుబడి ఉండాలి. మేము విధించే జరిమానాలన్నీ చెల్లించాలి. ఉదాహరణకి గ్రూప్ మెంబర్ తన క్యాప్ ని గానీ యాప్రాన్ ని గానీ ధరించకపోతే జరిమానా చెల్లించాలి. ఆ విధంగా మార్కెట్ లో ఆ వ్యక్తి శుభ్రంగా, చక్కగా ఉండటానికి సహాయపడుతుంది.
1: ఒప్పందంలో భాగంగా మున్సిపాలిటీ కూడా తన వెబ్సైట్ లోను, సోషల్ మీడియాలోను రైతుల మార్కెట్ గురించి ప్రచారం చేస్తుంది. అలాగే 2 వారాలకోసారి మార్కెట్ జరిగే రోజులకి ముందు టెలీలియో అగ్నిమాపక విభాగం, వ్యవసాయ శాస్త్ర బృంద సభ్యులు కలిసి మార్కెట్ స్థలాన్ని శుభ్రం చేస్తారు. 3వది, ఒక హామీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విక్రయించే ఆహారాన్ని వ్యవసాయ రసాయనాలు వాడకుండా ఉత్పత్తి చేశారని కస్టమర్లకి నమ్మకం కలిగేందుకు బృందంలో సభ్యులు ఒకరి పొలాన్ని మరొకరు తనిఖీ చేస్తారు. ఆ విధంగా ఆహారం ఎలా తయారవుతుందో, ఏది ఉత్పత్తి అవుతుందో, ఎంత ఉత్పత్తి అవుతుందో అందరికీ తెలుస్తుంది. వ్యవస్థీకృతమైన ఒక సమూహంగా మీరు మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులు వేటిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని ప్రభుత్వాలు, ఎన్జిఓలు, విశ్వవిద్యాలయాలు, వినియోగదారుల బృందం వంటి స్థానిక వ్యక్తులతో కూడా ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు.
0: మేం మా బృందపు సభ్యులను తనిఖీ చేస్తాం. వాళ్ళు మమ్మల్ని తనిఖీ చేయడానికి వస్తారు కాబట్టి మేము మా సేంద్రియ ఉత్పత్తులతో మార్కెట్ కి వెళ్లొచ్చు. మా పొలాలను పరిశీలించమని వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా అడుగుతాం. ఆయన మాకు సలహా కూడా ఇస్తారు. ఇప్పుడు తనిఖీ జరుగుతుంది కాబట్టి మేము స్ప్రేలు అవి చేయలేదు. ఇన్స్పెక్టర్ ఆ ఉత్పత్తులని ల్యాబ్ కి తీసుకెళ్లొచ్చు. పరీక్ష చేసినప్పుడు ఉత్పత్తి మీద స్ప్రే చేశారని తెలిసిపోతుంది. అప్పుడేమవుతుంది?
1: 4వది, కస్టమర్ సేవలను మెరుగుపరచడానికి, మార్కెట్ గురించి, మీ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ రోజుకి ముందు ప్రతి ఉత్పత్తికి ధరని, బరువుని, మోతాదుని స్పష్టంగా నిర్వచించాలి. ఇది మీ తోటి రైతుల మధ్య పోటీని అరికట్టి అందరికీ సరైన ధర దక్కేలా సహాయపడుతుంది.
0: మన సభ్యులందరి మధ్య సమాన భావన ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం. దానివల్ల కస్టమర్ తన రైతును ఎంచుకుని ముందుకు సాగుతాడు. ఈ విధంగా అది చౌక, ఇది ఖరీదెక్కువ అనే ఆస్కారం ఉండదు. అలా మా మార్కెట్లో రైతుల మధ్య సమానత్వం ఏర్పడుతుంది.
1: కస్టమర్ సేవకి సంబంధించిన సరైన పద్ధతుల గురించి బృందానికి

0: ఇవ్వండి. క్లయింట్లతో సరైన విధంగా ఎలా ప్రవర్తించాలో, సరైన భాషని సంజ్ఞలని ఎలా వాడాలో క్రమంగా సాధన చేయాలి. మీరు సభ్యులందరితో పాటు దీన్ని ఉల్లాసవంతమైన రీతిలో చేయవచ్చు.
1: మేము కస్టమర్లను నవ్వుతూ పలకరించడం సహాయపడుతుంది. మీరు ఇంట్లో ఎంత కోపంగా ఉన్నా కస్టమర్ తో మాత్రం ఉల్లాసంగానే ఉండాలి. కస్టమర్ కు మీ కోపాన్ని రుచి చూసే అవసరం లేదు. మనం వాళ్ళని చిరునవ్వుతో స్నేహంగా ఆహ్వానించాలి.
0: మార్కెట్ కి వచ్చే కస్టమర్లకి తరచుగా సాంప్రదాయ పంటలు, సుగంధాన్నిచ్చే మూలికలు, మీరు అందించే ఔషధ మొక్కల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుంది. వేర్వేరు సంస్థలతో సహకరిస్తే మీ కస్టమర్లను ఆకర్షించడానికి, నిలబెట్టుకోవడానికి కొత్త కొత్త చర్యలు చేపట్టవచ్చు. మార్కెట్ జరిగే రోజున తక్కువ ప్లాస్టిక్ ను ఉపయోగించడానికి కస్టమర్లను ప్రోత్సహించేందుకు అమ్మకందారులకు బయోడిగ్రేడబుల్ కిరాణా సంచులను మున్సిపాలిటీ సిబ్బంది అందించవచ్చు. రైతుల మార్కెట్ కి ప్రజలను ఆకర్షించడానికి మీరు అప్పుడప్పుడు ఏదైనా మ్యూజిక్ బ్యాండ్ ని కూడా ఆహ్వానించవచ్చు. మీ స్థానిక విశ్వవిద్యాలయం తోడ్పాటుతో ఆరోగ్యకరమైన పదార్థాలతో సాంప్రదాయ వంటకాల యొక్క రెసిపీ పుస్తకాన్ని మీరు వ్రాయవచ్చు. మార్కెట్లో వంటకాల రుచిని సెటప్ చేయడాన్ని తెలుసుకోవచ్చు. వినియోగదారులు, రైతుల మధ్య సంబంధాల నమ్మకాన్ని బలోపేతం చేయడానికి మీ పొలాల సందర్శనలు నిర్వహించడానికి సహాయపడమని పర్యాటక విభాగాన్ని అడగవచ్చు. నెలకు ఒకసారి పెలిలియో మున్సిపల్ బస్సు కస్టమర్లను నగరం నుంచి కొన్ని ఇకలాజికల్ పొలాలకు తీసుకువెళ్తుంది. వారం వారం జరిగే మార్కెట్లో ప్రజలు కొన్ని పొలాలను సందర్శించడానికి సైన్అప్ చేయవచ్చు.
1: మేము శిక్షణ తీసుకుంటాం. మమ్మల్ని సందర్శించమని నగరపు వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం. దాంతో వాళ్ళు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలోని వస్తువులను ప్రత్యేకంగా చూడగలుగుతారు. ఎరువులు వేయడం అంటే ఏంటో, కోతలు కోయడం అంటే ఎలాగో వాళ్ళకి తెలుస్తుంది.
0: వినియోగదారులు పర్యావరణ వ్యవసాయాన్ని గురించి తెలుసుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచి చూస్తే రైతులు ఉత్పత్తి చేసే ఆహారం పట్ల గౌరవం బలపడుతుంది. సరైన సమాచారాన్ని, సంతృప్తిని పొందని వినియోగదారులు వ్యవసాయ మార్కెట్లో విక్రయించే ఉత్పత్తుల మీద నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రతి వారము వచ్చి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు దాని గురించి చెబుతారు. మనం నేర్చుకున్న వాటిని సమీక్షించుకుందాం. మిమ్మల్ని మీరు సజావుగా నిర్వహించుకుంటే పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల గురించి తేలికగా శిక్షణ పొందవచ్చు. ఏడాది పొడవునా వినియోగదారులకు ఎన్నో రకాల ఉత్పత్తులను అందించవచ్చు. వ్యవస్థీకృత గ్రామీణ కుటుంబాలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి ప్రత్యేకించి ఒక స్థలాన్ని పొందడానికి స్థానిక అధికారులతో చర్చించవచ్చు. ఒక గ్యారంటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే తాము కొనుగోలు చేసే ఆహారాన్ని రసాయనాలు లేకుండా ఉత్పత్తి అయిందని వినియోగదారులు నమ్ముతారు. చక్కటి కస్టమర్ సేవను అందించడానికి, మీ మార్కెట్ని, మీ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మీరు శిక్షణ తీసుకోండి.
2: నగరాలకు జీవం పోసేది పల్లెలే అని అర్థం చేసుకోవడానికి నేను నగరాల, పట్టణాల మేయర్లు, ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఉత్పత్తులు సేంద్రియంగా ఉంటే మన రైతులకు దక్కే మద్దతు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తే పట్టణాలకు అభివృద్ధి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Bank of Baroda, Bhimavaram.
4: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్.
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
4: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
3: ఫోన్ 0881622345 4.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్చే చాహ్నవి. లిసనర్స్, ఈరోజు చేతి గాయాలకు చేసే శస్త్రచికిత్సల కోసం తెలుసుకుందాం. ఆడుకుంటూ కొంతమంది పిల్లలు తలుపు సందుల్లో చేతులుంచి నలుపుకుంటారు. వేడి నీళ్లు పడి పిల్లల వంటి మీద చర్మం కాలవచ్చు. ఇక స్త్రీల విషయానికి వస్తే, వంటింట్లో వంట చేస్తూ పొరపాటున ఈ మిక్సర్లోనూ చేతులు పెట్టడంతో వేళ్ళు చివరి భాగాలు తెగవచ్చు, చేతులు కాలొచ్చు, తెగవచ్చు. పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఏ యాక్సిడెంట్ కారణంగానూ చేతులకు గాయాలవ్వచ్చు. రోడ్డు యాక్సిడెంట్లో చేతులు దెబ్బతిన్నాయి.

అవ్వచ్చు. ఎలక్ట్రిక్ షాక్తోనూ చేతులు గాయాలవ్వచ్చు. దీపావళి లాంటి పండగ సమయాల్లో బాణాసంచా పేలి గాయాలవ్వచ్చు. చర్మం, నరాలు, రక్తనాళాలు కూడా దెబ్బతినవచ్చు. చేయి ముందు భాగంలో అరచేతి పై భాగం నుంచి రేడియల్ ఆర్టరీ ఫోరామ్ ఫ్లాప్ తీసి చేతిలో దెబ్బతిన్న ప్రాంతంలో వేస్తారు. చర్మం దాని కింద కొవ్వు పొరను కలిపి ఫ్లాప్ అంటారు. మామూలు చర్మం చేతికి సరిపోదు కాబట్టి ఈ ఫ్లాప్ని తీసివేస్తారు. చేతి భాగాలు ఏమైనా తెగితే వాటిని జాగ్రత్తగా తీసి ఓ పాలిథిన్ బ్యాగ్లో వేసి ఆ పాలిథిన్ బ్యాగ్ని ఐస్ బ్యాగ్లో ఉంచి పేషెంట్ని వైద్యుల దగ్గరికి తీసుకురావాలి. ఆలస్యమైన కొద్దీ అతుక్కునే అవకాశాలు తగ్గుతాయి. తెగిన 6 గంటల్లోపు ఆసుపత్రికి తేవాలి. తెగిన భాగాన్ని సరాసరి ఐస్ మీద ఉంచకూడదు. తెగిన భాగాన్ని ఉంచిన భాగాన్ని ఓ పాలిథిన్ బ్యాగ్లో ఉంచి ఆ పాలిథిన్ బ్యాగ్ని ఐస్లో ఉంచి తేవాలి. ఓకే లిజనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినే

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Sutya Sanjeev Chikam, MD Homeo. Infertility, pine, fissure, kidney rallu, strenalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. చేయి కదలికల్ని కలిగించే టెండాన్స్ దెబ్బతింటే వెంటనే వాటిని కలపాలి. ఈ టెండాన్స్ ఒక్కసారి పూర్తిగా దెబ్బతింటే మళ్ళీ మామూలు కావు. చేతిలోని ఎమకడు విరిగితేనూ సరిచేసి కట్టుకట్టాలి. వేలు పొడవుగా ఉండటానికి వెనుక భాగాన నరాలుంటాయి, వీటిని సరిచేయాలి. వేలు చివరి భాగాలు తెగితే మైక్రోస్కోపిక్ సర్జరీతో కలపవచ్చు. చేయి ముందు భాగం కట్ అయితే చికిత్సకి 4 నుంచి 5 గంటల దాకా పట్టవచ్చు. రక్త ప్రసరణ మార్గాన్ని కలపాలంటే 6 నుంచి 8 గంటలు పట్టవచ్చు. చేతి వేళ్ల ఉంగరాలు బిగుతవడం వల్ల గాయాలు కావచ్చు. చేతి వేలతో పట్టుకునేటప్పుడు బొటన వేలు ఒకటి ఒక పక్క ఉంచి మిగతా వేలు మరో పక్క ఉంచి పట్టుకుంటాం. అందుకని చేతి బొటన వేలు తెగితే చాలా కష్టం. అప్పుడు కాలి వేలలో 2 వేలు తీసి చేతికి టో ట్రాన్స్ఫర్ సర్జరీ చేస్తారు. హ్యాండ్ సర్జరీ చేసేటప్పుడు ఫిజియోథెరపీ చాలా అవసరం. చేయి తెగిన భాగాలు నల్లగా కాకముందే చికిత్స చేయించాలి. ఓకే లిసనర్స్, క్యాన్సర్ను తగ్గించే హెర్బల్ ఔషధాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: After a beautiful song, welcome back to Ayushman Baba. ఆలివ్ ఆయిల్లో ఉన్న ఒలిఫిక్ యాసిడ్ క్యాన్సర్కు కారణమయ్యే ఆంకోసిన్ని బ్లాక్ చేస్తుందని, బ్రెస్ట్ క్యాన్సర్లో ఇది బాగా ఉపయోగపడుతుందని తేలింది. పళ్ళు, కూరగాయలు కూడా క్యాన్సర్కు కారణమయ్యే జన్యువుల్ని నిరోధిస్తాయని తేలింది. మోనోపాజ్లో స్త్రీలు పళ్ళు, కూరగాయల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్, యుటరైన్ క్యాన్సర్ చాలా వరకు నివారించవచ్చు. 14 ఏళ్ళు వచ్చే వరకు కమలాలు, చక్కెర కేరీలు తినే పిల్లల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పసిఫిక్ యూట్రీ అనే చెట్టు బెరడులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఎక్కువగా ఉంటాయట. జనవరి 15, 2005 అమెరికా నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు దీన్ని వెలువడించారు. ఫార్మాన్యూటికల్ కంపెనీ వారికి ఈ ఔషధం త్వరలో అందుబాటులోకి వస్తుంది. వింకా రోజా అనే మొక్కలోంచి కొన్ని రసాయనాలు వేరు చేసి క్యాన్సర్ మీద ప్రయోగించి చూశారు. ఫలితాలు బాగున్నాయి కానీ సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపించాయి. పసుపులో కుర్కుమిన్ మీద కూడా పరిశోధనలు సాగాయి కానీ సంపూర్ణంగా జరగలేదు. ఓకే లిసనర్స్, ఈరోజు ఆయుష్మాన్ బాబాలో కొన్ని హెల్త్ టిప్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.

0: ధమస్య సర్వస్య రాజానమసృజత్ ప్రభు.
1: లోకమున రాజులేనిచో బలవంతులచే బలహీనులు ఎన్నో రీతులుగా బాధలను పొందుతూ ఉంటారు. కావున వారి సంరక్షణమునకి ఈశ్వరుడు రాజును సృజించెను.

లోకమంతా సహజ స్వభావం వలన గాక దండన భీతి వల్లనే సరియగు దారిలో నడుస్తూ ఉంది. దండ భయము చేతనే జగత్తులో కొంచెమైనా సుఖమనేది ఉంటుంది.

యుద్ధములందు వెనుతిరగకుండుట, ప్రజలను ధర్మముగా పాలించుట, బ్రాహ్మణుల వద్ద శుశ్రూష చేయుట, ఇవి రాజులకు అత్యంత శ్రేయస్కరములైన ధర్మములు.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిజనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం.

0: యుద్ధము చేయరాదు. అనగా రణమున ఒక ఆయుధమును చూపి మరొక ఆయుధంతో కొట్టకూడదు. శత్రువులను కర్ణశరములతోనూ విషదీక్త బాణములతోనూ మంటలతో కూడిన ఆయుధములతోనూ కొట్టరాదు.
1: తప్యస్య నశ్యతి యసో విషమస్య మైత్రీ నష్టక్రియస్య కులమర్థ పరస్య ధర్మ విద్యాఫలం వ్యసని సకృపణస్య సౌఖ్యం రాజ్యం ప్రమత్త సచివస్య నరాధిపస్య.
0: ఉదాసీనునికి కీర్తి రాదు. విషమ స్వభావం గలవానికి మిత్రులుండరు. కర్మభ్రష్టునకు కులము, ధనాసాపారునికి ధర్మము నశిస్తాయి. ఏదో ఒక వ్యసమున చిక్కినవానికి విద్య వలని ఫలము శూన్యమగును. లోభికి సుఖముండదు. గర్వాంధుడగు మంత్రిగల రాజునకు రాజ్యము నిలువదు.

0: శాస్త్రం నిహతిం పురుషస్య శరీరమేకం ప్రజ్ఞాకులం చ విభవం చ యశశ్చ హంతి.
1: శస్త్రహతులైన శత్రువులు నిజముగా హతులు కారు, ప్రజ్ఞా విశేషముచే కొట్టబడిన వారే నిజముగా కొట్టబడినవారు. ఏ విధముగా అంటే, ఆయుధములు శత్రువుల శరీరములనే కొట్టును, కాని ఇతరములను స్పృశించజాలవు. ఇక ప్రజ్ఞ అన్నను శత్రువుల మనస్సులను కొట్టుట ద్వారా వారి ఆభిజాత్యము, సంపదలు, కీర్తి మొదలైన సర్వమును పరాభూతము చేయును. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం. నమస్కారాలతో రేడియో విష్ణు 90.4.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: विष्णु FM 90.4
1: विजय गैस्ट्रो एंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम डॉक्टर विजयानंद कुमार वेकिराजु MD DM गैस्ट्रो एंट्रोलॉजी गारी आध्वर्यम लो అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ప్రయాణ భద్రతలు అనే పాఠం వింటారు.
3: నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఏమిటి ఈరోజు క్లాస్ అంతా పలచగా ఉంది, కారణం ఏమిటబ్బా?
4: పొద్దుటి నుంచి వర్షం కట్టిచ్చా, అందుకే అంతా రాలేదు.
3: సరే, వచ్చిన వాళ్ళు అటెండెన్స్ పలకండి. కిరణ్ మయి.
4: ఎస్ టీచర్.
3: మిత్ర.
5: ప్రజెంట్ టీచర్.
3: సుభాష్.
6: రాలే టీచర్.
3: అమర్.
7: ఎస్ టీచర్.
3: గోపి.
8: లీవ్ టీచర్. ఇదిగోండి లీవ్ లెటర్.
3: ఏది ఇల్లాయి?
8: తీసుకోండి.
3: గౌరవనీయులైన క్లాస్ టీచర్ గారికి నేను సెలవుల్లో మా తాతగారి వద్దకు వెళ్ళి బస్సులో తిరిగి వస్తూ ఉంటే కిటికీ గుండా మోచేయి బయట పెట్టడం వల్ల ఎదురుగా వచ్చే వాహనం పక్క నుండి దూసుకుపోయి చేయి ఎముక విరిగింది. అయ్యయ్యో, కావున నేను స్కూలుకు రాలేకపోతున్నాను. కావున నా యందు దయ ఉంచి నాకు 15 రోజులు సెలవు ఇప్పించ ప్రార్థన. ఇట్లు మీ విధేయుడు గోపి. చూశారా పిల్లలు, గోపి చెయ్యి ఎందుకు విరిగిందో అర్థమైందా? అసలు ప్రయాణం చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలరా. చెయ్యి బయట పెట్టడం, తలకాయ బయట పెట్టడం, చూడటం, ఫుట్బోర్డు మీద ప్రయాణించడం, అంటే బస్సు ఎక్కే మెట్ల మీద నుంచోవడం, కిటికీలు కడ్డీలు పట్టుకుని వేలాడడం మొదలైనవి చాలా ప్రమాదకరం. ఇలా చేస్తే ప్రయాణం కాస్త ప్రమాదం అవుతుంది తెలుసా. వెనక నుంచి ముందు నుంచి వచ్చే వాహనాలు తగిలి చేయి జారి కింద పడవచ్చు కూడా.
4: అసలు ప్రయాణం అంటే బస్సులో వెళ్ళటమేనా టీచర్?
3: ఒక్క బస్సులో వెడితేనే ప్రయాణం అని కాదు అర్థం. మనం ఒక చోట నుండి మరో చోటుకు వెళ్ళడాన్ని ప్రయాణం అంటారు.
4: నేను ఇంటి నుండి స్కూల్కు, స్కూల్ నుండి ఇంటికి నడుస్తూ రావడాన్ని ప్రయాణం అనొచ్చా టీచర్?
3: అనొచ్చు. నువ్వు స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కు నడిచినా ప్రయాణమే. నువ్వు ఇల్లు దగ్గర కాబట్టి నడుస్తున్నావు, మిత్ర ఇల్లు దూరం కాబట్టి రిక్షాలో వస్తాడు. నడిచి వచ్చినా, రిక్షాలో వచ్చినా, బస్సులో వచ్చినా అన్నిటినీ ప్రయాణాలు అనొచ్చు. పూర్వకాలంలో అయితే గుర్రాల మీద, బళ్ళ మీద ప్రయాణించేవారు. ఇప్పుడేమో
4: బస్సులు, రైళ్ళు.
3: కరెక్ట్ కరెక్ట్. ఇంకా చెప్పు.
4: కార్లు, విమానాలు, పడవలు, ఓడలు.
3: కరెక్ట్ కరెక్ట్. ఇలా అవసరాన్ని బట్టి, వీలును బట్టి భూమి మీద, నీటి మీద, గాలిలో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ ప్రయాణం చేసేటప్పుడు మొదటి నుండి జాగ్రత్తలు తీసుకోవాలర్రా. ఉదాహరణకు మనం ఏదైనా ఊరు వెళ్లే ముందు ఏం చేస్తాం?
4: టికెట్ కొనుక్కుంటాం.
3: కరెక్ట్. మనం వెళ్లే ఊరుకు టికెట్ కొనుక్కుంటాం కదా. ఈ టికెట్ కొనే ముందు
9: ఏంటండి ఊరు టికెట్ అంటున్నారు? అబ్బా, ఏం ప్రయాణాలు ఏమోనండి.
3: ఏ అదే
9: మొన్న

0: కుటుంబం అంతా కలిసి మా అత్తగారు అండి, అదేనండి అల్లీపురం వెళ్ళేటప్పుడు
1: ఏమైంది
2: అయ్య బాబోయ్, టికెట్ తీసుకునే దగ్గర ఇంత జనం గుమిగూడలేటి, అసలు ఒక వరస లేదు పాడు లేదు. అయినా తప్పదుగా, ఏమోయ్ నువ్వు ఇక్కడే పిల్లలు ఎత్తుకొని ఉండు, నేను వెళ్ళి టికెట్లు తెస్తాను.
3: హైదరాబాద్ కో టికెట్ ఇవ్వండి.
4: అమలాపురం రెండు టికెట్లు
0: ఎలాగోలా కష్టపడండి, రెండు టికెట్ తీసుకునేసరికి తల ప్రాణం తోకొచ్చేసింది అనుకోండి.
5: అవును, బస్సులో టికెట్లు ఇస్తారుగా, నువ్వు ముందుగానే ఎందుకు తీసుకున్నావు?
1: ఇలా ముందుగా తీసుకోవడాన్ని రిజర్వేషన్ అంటారు. బస్సు ఎక్కాక సీటు దొరుకుతుందో దొరకదో అనే బాధ అప్పుడిక ఉండదన్నమాట. చాలా దూరం ప్రయాణం చేసేటప్పుడు నుంచుని ప్రయాణం చేయలేం కదా. చూసారా శరభయ్య టిక్కెట్ కోసం ఎలా తిప్పలు పడ్డాడో. అలా కాకుండా టిక్కెట్ తీసుకునే ముందు, ఆ తర్వాత బస్సు ఎక్కే ముందు దిగేటప్పుడు కూడా క్యూ పద్ధతి పాటించాలి.
5: ఈ క్యూ పద్ధతి అంటే ఏంటి టీచర్?
1: ముందు వచ్చిన వారు ముందుగా, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒక వరుస క్రమంలో నిలబడ్డమే క్యూ పద్ధతి అంటారు. ఈ క్యూ పద్ధతి పాటిస్తే ఒకరినొకరు తోసుకోవడం, నెట్టుకోవడం ఇలాంటివి ఉండవన్నమాట. సరే, ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏమిటి? ఆ చేతిలో కాగితం ఏదో ఉంది, ఏమిటి శరభయ్య?
0: రేపు సెలవండి.
1: అలవకండర్రా, రేపు మహాశివరాత్రి సందర్భంగా మీకు సెలవు. ఎలా జరిగిందో చెప్పు నీ ప్రయాణం శరభయ్య.
0: ఉందండి, నా సామాన్లు లోపల తీసుకెళ్దామని ఒక్కొక్కటి బస్సులోకి ఎక్కితుంటే కండక్టర్ ఏమన్నాడు తెలుసా అండి?
1: ఏమన్నాడు?
0: సామాన్లు ఎక్కడ గారు, బస్సు పైన పెట్టాలయ్యా అన్నాడండి. ఒక్కోటి పైకి ఎక్కించానండి.
1: ఏమిటి అన్ని సామాన్లు ఉన్నాయి?
0: అంటే రెండు మూటలు ఉన్నాయండి, ఒక ట్రంకు పెట్టండి, ఒక ఇనప బకెట్ అండి. మా అత్త ఊరికి ఇత్తమని రెండు తేగల కట్టరండి.
1: తేగల?
0: అవునండి. మా మాంగూరికి ఇత్తమని రెండు బెరస కోళ్ళు పెట్టాలండి. మొత్తం ఐదండి. ఈ సామాన్లు పైకి ఎక్కించానండి. అయితేనండి విచిత్రంగా ఈ సామాన్లకు కూడా టికెట్లు కూడా తీసుకున్నాడండి ఆ కండక్టరు.
1: తీసుకోడు మరి.
5: ఏంటి సామాన్లకు కూడా డబ్బులా?
1: అవునర్రా, నిర్ణీత బరువు కన్నా ఎక్కువ సామాన్లు ఉంటే వాటిని బస్సు పైన పెట్టాలి. ఎందుకంటే బస్సులో ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అన్నమాట.
5: మరి సామాన్లకు డబ్బులు?
1: వస్తున్నా చెప్తా. ఈ సామాన్లకు డబ్బులు తీసుకోవడాన్ని లగేజ్ ఛార్జ్ అంటారు. తక్కువ లగేజ్తో సుఖ ప్రయాణం చెయ్యండి, మీ సామాన్లు జాగ్రత్త, దొంగలున్నారు అనే బోర్డు రాసి ఉండటం మరి మీరు బస్ స్టాండుల్లో రైల్వే స్టేషన్లలో చూసే ఉంటారు కదా.
0: తర్వాత అండి బస్ ఎక్కి సీట్ లో కూర్చున్నానండి ఆనందంగా. వెంటనే కండక్టర్ వచ్చి పెద్ద మనిషి దర్జగా కూర్చున్నావు, ఇది ఆడవాళ్ళ సీటు, వెళ్ళి మగవాళ్ళ సీట్ లో కూర్చోవయ్యా అని గదమాయించాడు.
1: అవును, మరి మన ప్రభుత్వం స్త్రీల కోసం అంటే మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని సీట్లను కేటాయించింది. ఆ కేటాయించిన సీట్లలో కేవలం మహిళలే కూర్చోవాలి తెలుసా? ఎందుకంటే పురుషులు అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి స్త్రీలకు సీట్లు దొరికే అవకాశం ఉండదు అని ఈ ఏర్పాటు చేశారు. గర్భిణీ స్త్రీలు, సంటి పిల్లలను ఎత్తుకున్న తల్లులు బస్సులు ఎక్కడం కష్టం గనక వారికి అసౌకర్యం కలగకుండా కొన్ని సీట్లను ప్రత్యేకంగా ప్రభుత్వం వారు కేటాయించడం జరిగింది. అంతేకాదు వికలాంగులకు కూడా కొన్ని సీట్లు కేటాయించారన్నమాట.
0: మరేమోనండి.
1: ఏమిటి ఇంకా
0: వెనక మగవాళ్ళ సీట్ లో కూర్చున్నాక బస్సు ఆఫ్ చేశారండి.
5: ఎందుకు శర్మయ్య?
0: ఎందుకంటే కేసరాయన వాసన వచ్చిందటండి, అందుకని బస్సు ఆపి ఆ కేసరాయన తెచ్చిన ఆయన్ని నిర్మోహమాటంగా దించేశారండి. పాపం ఆయన భలే బాధపడిపోయాడండి.
5: టీచర్, కిరస్థాయిలు బస్సులో తీసుకెళ్ళకూడదా?
1: మనం ప్రయాణం చేసే రైళ్లు బస్సులు

0: పెట్రోలు, కిరసనాయలు, గ్యాస్ సిలిండర్లు, ప్రేలుడు పదార్థాలు తీసుకుని పోకూడదు. ఎందుకంటే ఈ కిరసనాయలు, పెట్రోలు వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు చాలా ఉన్నాయర్రా. ఏమాత్రం ఒత్తిడి తగిలినా పేలుడు పదార్థాలు పేలి మండే పదార్థాలు మండి మంటలు వచ్చే అవకాశం ఉంది. కానీ శరభయ్య, ఇంతకీ మీ అత్తగారి ఇల్లు చేరావా లేదా?
1: చేరానండి.
0: చేరావా?
1: కానీ నాతో చిన్న అనుమానం అండి టీశ్రామ్ గారు.
0: అడుగు.
1: మరి నేను బస్సులో సుట్టగాలుస్తా ఉంటే ఆ కండక్టర్ వద్దన్నాడండి. ఎందుకండి నాకు తెలియగలుగుతారా?
0: బస్సులో పొగ తాగకూడదయ్యా బాబు, ఎందుకంటే అది తోటి ప్రయాణికులకు ఇబ్బందికరం. నీకు తెలుసా, పొగ తాగే వారికే కాక పక్క నుండి ఆ పొగను పీల్చే వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది.
1: మరేమిటండి?
0: అందుకే బస్సులో పొగ త్రాగరాదు అని రాసి ఉండటం మీరు చూడలేదర్రా పిల్లలు?
1: నాకు చదువుతే కదండి, చదువుతే ఈ తెప్పలంతా ఎందుకండి? మరి టీచర్ గారు, నేను వెళ్ళొస్తానండి.
0: మంచిది.
1: నమస్కారం అండి.
0: నమస్కారం. నమస్కారం. పిల్లలు ఇప్పుడు విన్నారుగా ప్రయాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క జాగ్రత్తను గురించి చెప్పండర్రా.
2: బస్సుల్లో, రైళ్లలో టికెట్ తీసుకునేటప్పుడు ఎక్కే ముందు దిగే ముందు క్యూ పద్ధతి పాటించాలి.
0: కరెక్ట్. అంతేకాదు టికెట్కు సరిపడిన చిల్లర ఇవ్వడం కూడా మంచిది. తర్వాత
3: ఆడవాళ్ళ సీట్లలో ఆడవాళ్ళనే కూర్చొనివ్వాలి.
0: భేష్, బాగా చెప్పావు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. అంచేత వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనివ్వాలి. నువ్వు చెప్పు అమర్.
4: లగేజీని బస్సు మీద వేసి లగేజీ చార్జ్ కట్టాలి.
0: అంతేకాదు, మనం సుఖంగా ప్రయాణం చేయాలి అంటే సాధ్యమైనంత వరకు తక్కువ సామాన్లను తీసుకెళ్ళటం మంచిది. ఇంకా చెప్పండిరా, మన గోపికి ప్రమాదం ఎందుకు జరిగింది?
2: చేతులు బయట పెట్టడం వల్ల గోపికి ప్రమాదం జరిగింది టీచర్. అందుచేత మనం ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తల, చేతులు బయట పెట్టకూడదు.
0: అలాగే ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేయనే చేయకూడదు.
4: జనం ఎక్కువగా ఉన్నప్పుడు సిటీ బస్సులలో ఫుట్బోర్డ్ మీద ప్రయాణించవలసి వస్తుంది కదా టీచర్.
0: జనం ఎక్కువగా ఉన్నా సరే ఫుట్బోర్డ్ మీద అసలు ప్రయాణం చేయకూడదు అని చెప్పాను కదా. కావాలంటే తర్వాత వచ్చే బస్సు కోసం సమయం కొంత ఎక్కువైనా సరే మనం నిరీక్షించాలన్నమాట.
4: పెట్రోలు, కిరసనాయిలు, పేలుడు పదార్థాలు బస్సులలో, రైళ్లలో తీసుకువెళ్లరాదు.
0: వీటి వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు చాలా ఉన్నాయి.
3: బస్సు కానీ రైలు కానీ ఆగినప్పుడే ఎక్కి ఆగినప్పుడే దిగాలి.
0: భలే కొత్త విషయం చెప్పావే మైత్రి.
2: టీచర్, నేను కూడా ఒక కొత్త విషయం చెప్పనా?
0: ఏమిటి చెప్పు.
2: ప్రయాణంలో మన సామాన్లు దొంగలు ఎత్తుకుపోకుండా చూసుకోవాలి.
0: వెరీ గుడ్. అంతేకాదు మనం ప్రయాణించే సమయంలో విలువైన వస్తువులను అంటే పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం ఆభరణాలను తీసుకువెళ్ళటం మంచిది కానే కాదు. అమర్, నేను చెప్పేది వినకుండా ఏమిటో ఆలోచిస్తున్నావేంటి?
3: నేను కూడా ఏదైనా కొత్త పని చేద్దామని.
0: అది పిల్లలంటే అలా ఉండాలి. ఇలాంటి విజ్ఞాన చర్చల్లో ఒకరితో ఒకరు పోటీలు పడుతూ ఉండాలి.
4: గుర్తుకు వచ్చింది.
0: ఏమిటి?
4: రోడ్డు నియమాలను పాటించాలి.
0: అవునవును, ఆలోచించి ఆలోచించి మంచి పాయింట్ చెప్పావు. వాహనాలైనా పాదచారులైనా రోడ్డు నియమాలు తప్పక పాటించాలరా.
5: విన్నారు కదా, రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక వైపు నుండి మరొక వైపుకు వెళ్లాలంటే సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. రోడ్డుకి ఇరువైపులా వస్తున్న వాహనాలను గమనించాలి. రోడ్డు దాటేటప్పుడు ముందుగా కుడివైపుకు చూసి ఆ తర్వాత ఎడమ వైపుకు చూడాలి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిచి ఉన్న వాహనాల మధ్య నుండి రోడ్లను దాటకూడదు. వాహనాలపైన వెళ్లేవారు, పాదచారులు కూడా ఎడమ చేతి వైపు మాత్రమే వెళ్ళాలి. అలా వెళ్ళినట్లయితే వెనక నుండి వేగంగా వస్తున్న వాహనాలు కుడిచేతి వైపు తప్పుకొని ముందుకు వెళ్లడానికి వీలు కలుగుతుంది. పట్టణాలలో, నగరాలలో రోడ్లకు ఇరువైపులా పాదచారుల కోసం ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తారు. నడిచేవారు ఫుట్పాత్లపై నడిస్తే ప్రమాదాలు జరగవు. పట్టణాలు, నగరాలలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు అధికం కావటం వల్ల వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టింది. కనుక మనం రోడ్డు

0: నియమాలు పాటించి ప్రమాదాలు నివారించాలి. రోడ్లపై అపరిచితులైన వ్యక్తులతో మాట్లాడకూడదు. వారిచ్చే కానుకలు, తినుబండారాలు స్వీకరించకూడదు. పెంపుడు జంతువులను రోడ్లపై విచ్చలవిడిగా వదిలి ట్రాఫిక్కు అంతరాయం కలిగించకూడదు.
1: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ప్రయాణ భద్రతలు అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని బ్యాంకులు అనే పాఠం వింటారు.
2: రహీం, ఏమిటి అలా ఒక్కడవే కూర్చున్నావు? మాతో ఆడుకోవడానికి రావా?
3: ఒంట్లో బాగోలేదేమో, అందుకే అలా నీరసంగా ఏదో ఆలోచిస్తూ దిగులుగా కూర్చొని ఉన్నాడు.
4: ఈ ముసలైతే మనకెందుకు? ఈ ఒంటరి పోకిరి గద్దను మనం వదిలిపోదాం పదండి.
5: రే జోసఫ్, ఏంటి గొనుకుతున్నావు? దమ్ముంటే దగ్గరికి వచ్చాను.
2: పోనీలే రహీం, నీకు తెలుసుగా జోసఫ్ సంగతి. రా మనం ఆడుకుందాం.
5: నే మీనా, ఈ దినం నాకు ఆడుకోబుద్ధి కావడం లేదు.
2: అదే ఎందుకని?
5: పొద్దున మా కరీం మావయ్య నాకు 10 రూపాయలు ఇచ్చాడు, అవి ఎక్కడో పోయాయి.
3: నీ 10 రూపాయలు ఏం పోలేదు, మాకు దొరికాయి. ఇక బాధపడకు. రే జోసఫ్, ఇక ఏడిపించింది చాలు గాని, వాడి పైసలు వాడికి ఇచ్చేయి.
4: ఇదిగో నీ 10 రూపాయలు, ఇక సంతోషమా? ఇకనైనా రా ఆడుకుందాం.
5: అయితే నువ్వే నా పైసలు కొట్టేశావన్నమాట. అయినా శివ, నా 10 రూపాయలు జోసఫ్ దగ్గర ఉన్నాయని నీకెలా తెలుసు? ఆహా, అయితే మీరిద్దరూ తోడు దొంగలన్నమాట.
2: అదేం కాదు రహీం, ఇందాక నీవు పరిగెత్తుతున్నప్పుడు నీ జేబులో నుంచి డబ్బులు పడిపోయాయి.
3: నిన్ను ఆట పట్టిద్దామనే నీకు చెప్పకుండా నాటకం ఆడావు.
5: అయితే అంతా మోసగాళ్లే అన్నమాట.
4: అబ్బా, ఇప్పుడు హ్యాపీ, ఇందాక
3: విచారం.
2: అందుకే ఇలా డబ్బులు పోకుండా ఉండాలంటే నాకులాగా కిడ్డీ బ్యాంకులో దాచుకుంటే దిగులుండదు.
4: కిడ్డీ బ్యాంక్ అంటే?
2: కిడ్డీ బ్యాంక్ అంటే, మొన్న మా నాన్నగారు నన్ను బ్యాంకుకు తీసుకెళ్లి ఒక బొమ్మ ఇప్పించారు. ఆ బొమ్మలో నా దగ్గర ఉన్న పైసలు దాచుకుంటాను.
5: ఏది ఆ బొమ్మ, నాకు చూపించవా?
2: మా ఇంట్లో ఉంది, రండి చూపిస్తాను.

0: ఇదిగో ఇది ఆ బొమ్మ. ఈ బొమ్మ పైన ఉన్న రంధ్రం గుండా నా పైసలు వేసి దాచుకుంటాను.
1: ఏంటమ్మా మీనా, నీ కిడ్డీ బ్యాంక్ అందరికీ చూపిస్తున్నావా?
0: అవునంకుల్.
2: అంకుల్ మాకు కూడా ఈ కిడ్డీ బ్యాంక్ కావాలి.
3: నాకు కూడా కావాలంకుల్.
1: అలాగే ఇప్పిస్తాను. అయితే ఒక్క షరతు.
2: ఏంటంకుల్?
1: ఇక నుంచి మీరు మీ పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బులు చిరుతిళ్ళ ఖర్చు చేసుకోకుండా ఈ కిడ్డీ బ్యాంకులో పొదుపు చేసుకోవాలి.
0: అలాగే అంకుల్.
1: అయితే మిమ్మల్ని అందరినీ బ్యాంకుకి తీసుకెళ్ళి అక్కడ కిడ్డీ బ్యాంక్ బొమ్మల్ని ఇప్పిస్తాను. పదండి. నమస్కారం అండి మేనేజర్ గారు.
4: నమస్కారం. రండి రండి కూర్చోండి. ఏమిటి పిల్లలందరినీ తీసుకుని వచ్చారు, ఏమిటి విశేషం?
1: మా పాప మొన్న కిడ్డీ బ్యాంక్ ఖాతాదారైంది కదా, ఇదిగో ఇప్పుడు ఈ పిల్లలు కూడా కిడ్డీ బ్యాంక్ ద్వారా పొదుపు చేయడానికి ముందుకొచ్చారు.
4: ఓహో అలాగా, చాలా సంతోషం అండి. పిల్లలు మీరు ఇలా మా బ్యాంకులో డబ్బు దాచుకుంటే మీకు వడ్డీ కూడా లభిస్తుందో?
3: వడ్డీ అంటే ఏంటండి?
1: అంటే మీరు దాచుకున్న డబ్బులకు బ్యాంకు వారు ఇంకొన్ని డబ్బులు అదనంగా మీ ఖాతాలో జమ చేస్తారన్నమాట.
0: అలా ఎందుకు అదనంగా ఇస్తారు?
3: ఇలా ఇస్తే మీ బ్యాంకు వారికి నష్టం కదా.
4: మీరు దాచుకున్న డబ్బులు, మీ నాన్నగారు లాంటి పెద్దవాళ్ళు దాచుకున్న డబ్బులు అన్నీ కలిపి మేము వ్యాపారస్తులకు, నిరుద్యోగులకు, వ్యవసాయదారులకు ఇలా కావలసిన వారికి అప్పుగా ఇస్తాం.
1: వారి వద్ద నుండి బ్యాంకు వారు వడ్డీని వసూలు చేస్తారు.
4: అలా వసూలు చేసిన వడ్డీని బ్యాంకు ఖర్చులకు, బ్యాంకు ఉద్యోగుల జీతాలకి, బ్యాంకులో డబ్బు దాచుకున్న ఖాతాదారులకు వడ్డీ కింద పంచి మిగిలిన లాభం బ్యాంకు పొందుతుందన్నమాట.
1: అంటే బ్యాంకు వారు మనం దాచుకున్న డబ్బులకు వడ్డీ ఇచ్చి వారు ఆ డబ్బులను రుణంగా ఇచ్చినప్పుడు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారన్నమాట.
4: ఏమండోయ్, మీరు మా బ్యాంకు రహస్యం పిల్లలకు చెప్పేస్తున్నారు.
1: దాన్నే ఉందండి, బ్యాంకు వారు ఆర్జించిన లాభాలు తిరిగి పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి, స్వయం ఉపాధి పథకాలకు, తద్వారా ఒక రకంగా దేశ ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నారు కదా.
4: అవునవును, మేము ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నది కూడా మీరు మీ పిల్లలకు చెప్పండి.
1: అలాగే మీరు వివిధ వర్గాల వారికి రుణంగా డబ్బులు ఇచ్చి ఏ విధంగా సహాయపడుతున్నారో ప్రత్యక్షంగా పిల్లలకు వివరిస్తాను.
4: మంచిదండి, మీరు అకౌంట్ ప్రారంభించే పత్రాలు తీసుకెళ్ళి

0: వాటిని పూర్తి చేసి రేపు తీసుకురండి. అప్పుడు మీ అందరకు కిడ్నీ బ్యాంక్ బొమ్మల్ని, పాస్ పుస్తకాలని ఇస్తాను.
1: వస్తామండి మేనేజర్ గారు.
0: అలాగేనండి, మంచిది.
2: అబ్బాబ్బా, ఎండ మండిపోతుందిరా, రిక్షాలో వెళ్తే నయ్యం.
3: బాబు రిక్షా ఇట్రా.
4: హాయ్, ఏంటండి గారు, ఇంటికేనా? పదండి.
2: అవును భిక్షపతి, ఇంటికే. పద.
4: హాయ్.
2: ఏం భిక్షపతి, బ్యాంకు వారి వద్ద రుణం తీసుకుని కొన్నది ఈ రిక్షానే కదూ?
4: హాయ్. అవునండి అయ్యగారు.
2: చూసారా పిల్లలు, మనం ఇందాక వెళ్ళిన బ్యాంకు నుండే మన భిక్షపతి రుణం తీసుకుని రిక్షా కొనుక్కున్నాడు.
4: అవునండి అయ్యగారు, ఇదివరకు అద్దె రిక్షాతో చాలా కష్టమయ్యేది. ఒక్కోసారి రిక్షా అద్దె కూడా దొరికేది కదండి, ఇప్పుడు హాయిగా సొంత రిక్షా వచ్చేసింది కదండి.
2: విన్నారా, బ్యాంకు వారు ఇలా రిక్షా నడిపేవారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి, ఆటోలు నడిపేవారికి, చేతి వృత్తులు చేసుకునేవారికి ఇలా ఎందరికో రుణాలు మంజూరు చేసి వారికి జీవనోపాధి కల్పిస్తున్నారు.
4: అయ్యగారు, నేను ఇప్పుడు బ్యాంకు వారు ఇచ్చిన రుణం వడ్డీతో సహా తీర్చేసానండి.
2: అలాగా, శభాష్. అయితే ఇక నువ్వు రిక్షా ఓనర్ అయ్యావన్నమాట.
4: హాయ్, అంతే కదండి మరి.
2: పిల్లలు, బ్యాంకు వారు ఇచ్చిన ఆర్థిక సహాయంతో అదిగో ఆ విద్యుత్ పరికరాలు అమ్మే దుకాణాన్ని మన రంగయ్య ఎలా స్థాపించాడో కనుక్కుందాం.
5: నమస్కారం, నా పేరు రంగయ్య. నేను 10వ తరగతి వరకు చదివాను. నేను నా స్వశక్తిపై ఆధారపడి జీవించడానికి బ్యాంకు వారిని ఆశ్రయించాను. నాకు బ్యాంకు వారు ప్రధానమంత్రి ఉపాధి పథకం క్రింద 1,00,000 రూపాయల రుణాన్ని ఇచ్చారు. ఆ 1,00,000 రూపాయల ద్వారా నేను ఈ ఎలక్ట్రిక్ షాపును పెట్టుకొని నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను.
2: విన్నారా పిల్లలు, మన రంగయ్యే కాదు, 18 నుండి 35 సంవత్సరాల వయసు గల యువత యువకులు, వార్షిక ఆదాయం 24,000 రూపాయల వరకు మించని వారు, 10వ తరగతి వరకు చదివిన వారైతే వారు స్వయం ఉపాధికై ఈ విధంగా రుణాన్ని బ్యాంకు ద్వారా పొందవచ్చు. పిల్లలు, అలా ముందుకు వెళ్ళి సుబ్బారావు గారు బ్యాంకు రుణం ద్వారా ఎలా ఇల్లు కట్టుకున్నారో విందాం. పదండి.
6: నమస్కారం, నా పేరు సుబ్బారావు. నేను సొంత ఇల్లు నిర్మించుకోవటానికి కొంత డబ్బును పొదుపు చేశాను. ఇంకా కొంత డబ్బు అవసరమై బ్యాంకు వారిని సహాయం అడిగాను. బ్యాంకు వారు నేను ఇల్లు నిర్మించుకోవటానికి ధన సహాయం చేశారు. నేను వాయిదాల రూపంలో అసలు మరియు వడ్డీని కూడా తీరుస్తున్నాను. ఈ విధంగా బ్యాంకు వారు నేను సొంత ఇల్లు కట్టుకోవడానికి తోడ్పడినందుకు వారికి సదా కృతజ్ఞుణ్ణి.
2: విన్నారా పిల్లలు, బ్యాంకు వారు 11% నుండి 15% వడ్డీని విధిస్తూ రుణాన్ని మంజూరు చేసి మనకు గృహ నిర్మాణంలో తోడ్పడుతున్నారన్నమాట. అంతేకాకుండా పెరుగుతున్న గృహావసరాలను దృష్టిలో ఉంచుకుని గృహోపకరణాల కొనుగోలుకై బ్యాంకు ప్రత్యేకమైన రుణ పథకాలను రూపకల్పన చేసింది.
7: గృహోపకరణాలు అంటే ఏంటంకుల్?
2: అంటే ద్విచక్ర వాహనాలు, రెఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, రేడియోలు, కంప్యూటర్లు మొదలైనవన్నమాట. అదిగో చలమయ్య పొలం నుండి ఇప్పుడే వస్తున్నట్టున్నాడు. అతన్ని అడిగి బ్యాంకు వారు అతనికి ఏ విధంగా సహాయం చేశారో విందాం.
8: నమస్కారం, నా పేరు చలమయ్య. నేను ఒక సన్నకారు రైతును. నా వ్యవసాయ అభివృద్ధికి, అంటే విత్తనాల కొనుగోలుకు, ఎరువుల కొనుగోలుకు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు డబ్బు అవసరమై బ్యాంకు వారిని ఆశ్రయించాను. బ్యాంకు వారు రైతులు దేశానికి వెన్నెముక వంటి వారిని తలంచి తక్కువ వడ్డీ మీద రుణాన్ని మంజూరు చేశారు. ఆ రుణంతో నేను పోయిన ఏడాది నాకు కావాల్సిన పంటను పండించాను.
9: అయితే బ్యాంకు వారు ఎంతో మందికి రుణాలనిచ్చి ప్రజలకు భలే సహాయపడుతున్నారన్నమాట.
2: అంతేకాదు, పెద్ద పెద్ద పరిశ్రమల స్థాపనకు, పారిశ్రామికవేత్తలకు పెద్ద మొత్తంలో రుణ సౌకర్యాన్ని కలిగించి పరిశ్రమలు స్థాపించడానికి సహాయపడుతున్నారు.
10: ఈ పరిశ్రమల వలన మా నాన్నగారు లాంటి వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయి.
2: కరెక్ట్గా చెప్పావు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన వారు అవటమే కాకుండా

0: బ్యాంకు వారు పరోక్షంగా దేశం యొక్క అభివృద్ధికి కూడా పాటుపడుతున్నారు.
1: అదెలా అంకుల్?
0: పరిశ్రమలు, కర్మాగారాలు స్థాపిస్తే వస్తువుల ఉత్పత్తి జరిగి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు దేశం ఆర్థికంగా బలపడుతుంది. విన్నారా? ఈ విధంగా బ్యాంకు వారు వివిధ వర్గాల ప్రజలకు రుణాలనిచ్చి వారి అవసరాలను తీరుస్తున్నారు. పిల్లలు, ఇక మీరు మీ ఇళ్లకు వెళ్ళి

0: తీసుకొచ్చారు.
1: పిల్లలు మీరు భలే ఉత్సాహంగా ఉన్నారే, వెరీ గుడ్. అయితే మీరు కూడా బ్యాంకు ఖాతాదారులు అయిపోతున్నారన్నమాట.
2: బాగుండదు, పర్వాలేదు, ఏం కాదు.
1: ఏంటర్రా పిల్లలు, ఏమైనా సందేహాలా? ఉంటే మీ స్కూల్లో మీ మాస్టర్ గారిని అడిగినట్లు నిర్భయంగా నన్ను అడగండి.
0: మేనేజర్ గారు, మీరు అలా అంటే మా పిల్లలు శిశింద్రియులు, యక్ష ప్రశ్నలు వేస్తారు, మీ ఇష్టం.
1: పిల్లలకు మనలాంటి పెద్దలు చెప్పకపోతే ఎవరు చెప్తారండి? అయినా బ్యాంక్ మేనేజర్గా ఈ చిన్నారి కస్టమర్ల సందేహాలు తీర్చడం మా విధి. పిల్లలు అడగండి.
3: మాకు ఎప్పుడైనా అవసరం వస్తే మా డబ్బులు మాకు తిరిగిస్తారా?
1: ఓ తప్పకుండా. మీకు పుస్తకాలు పెన్నులు కొనుక్కోవడానికి మీ ఖాతాలోని డబ్బును ఎప్పుడైనా తీసుకోవచ్చు.
2: ఇలా డబ్బులు దాచుకుంటే ఇంకా ఏం లాభాలున్నాయండి?
1: ముఖ్యంగా మీరు పొదుపు అలవాటు చేసుకుంటారు, దుబారా ఖర్చు చేయకుండా ఉంటారు. అంతేకాదు బ్యాంకులో దాచుకుంటే డబ్బు పోతుందన్న బాధ అస్సలుండదు.
4: బ్యాంకులో ఒక డబ్బు మాత్రమే దాచుకుంటారా, ఇంకా ఏమైనా దాచుకోవచ్చా?
1: భలే ప్రశ్న వేశావమ్మా. బ్యాంకులో బంగారాభరణాలు, వజ్రాల వంటి విలువైన వస్తువులను దాచుకునే సౌకర్యం కూడా ఉంది. దీనినే లాకర్ సౌకర్యము అంటారు.
0: కొన్ని సమయాల్లో అవసరమైన పరిస్థితుల్లో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని బ్యాంకు వారు రుణాలను కూడా ఇస్తారు.
5: ఈ బ్యాంకులు అన్ని ప్రదేశాల్లో ఉంటాయా?
1: ఈ బ్యాంకులు పట్టణాల్లోనే కాక పల్లెల్లో కూడా విస్తరించున్నాయి. పల్లె ప్రాంతాల్లోని వారి కొరకు ప్రత్యేకంగా గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి. అంతేకాకుండా రైతులు, వ్యవసాయదారుల కొరకు సహకార బ్యాంకులు, ఇలా ఎన్నో రకాల బ్యాంకులు ప్రజల సౌకర్యార్థం పనిచేస్తూ ఉన్నాయి.
0: అంతేకాదు, నిజం చెప్పాలంటే ఈ బ్యాంకులు సేవా సంస్థలుగా వివిధ వర్గాల ప్రజలందరికీ వారి వారి అవసరాలను తీర్చడానికి, అభివృద్ధి పనులకు, ఉపాధి కల్పనకు సహాయపడుతున్నాయి.
1: మీరు దాచుకున్న చిన్న మొత్తాలే ఇంతింతై వటుడింతంతై అన్నట్లుగా అవి పెరిగి పెద్దవై మన అవసరాలకు ఉపయోగపడతాయి.
0: అందుకే అంటారు, ఒక పైసాను కూడబెట్టడం అంటే ఒక పైసాను సంపాదించినట్లే అని.
1: బాగా చెప్పారండి.
3: చాలా విషయాలు చెప్పారు. ఇక వస్తాం మేనేజర్ గారు.
1: మంచిదర్రా. ఇక నుండి బ్యాంకులో మీరొక్కరే పొదుపు చేసుకోవడమే కాదు, మిగతా మీ స్నేహితులకు కూడా చెప్పి వారిని కూడా బ్యాంకుకు తీసుకుని రండి.
6: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ప్రయాణ భద్రతలు, మరొక విద్యా కార్యక్రమం పరిసరాల విజ్ఞానంలోని బ్యాంకులు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079333.

0: 6 రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం అండి. నేనండి ప్రసాద్,
1: నేను మీ విజయ. లిజినెస్ మరి క్యాలెండర్ పేజీని మరో రోజు ముందుకు తిప్పుతూ చరిత్ర పుటల్లో జూన్ 25వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన అంతర్జాతీయ జాతీయ విశేషాలను ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ఈ జూన్ 25వ తేదీన అంతర్జాతీయంగా సముద్ర ప్రయాణాలు చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న నావికుల సేవలను గుర్తిస్తూ అంతర్జాతీయ నావికుల దినోత్సవం జరుపుకుంటాం.
0: అవునమ్మా, ప్రపంచ వ్యాప్తంగా వస్తు రవాణాలో కీలక పాత్ర పోషించే నావికులను స్మరించుకునే గొప్ప రోజు. ఇక మన భారతదేశ రాజకీయ చరిత్ర విషయానికి వస్తే, ఈ జూన్ 25వ తేదీన ఒక అత్యంత కీలకమైన, ఎప్పటికీ మర్చిపోలేని మలుపుగా నిలిచిపోయింది. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అధికారికంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో దాదాపు 21 నెలల పాటు పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ రద్దయిన ఈ కాలం ఒక అతిపెద్ద చారిత్రక పరిణామంగా నిలిచిపోయింది.
1: నిజంగా మరి దేశ రాజకీయాల్లో అదొక సంచలనాత్మకమైన కాలం. ఇక క్రీడా రంగానికి వస్తే, మరి భారత క్రికెట్ చరిత్రను పూర్తిగా మార్చేసి ప్రతి భారతీయుడు గర్వంతో రొమ్ము విరిచేలా చేసిన ఒక సువర్ణ అధ్యాయం ఈ రోజు జరిగింది. మరి 1983 జూన్ 25వ తేదీన లండన్లోని లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్ వెస్టిండీస్ ను ఓడించి మొట్టమొదటిసారిగా ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. అనామకులుగా బరిలోకి దిగి ప్రపంచ విజేతలుగా నిలిచిన ఆ క్షణం భారతదేశంలో క్రికెట్ ఒక మతంగా మారడానికి గట్టి పునాది వేసింది.
0: అవును, ఆ రోజు లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ కప్పు పట్టుకున్న దృశ్యం ఎప్పటికీ మరపురానిదనుకో. ఇక ప్రపంచ సాంకేతిక మరియు వ్యాపార రంగానికి వస్తే, ఈ రోజున కంప్యూటర్ లోకాన్ని శాసించిన ఒక అద్భుతమైన మైలురాయి మనకి కనిపిస్తోంది. 1998 జూన్ 25వ తేదీన మైక్రోసాఫ్ట్ సంస్థ తన విప్లవాత్మక ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 98 ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటర్నెట్ వాడకాన్ని, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను సామాన్య కంప్యూటర్ వినియోగదారులకు సైతం ఎంతో సులభతరం చేస్తూ సాంకేతిక విప్లవాన్ని తెచ్చిన రోజిది.
1: ఇక సాంకేతికతలు విండోస్ 98 తెచ్చిన మార్పులు మరి సామాన్యమైన కావు. ఇక అంతర్జాతీయ సంగీత మరియు వినోద ప్రపంచానికి వస్తే, ఈరోజు ఒక తీవ్రమైన విషాదాన్ని గొప్ప కళాకారుడి ముగింపును గుర్తు చేస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తన పాటలతో, విలక్షణమైన డాన్స్ స్టెప్పులతో మంత్రముగ్ధులు చేసిన పాప్ రారాజు మైకేల్ జాక్సన్ 2009 జూన్ 25వ తేదీన భౌతికంగా మనకు దూరమయ్యారు. మూన్ వాక్ డాన్స్ కు సరికొత్త అర్థమిచ్చి ప్రపంచ సంగీత రికార్డులను తిరగరాసిన ఆయన జ్ఞాపకాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి.
0: అలాగే మన తెలుగు భాషా పరిశోధనా రంగానికి వస్తే, వ్యాకరణిగా, గొప్ప భాషా శాస్త్రవేత్తగా, సాహిత్య విమర్శకుడిగా మరియు జ్యోతిష శాస్త్ర పండితుడిగా అఖండ ఖ్యాతి గడించిన వజ్జల సీతారామ శాస్త్రి గారు 1878 జూన్ 25వ తేదీన జన్మించారు. వ్యాకరణ సూత్రాలపై, భాషా పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలు నేటికీ భాషాభిమానులకి ప్రామాణికంగా నిలుస్తూ ఉన్నాయి.
1: తెలుగు భాష రక్షణకు మరి ఆయన చేసిన కృషి అమూల్యమైంది. మన దేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన ఒక అత్యున్నత నాయకుడు, భారతదేశ 8వ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మరి విపి సింగ్ 1931 జూన్ 25వ తేదీన జన్మించారు. మరి దేశంలో సామాజిక న్యాయం కోసం మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో మరియు జాతీయ రాజకీయాల్లో కీలకమైన కూటమి ప్రభుత్వాల యుగానికి నాంది పలకడంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
0: నిజంగా దేశ రాజకీయాల్లో ఆయన నిర్ణయాలు ఒక పెద్ద సంచలనం. ఇక మన చలనచిత్ర రంగానికి వస్తే, సుమారు 5 దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో దక్షిణ భారత సినీ ప్రపంచాన్ని ఏలిన మహోన్నత నటి, జాతీయ అవార్డుల గ్రహీత శారద గారు 1945 జూన్ 25వ తేదీన జన్మించారు. తులాభారం, నిమ్మజ్జనం వంటి సినిమాలలో ఆమె పండించిన భావోద్వేగాలు, కరుణరస పాత్రల వల్ల ప్రేక్షకుల్లో ఆమె శారదమ్మగా, ఊర్వశి శారదగా చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు, మలయాళ చిత్రాలలో ఆమె సృష్టించిన నటన వైవిధ్యం అసమానమైంది.
1: ఇక శారద గారి నటన మరి కంటి నిండా నీళ్లు తెప్పిస్తుంది. ఇక మన ఆధునిక తెలుగు సాహిత్య లోకానికి వస్తే, వచన కవిత్వంలోనూ, సాహిత్య విమర్శలోనూ తనదైన ముద్ర వేసిన ప్రముఖ తెలుగు పండితుడు, కవి, ఆచార్య ఎన్ గోపి 1957 జూన్ 25 జన్మించారు. ఆయన రాసిన కాలాన్ని నిద్రపోనిపను కవితా సంపుటిక్గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా సేవలు అందిస్తూ జలగీతం వంటి

0: ఎన్నో అద్భుతమైన రచనల ద్వారా సమాజానికి మేల్కొల్పు పలికిన గొప్ప విద్యావేత్త ఆయన. ఇక సాహస వనితల విషయానికొస్తే, మోటార్ కార్ ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొట్టమొదటి మహిళగా సరికొత్త చరిత్ర సృష్టించిన హ్యారియట్ వైట్ 1939 జూన్ 25 కన్నుమూశారు. నాడు మహిళల ప్రయాణాలపై ఎన్నో ఆంక్షలున్న కాలంలోనే ఆమె అంతటి అద్భుతమైన సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.
1: ఆమె సాహసం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. ఇక అంతర్జాతీయ నృత్య రంగానికి వస్తే, కెనడా నేషనల్ బ్యాలే వ్యవస్థాపకురాలుగా, ప్రసిద్ధ బ్యాలే నృత్య కళాకారిణిగా ప్రపంచ వ్యాప్త ఖ్యాతి గడించిన సెలియా ఫ్రాంకా 1921 జూన్ 25 జన్మించారు. బ్యాలే నృత్య వికాసానికి ఆమె చేసిన సేవలు కళా ప్రపంచంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే అంతర్జాతీయ తత్వశాస్త్ర లోకాన్ని పరిశీలిస్తే, 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన ఫ్రెంచ్ తత్వవేత్త, సామాజిక సిద్ధాంతకర్త మరియు విమర్శకుడు మిషెల్ ఫూకో 1984 జూన్ 25 భౌతికంగా మనకి దూరమయ్యారు. మానసిక శాస్త్రం, అధికారం మరియు జ్ఞానం మధ్య ఉన్న సంబంధాలపై ఆయన రాసిన గ్రంథాలు నేటికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులకి ఒక పెద్ద దిక్సూచిలా నిలుస్తూ ఉన్నాయి.
0: ఇకలని మన దేశ రాజకీయ రంగానికి వస్తే, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా 2 సార్లు సేవలందించి, ఆ తర్వాత అస్సాం గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ప్రముఖ హుందాగల రాజకీయ నాయకుడు శివచరణ్ మాథూర్ కూడా 2009 జూన్ 25 కన్నుమూశారు.
1: తెలుగు కవిత్వంలో ఒక పెద్ద విప్లవాన్ని, నూతన వరవడిని సృష్టించిన దిగంబర కవులలో ఒకరైన ప్రముఖ కవి కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారు మనకందరికీ మహాస్వప్నగా సుపరిచితులు. ఆయన 2019 జూన్ 25 భౌతికంగా మనకి దూరం అయ్యారు. సమాజంలోని అసమానతలపై, వ్యవస్థలోని లోపాలపై తన కలం ద్వారా 15 అక్షరాలను సంధించిన ఆయన కవిత్వం తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.
0: ఇక సాహస యాత్రికుల నుండి తత్వవేత్తల వరకు, అలానే సంగీత రారాజు నుండి దిగంబర కవుల వరకు, ఈరోజు మనకు దూరమైన మహానుభావుల జీవిత విశేషాలను తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం? ఈనాటి మన టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి మంచి పాట అయితే వినిపించావు, మరి ఈ వేళ మనం ఏం టాపిక్ గురించి మన శ్రోతలతో పంచుకోబోతున్నామో ఆ విశేషాలు కూడా చెప్తావమ్మా.
4: తప్పకుండానయ్యా. మరి కలర్ టీవీ డే అనగానే రేడియో విష్ణు 90.4 వినే ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ ఒకప్పటి ఆ నల్లటి షట్టర్ బాక్స్ టీవీలు, ఆ తర్వాత వచ్చిన రంగుల ప్రపంచం కళ్ళ ముందు కదలాడాల్సింది. మరి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో మరి బ్లాక్ అండ్ వైట్ నుంచి రంగుల ప్రపంచంలోకి మన తెలుగు ఇళ్ళు ఎలా మారాయో, ఆనాటి క్రేజ్ ఏంటో ఆకట్టుకునేలా ఈ రోజు మనం తెలుసుకుందాం.
3: తప్పనిసరిగా.
4: మరి ఈ రోజు జూన్ 25, మన జీవితాల్లో రంగులు నింపిన కలర్ టీవీ డే. ఈ ముచ్చట వింటుంటేనే గుర్తొస్తుంది, మరి అప్పట్లో మన ఊర్లో ఎవరింట్లైనా ఒక కలర్ టీవీ కొన్నారంటే అదొక పెద్ద సంచలనం. మరి ఆ ఇల్లు ఊరంతటికి ఒక మినీ థియేటర్ అయిపోయేదనుకో. ఇక సినిమా ఉన్నా, క్రికెట్ మ్యాచ్ ఉన్నా, ఊరంతా కూడా చాపలు పట్టుకుని ఆ ఇంటి హాల్లోనే కాకుండా వరండాలో కూడా కూర్చునేవాళ్ళు. ఆ టీవీ చుట్టూ ఉన్న ఆ సామూహిక ఆనందమే వేరు కదన్నయ్య.
3: అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అసలు అప్పట్లో

0: టీవీలకి ఒక అందమైన షటర్ ఉండేది. దానికి తాళం కూడా వేసేవాళ్ళు. ఆ తాళం తీసి ఆన్ చేయగానే మొదట వచ్చే ఆ దూరదర్శన్ సింబల్, ఆ సిగ్నేచర్ ట్యూన్ వినపడగానే పిల్లలందరికీ పూనకలు వచ్చేసేవి. బ్లాక్ అండ్ వైట్ టీవీలో చిరంజీవి బాలకృష్ణని చూసిన కళ్ళు మొదటిసారి కలర్ టీవీలో వాళ్ళ రంగురంగుల కాస్ట్యూమ్స్, ఆ డ్యాన్సులు చూసి ఎంతో ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. పైగా ఆ రోజుల్లో టీవీ సరిగ్గా రాకపోతే ఇంటి పైన ఉన్న ఆ యాంటీనాని ఒకరు తిప్పుతుంటే కింద నుంచి వచ్చిందా వచ్చిందా, ఆ ఆగు, లైట్గా గీతలు వస్తున్నాయి, మళ్ళీ తిప్పు అని కేకలు వేసే ఆ హడావుడి తలుచుకుంటేనే ఎప్పటికీ నవ్వొస్తుందనుకో.
1: అవునన్నయ్య, ఇక ఆ యాంటీనా వచ్చేట్లు అస్సలు మర్చిపోలేమనుకో. పైగా కలర్ టీవీ వచ్చాక ఇళ్లలో ఇంకో వింత ట్రెండ్ మొదలైంది. మరి టీవీకి దుమ్ము పడుతుందని అమ్మలు తమ పెళ్లినాటి జరీ చీరలను లేదా అందమైన ఎంబ్రాయిడరీ క్లాత్లను టీవీ పైన కవర్ లాగా కప్పేవాళ్ళు. ఇక టీవీ చూడనప్పుడు అదొక పెద్ద షో పీస్ లా ఉండేది. ఇక ఆదివారం సాయంత్రం 4 గంటలకొచ్చి తెలుగు సినిమా కోసం మరి మధ్యాహ్నం నుంచే వంటలన్నీ ముగించేసుకుని ఇల్లంతా సర్దేసుకుని టీవీ ముందు సీట్లు రిజర్వ్ చేసుకుని కూర్చునేవాళ్ళం. ఆ రంగుల ప్రపంచం మన మధ్య తరగతి ఇళ్లలోకి తెచ్చిన సంతోషం అంతా ఇంత కాదనుకో.
0: అవునమ్మా, ఈ రోజు చేతిలో ఐప్యాడ్లు, స్మార్ట్ ఫోన్లు, 4K LED స్క్రీన్లు వచ్చాయి. ఎవరి స్క్రీన్ ముందు వాళ్ళు ఒంటరిగా కూర్చుని చూస్తూ ఉన్నారు. కానీ ఆనాడు ఆ చిన్న కలర్ టీవీ పెట్టే ముందు ఊరంతా ఇల్లంతా కలిసి కూర్చుని చూసినప్పుడున్న ఆ కలెక్టివ్ హ్యాపీనెస్, ఆ బంధాలు ఈ రోజు కోట్లు పెట్టుకునే హోమ్ థియేటర్లలో కూడా దొరకట్లేదు. కలర్ టీవీ మన కళ్ళకే కాదు, మన జీవితాలకి బంధాలకి కూడా ఎన్నో రంగులు అద్దింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
1: మరప్పట్లో కలర్ టీవీ ఉన్న ఇళ్లలో ఇంకో పెద్ద తలపోటు ఉండేది. మరి అదేంటంటే ఎవరైనా కొత్తగా కలర్ టీవీ కొంటే చుట్టుపక్కల ఉండే పిల్లకాయలంతా ప్రొద్దుటే లేచి మరి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసేవాళ్ళు. మరి పొరపాటున టీవీ రిమోట్ ఎక్కడ పాడు చేస్తారో అని ఆ ఇంటి ఓనర్ గారు రిమోట్ కి ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టి దాన్ని అసలు ఎవరికి తాకనిచ్చేవాళ్ళు కాదు. మరి టీవీ ఛానల్ మార్చాలన్నా ఆయనే మార్చాలి, వాల్యూమ్ పెంచాలన్నా ఆయనే పెంచాలి. ఆ రిమోట్ పైన ఆయనకున్న కంట్రోల్ ఒక దేశపు ప్రధానికి కూడా ఉండదేమో అనిపించేది.
0: ఆ రిమోట్ కి ప్లాస్టిక్ కవర్ చుట్టడం, అది అరిగిపోయేదాకా అస్సలు విప్పకపోవడం ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ జరిగే వింత ముచ్చటే. పైగా అప్పట్లో కలర్ టీవీ వచ్చాక కార్టూన్లు, శక్తిమాన్, రామాయణం, మహాభారతం లాంటి సీరియల్స్ వస్తున్నప్పుడు వీధులన్నీ ఖాళీ అయిపోయేవి. రంగుల ప్రపంచంలో ఆ పాత్రల్ని చూస్తూ పిల్లలు పెద్దలు ఎంతగా లీనమైపోయేవారంటే కరెంటు పోతే చాలు ఒక్కసారిగా ఊరంతా అయ్యో అని ఒక పెద్ద కేక వినిపించేది. మళ్ళీ కరెంటు రాగానే వీధి చివర ఇల్లు కలర్ టీవీ ఉన్న ఇల్లే కాబట్టి అక్కడ టీవీ ఆన్ అవగానే వచ్చే ఆ వెలుతురుని చూసి పిల్లలంతా చప్పట్లు కొడుతూ ఆ ఇళ్లలోకి పరిగెత్తేవాళ్ళు.
1: అవునన్నయ్య, మరి ఎంతటి మధురమైన జ్ఞాపకమో కదా. మరి రోజు చేతిలో 100 ఛానళ్లు, ఓటీటీలు ఉన్న ఆనాడు జూన్ 25 నాటి ఆ కలర్ టీవీ రోజుల్లో దూరదర్శన్లో వారానికి ఒకసారి వచ్చే రంగుల చిత్రాలు చిత్రలహరి కోసం ఎదురు చోట్టుల్లో ఉన్న కిక్కే వేరు. మరి టెక్నాలజీ పెరిగి మనుషులు దూరమవుతున్న ఈ కాలంలో ఆనాటి కలర్ టీవీ మాత్రం ఊరంతటినీ ఒకే తాటిపైకి తెచ్చి బంధాలకి సరికొత్త రంగులెత్తింది. అసలు ఆ రోజుల్లో మరి ఇంట్లో ఒక కలర్ టీవీ ఉందంటే అది మామూలు విషయం కాదనుకో. సమాజంలో అదొక పెద్ద స్టేటస్ సింబల్. మరి ఊర్లో ప్రెసిడెంట్ గారి ఇల్లు లేదంటే బాగా డబ్బున్న వాళ్ళ ఇల్లు మాత్రమే ఆ రంగులు పెట్టి మెరిసేది. మరి ఆ టీవీ వెనుక ఉండే ఆ బటన్స్ తిప్పుతూ స్క్రీన్ మీద రంగులు అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఉండే కుర్రాళ్ళిచ్చే ఫోజులుంటాయే, అబ్బబ్బబ్బా.
0: ఆ టీవీకి కిందనో పక్కనో చిన్న డోర్ లాంటిది ఉండేది. అది తెరిస్తే లోపల కలర్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అని చిన్న చిన్న నాబులు ఉండేవి. వాటిని తిప్పుతూ ఆ ఆగు, మొహం ఎర్రగా అయిపోయింది, కొంచెం గ్రీన్ తగ్గించు, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అని అడ్జస్ట్ చేస్తుంటే పక్కనున్న వాళ్ళంతా వాడొంక ఏదో పెద్ద నాసా సైంటిస్ట్ లాగా, ఒక పెద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా నోరెళ్ళబెట్టి చూసేవాడు. వాడు కూడా కాలు రగరేసి అంతే, ఈ కలర్ అడ్జస్ట్మెంట్ చేయడం అందరికీ రాదు మరి అని పెద్ద బిల్డప్ కూడా ఇచ్చేవాడు.
1: అవునన్నయ్య, ఆ ఫోజులు ఇప్పటికీ గుర్తిస్తే నవ్వాగదు. అసలు బ్లాక్ అండ్ వైట్ టీవీల నుంచి జనాలు ఈ కలర్ టీవీకి మారినప్పుడు పొందిన ఆశ్చర్యం, ఆనందం అంతా ఇంత కాదనుకో. మరి అంతవరకు కేవలం నలుపు తెలుపు రంగుల్లో బూడిద రంగు మొక్కలతో చూసిన మనుషులు హఠాత్తుగా కలర్ టీవీలో పచ్చటి చెట్లు, ఎర్రటి గులాబీలు, హీరోల రంగురంగుల చొక్కాలు చూసేసరికి జనాలు నోళ్లు వెళ్లబెట్టేశారు. మరి కొందరైతే అబ్బా టీవీ లోపల మనుషులు నిజంగానే రంగుల బట్టలు కట్టుకుని కూర్చున్నారా అని అమాయకంగా వెనక్కి వెళ్లి చూసిన రోజులు కూడా ఉన్నాయి.
0: ముఖ్యంగా ఆ రోజుల్లో చిత్రలహరి వస్తున్నప్పుడు ఆ పాటల్లో రంగురంగుల తోటలు, హీరో హీరోయిన్ల డ్రెస్సులు చూసి సినిమా స్కోప్ అంటే ఇదేనేమో అని మురిసిపోయేవాళ్ళు. బ్లాక్ అండ్ వైట్ లో ఎప్పుడు చూసిన పాత సినిమాల్ని మళ్లీ కలర్ టీవీలో చూస్తూ ఆ రంగుల ప్రపంచాన్ని చూసి అబ్బురు పడిపోవడం

0: తరం వాళ్ళకి సాధ్యమైంది. అదొక అద్భుతమైన విప్లవం అనుకో. ఆ ఆశ్చర్యంలో ఒక కమ్మటి అమాయకత్వం, ఒక గొప్ప సంతోషం కూడా దాగున్నాయి.
1: ఇక కలర్ టీవీలు ఇంట్లోకి వచ్చాక మరి తెలుగు ఇళ్ల ఆడవాళ్ల జీవితాలను, మన సాయంత్రాలను పూర్తిగా మార్చేస్తూ ఒక కొత్త శకం మొదలైంది. అది టీవీ సీరియల్స్. మొదలైన రోజులు మరి అప్పట్లో ఈ రోజుల్లో లాగా ప్రొద్దుటి నుంచి రాత్రి దాకా వందల సీరియల్స్ ఉండేవి కావు. దూరదర్శన్ లో వారానికి ఒకే ఒక్క రోజు, అది అరగంట మాత్రమే సీరియల్ వచ్చేది. కానీ ఆ అరగంట కోసం వారం రోజుల పాటు ఎంతలా ఎదురు చూసేవాళ్ళమో కదా.
0: అవునవును, ఆ రోజులు అసలు మర్చిపోలేం. మన తెలుగులో వచ్చిన రుతురాగాలు, అన్వేషిత, రాధామధు, ఎండమావులు, అబ్బా ఆ పేర్లు చెప్తుంటేనే ఆ పాత రోజులు గుర్తొస్తున్నాయి అనుకో. రాత్రి 8 లేదంటే 8:30 సీరియల్ వస్తుందనగా ఇళ్లలో ఆడవాళ్ళంతా గబగబా వంటలు ముగించేసి సీరియల్ మొదలయ్యే టైంకి టీవీ ముందు ల్యాండ్ అయిపోయేవాళ్ళు. సీరియల్ టైటిల్ సాంగ్ వస్తుంటే చాలు, ఇల్లంతా ఒక నిశ్శబ్దం కమ్మేసేది. ఆ సీరియల్లో అత్తగారు కోడల్ని ఏడిపిస్తుంటే మన ఇళ్లలో ఉన్న అమ్మమ్మలు పిన్నులు టీవీ వైపు చూస్తూ ఛీ ఎంత దుర్మార్గురాలమ్మాది, దానికి అస్సలు దయలేదు అని తిట్టుకుంటూ ఆ పాత్రలతో పాటే ఏడ్చేసిన రోజులు ఎన్నెన్నో ఉన్నాయి.
1: ఇక కొందరైతే మరి ఆ సీరియల్ క్యారెక్టర్లను ఎంత ఓన్ గా ఫీల్ అయిపోయేవాళ్ళంటే సీరియల్లో హీరోయిన్ కష్టం వస్తే వీళ్ళిక్కడ అన్నం తినడం మానేసేవాడు. ఇక వారానికి ఒకసారి రావడం వల్ల ఈ వారం ఎపిసోడ్ ఎక్కడ ముగిసిందో, మళ్ళీ వచ్చే వారం ఏం జరుగుతుందో అని వారం రోజుల పాటు పక్కింటి వాళ్లతో వెనకింటి వాళ్లతో నాన్ స్టాప్ గా ముచ్చట్లు డిస్కషన్స్ నడిచేవి. మరి ఆమె చనిపోలేదు, మళ్ళీ తిరిగి వస్తుంది చూడు అని కొందరు, లేదు లేదు ఆ విలన్నే ఆమెను దాచేశాడు అని ఇంకొందరు, ఇలా ఎవరికి తోచిన కథలు అల్లేసుకునేవారనుకో.
0: అప్పట్లో సీరియల్స్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అదొక సామాజిక బంధం. పక్కింటి పిన్నికి టీవీ లేకపోతే మన ఇంట్లోనే సోఫా మీదో చాప్ మీద కూర్చుని అందరూ కలిసి సీరియల్ చూసేవాళ్ళు. ఆ సీరియల్లో ఉండే కథలు కూడా మన మధ్యతరగతి కుటుంబాలకి చాలా దగ్గరగా ఎంతో సహజంగా ఉండేవి. ఈనాటి సీరియల్స్ లాగా వందల ఎపిసోడ్లు సాగదీయకుండా ఒక మంచి కథతో చక్కటి ముగింపుతో ఉండేవి. అందుకే ఆ రోజుల్లో సీరియల్స్ మొదలైన ఆ కాలం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది.
1: అసలు వారం వారం సాయంత్రం దూరదర్శన్ లో వచ్చే ఆ శనివారం ఆదివారం తెలుగు సినిమా ఉంది, అదొక పెద్ద పండుగ. మరి అప్పట్లో అందరి ఇళ్లలోనూ టీవీలు ఉండేవి కావు. మరి శనివారం మధ్యాహ్నం నుంచి పక్కింటి పిన్నిగారు పొరిగింటి అక్కయ్యో మన గోడ అవతల నుంచి, ఒరే బాబు సినిమా మొదలయ్యే ముందు గోడ మీద నుంచి ఒక కేక వెయ్యండిరా, గబగబా గిన్నెలు తోమేసి మీ ఇంటికి వచ్చేస్తాం అని బుక్ చేసుకునేవాళ్ళు.
0: ఆ గోడ మీద నుంచి వేసే కేక్ ఉందే, అది అప్పట్లో ఒక పెద్ద థియేటర్ సైరన్ లాంటిది. సినిమా టైటిల్స్ పడుతున్నాయి అనగా ఇంట్లో చిన్న పిల్లాడిని పిలిచి ఒరే వెళ్ళు గోడెక్కి పక్కింటి వాళ్ళని పిలు అనేవాళ్ళు. వాడు వెళ్ళి గోడ మీద నిలబడి పిన్ని సినిమా మొదలైంది వచ్చేయండి అని కేక వేయడమే ఆలస్యం. ఆటి నుంచి పిన్ని బాబాయ్ వాళ్ళ పిల్లలు చేతుల్లో చేపలు ఏవైనా తినుబండారాలు పట్టుకుని మన ఇంటికి ల్యాండ్ అయిపోయేవాళ్ళు.
1: అసలు మన హాల్ అంతా నిండిపోయేది కదా, సోఫాలు సరిపోక నేల మీద చేపలు పరిస్తే మరి పెద్దవాళ్ళంతా వెనక కూర్చునేవాళ్ళు, పిల్లలంతా టీవీకి సరిగ్గా అడుగు దూరంలో నేల మీద లైన్ గా కూర్చునేవాడు. మరి సినిమా మధ్యలో వచ్చే ఆ 5 నిమిషాల వార్తల బ్రేక్ ఉందే, అదొక పెద్ద ఇంటర్వెల్. మరి ఆ బ్రేక్ లో అమ్మ అందరికి కూడా మంచినీళ్ళు ఇవ్వడం, లేదా ఇంట్లో చేసిన ఆటుకుల ఉప్మాను అందరికి ప్లేట్లలో పెట్టి పంచడం, అబ్బా థియేటర్లో సమోసాలు కూడా ఆ రుచికి సాటరావనుకో.
0: అప్పట్లో సినిమా చూడడం అంటే కేవలం ఒక వినోదం కాదమ్మా, అదొక సామూహిక బంధం, ఒక ఆత్మీయత. పక్కింటి వాళ్ళు మన ఇంటికి వచ్చి సినిమా చూస్తుంటే మన ఇల్లు ఇంతమందితో కళకళలాడుతోంది అని ఆ ఇళ్ళాలు ఎంతో సంతోషపడేది తప్ప ఇంతమంది వచ్చారేంటి రష్ అయిపోయింది అని అస్సలు విసుక్కునేవాళ్లే కాదు. ఆ సినిమాలో హీరో ఫైట్ చేస్తుంటే హాల్ అంతా ఈలలు కేకలు, సెంటిమెంట్ సీన్ వస్తే హాల్ అంతా ఒకటే నిశ్శబ్దం.
1: ఇక సినిమా అయిపోయాక రాత్రి 9:30 వాళ్ళు తాము తెచ్చుకున్న చేపలు చుట్టుకుంటూ సినిమా బాలే ఉందండి వస్తాం మరి అని వెళ్తుంటే ఇల్లంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయి ఏదో వెలితిగా అనిపించేది. మరి రోజు హాల్లో హోమ్ థియేటర్లున్నాయి, చేతిలో ఫోన్లున్నాయి, కానీ పక్కింటి వాళ్ళని పిలవడానికి గోడ మీద నుంచి వేసే ఆ కమ్మటి కేక, ఆ కేక వెనుక ఉన్న ఆత్మీయత మాత్రం ఈరోజు ఎక్కడ దొరకట్లేదు. ఇక ఆదివారం పొద్దున్నే వచ్చే రామాయణం మహాభారతం సీరియల్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక బ్లాక్ అండ్ వైట్ లో చూసిన ఆ దేవుళ్ళ రూపాలు హఠాత్తుగా కలర్ టీవీలో చూసేసరికి నిజంగానే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన కళ్ళ ముందే నిలబడ్డారేమో అని ఇంత భ్రమ కలిగేది. అసలు రెప్ప వాల్చకుండా కళ్ళార్పకుండా టీవీ స్క్రీన్ ని అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం.
0: చాలా బాగా చెప్పావమ్మా. మరి మన ఈ కలర్ టీవీ ముచ్చట్లు మరింత ముందుకు వెళ్ళబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిద్దామా?
1: తప్పకుండానయ్యా. లిజనర్స్ మరి ఇంకెందుకు కలుస్తాం, మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CVRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ PDM స్వరూప్, MD జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్, MD పీడియాట్రిక్స్,
2: డాక్టర్ S పూర్ణచంద్, MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ P ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
5: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
4: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
6: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. అప్పట్లో రామాయణం మహాభారతం వస్తుంటే ఇళ్లలో చెప్పులు బయట విడిచేసి కాళ్ళు కడుక్కుని ఆ కలర్ టీవీ పెట్టికి దండం పెట్టుకుని అగరబత్తి వెలిగించి కూర్చునేవాళ్ళు అంటే నమ్ముతారా? అస్సలు నమ్మరు కదా. రాముడు బాణం వేస్తుంటే ఇక్కడి జనాలు చేతులు జోడించేవాళ్ళు. ఆ రంగురంగుల కిరీటాలు, ఆ దేవుళ్ల కాంతి, ఆ బాణాలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు వచ్చే ఆ రంగురంగుల వెలుగులు, అబ్బా అసలు కళ్ళు పక్కకి తిప్పాలనే ఆలోచన కూడా వచ్చేది కాదు.
5: అంతటి భక్తి పారివస్యంలోనూ, లేదంటే సినిమా ఎంతో సీరియస్ గా నడుస్తున్న క్లైమాక్స్ టైంలోనూ భరించలేని ఒక పెద్ద తలపోటు వచ్చేది. మరి కరెక్ట్ గా హీరో విలన్ ని కొట్టబోయే ముందు లేదా బాణం విడవబోయే ముందు హఠాత్గా స్క్రీన్ మారిపోయి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి. చూడు అమ్మో, ఆ క్షణంలో వచ్చే కోపం, ఆ నరకం అంతా ఇంత కదనుకో.
6: ఆ యాడ్స్ రాగానే హాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా చీ దౌర్భాగ్యం, కరెక్ట్ టైంలో వేసాడు చూడు యాడ్ అని ఆ ఓనర్ నుంచి పక్కింటి బాబాయ్ దాకా అందరూ ఒకేసారి నెత్తి నోరు బాదుకునేవాళ్ళు. అప్పట్లో ఈ రోజుల్లాగా వందల ఛానళ్లు లేవు కదా. రిమోట్ నొక్కి పక్క ఛానల్కి వెళ్దామన్న దూరదర్శన్ ఒక్కటే దిక్కు. దాంతో ఆ యాడ్స్ అయిపోయేదాకా విధి లేక ఆ లక్సబ్ యాడ్, వీకో వజ్రదంతి యాడ్, లేదంటే ఆ నిర్మా వాషింగ్ పౌడర్ యాడ్ వస్తూ ఉంటే పళ్ళు నూరుకుంటూ చూడాల్సి వచ్చేది.
5: కొందరైతే మరి 5 నిమిషాల యాడ్స్ బ్రేక్ లో గబగబా బాత్రూమ్ కి పరిగెత్తడం, లేదా వంటిట్లోకి వెళ్లి మంచినీళ్ళు తాగి యాడ్స్ అయిపోయాయా సినిమా స్టార్ట్ అయిందా అని అరుస్తూ మళ్లీ వచ్చి హాల్లో ల్యాండ్ అయ్యేవాళ్ళు. ఇక ఆ యాడ్స్ వచ్చే ఆ 5 నిమిషాలు ఒక యుగంలా అనిపించేదనుకో. కానీ చిత్రం ఏంటో తెలుసా, మరి ఆ రోజు ఆ యాడ్స్ ని తిట్టుకున్నా ఆ యాడ్స్ లో వచ్చే

0: పాటలు కూడా మనకెంతగానో నోటుకొచ్చేసేవి. మరి ఇప్పటికీ ఆ వాషింగ్ పౌడర్ నిర్మా పాట వినబడితే మనమంతా కూడా పాత రోజుల్లోకి వెళ్ళిపోతాం. మరి కలర్ టీవీ తెచ్చిన ఆ రామాయణ అనుభూతి, ఆ యాడ్స్ మధ్యలో పడ్డ మన ఆరాటం, అదొక అందమైన కాలం.
1: కరెక్ట్ అమ్మా. ఇక అన్నిటికంటే పెద్ద ప్రహసనం ఏంటో తెలుసా? అసలైన కామెడీ ఎప్పుడు మొదలవుతుందంటే కొత్తగా కలర్ టీవీని కొని ఇంట్లో పెట్టినప్పుడు. ఆ ఇంట్లో గనక చిన్న పిల్లలుంటే ఇక తండ్రికి తల్లికి రోజు ఒక పెద్ద యుద్ధమే అనుకో. ఎక్కడ ఆ పిల్లలు ఆడుకుంటూ వెళ్ళి ఆ ఖరీదైన రంగుల స్క్రీన్ని పగలగడతారో, లేదంటే ఆ కదులుతున్న బొమ్మల్ని చూసి మురిసిపోతూ జిడ్డు చేతులతో స్క్రీన్ను ముట్టుకుంటారో అని ఆ టీవీని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒక పెద్ద సెక్యూరిటీ ఆపరేషన్లా సాగేది.
0: అవునన్నయ్య, మరి అప్పట్లో కలర్ టీవీ అంటే మధ్యతరగతి జేబుకి ఒక పెద్ద బడ్జెట్. అంత డబ్బు పెట్టుకున్న టీవీని పిల్లలు ఏం చేస్తారు అని టీవీ చుట్టూ ఒక అదృశ్య లక్ష్మణ రేఖను గీసేవాళ్ళు. మరి పిల్లలు గనక ఆ టీవీకి ఒక 2 అడుగుల దూరంలోకి వెళ్తే చాలు, అటు వంటింట్లోంచి అమ్మ, ఇటు అరుగు మీద నుంచి నాన్న ఒకేసారి ఒరేయ్ వెనక్కి రారా, టీవీని ముట్టుకున్నావో నీ చేతులు విరక్కొడతా, దూరం నిలబడు అని సింహగర్జనలు చేసేవాడు. ఇక ఆ దెబ్బకి ఆ పిల్లవాడు ఏదో బాంబు పక్క నిలబడినట్లు భయంతో వెనక్కి జరిగిపోయేవాడు.
1: ఇక పిల్లలు ఆడుకునే బ్యాట్లు బంతులు బొంగరాలు అయితే అసలు హాల్లోకి రానిచ్చేవాళ్లే కాదు. పొరపాటున బంతి ఎగిరి టీవీకి తగిలిందా, ఆ రోజు ఆ పిల్లాడికి ఇక మహాభారత యుద్ధమే. కొందరైతే మరీ విచిత్రంగా పిల్లలు టీవీ స్క్రీన్ కి బొట్లు పెట్టకుండా, లేదంటే పెన్సిళ్లతో గీయకుండా టీవీ కొన్నప్పుడు వచ్చిన ఆ ప్లాస్టిక్ గార్డ్ లాంటి కవర్ని అస్సలు విప్పేవాళ్లే కాదు. ఆ ప్లాస్టిక్ కవర్ వెనక నుంచి వచ్చే కాస్త మసక మసక రంగుల్నే అడ్జస్ట్ చేసుకుంటూ చూసేవాళ్ళు తప్ప కవర్ తీస్తే స్క్రీన్ కి స్క్రాచ్ పడుతుందని భయపడిపోయేవాళ్ళం.
0: ఇక ఆ ప్లాస్టిక్ కవర్లు ఆ భయాలు భలే ఉండేవి. ముఖ్యంగా ఈ శక్తిమాన్ సీరియల్ వస్తున్నప్పుడు లేదా ఫైటింగ్ సినిమాలు వస్తున్నప్పుడు పిల్లలు టీవీలో చూసి ఇన్స్పైర్ అయిపోయి తాము కూడా టీవీ ముందే నిలబడి డిష్యూ డిష్యూ అంటూ యాక్షన్లు చేసేసేవాళ్ళు. ఇక ఆ యాక్షన్లు చెయ్యి ఎక్కడ టీవీకి తగులుతుందో అని నాన్న టీవీ ముందు నిలబడి అటు టీవీని ఇటు పిల్లాడిని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ కాపలా కాసేవాడు. మరి టెక్నాలజీ మారిన ఆనాడు ఆ కలర్ టీవీని ఒక ప్రాణంలాగా, ఇంట్లో ఒక కొత్త చిన్నపిల్లాడిలాగా చూసుకున్న ఆ ముచ్చటే వేరు.
1: అసలు ఆనాటి రోజుల నుంచి ఈనాటి దాకా ఆలోచిస్తే టెక్నాలజీ పరంగా టీవీలో వచ్చిన మార్పులు, ఆ సైజుల్లో వచ్చిన మార్పులు చూస్తుంటేనమ్మా నిజంగా మతిపోతుందనుకో. అప్పట్లో టీవీ అంటే వెనక వైపు ఒక పెద్ద వీపులాగా పెద్ద డబ్బాలాగా ఉండేది. దాన్ని మోయడానికి 2 మనుషులు కావాల్సి వచ్చేది. స్క్రీన్ ఏమో ఇంతే చిన్నగా, అంటే 14 ఇంచులు లేదంటే 21 ఇంచులు ఉండేది. కానీ ఆ పెట్టి మాత్రం ఇల్లంతా ఆక్రమించేసేది.
0: ఇక వెనుక ఉండే పెద్ద డబ్బాని మరి సిఆర్టీ టెక్నాలజీ అనేవాళ్ళం. ఇక ఆ రోజుల్లో టీవీ సైజు చిన్నదైనా హాల్లో కూర్చుని చూసే మనుషుల హృదయాలు, ఆ ఆనందాలు చాలా పెద్దవిగా ఉండేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ జనాలు కూడా చాలా వేగంగా టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. మరి ఆ పెద్ద డబ్బాల స్థానంలోకి ఎల్సిడి ఎల్ఈడి అంటూ గోడలకి తగిలించుకుని స్మార్ట్ టీవీలు వచ్చేసాయి. మరి ఇప్పుడు టీవీలు ఎంత పల్చిగా అయిపోయాయంటే గోడకి తగిలించిన ఒక పెద్ద పెయింటింగ్ లా మెరిసిపోతున్నాయి.
1: అవునమ్మా, అప్పట్లో చిన్న స్క్రీన్లో సినిమా వస్తున్నా కళ్ళార్పకుండా చూసిన జనాలు ఈరోజు ఇళ్లలోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం 55 ఇంచులు 65 ఇంచులు ఆఖరికి 75 ఇంచుల పెద్ద పెద్ద స్క్రీన్లు కొని హాల్లో పెట్టుకుంటున్నారు. అప్పట్లో కేవలం ఒకే ఒక్క దూరదర్శన్ ఛానల్ కోసం యాంటీనాలు తిప్పిన మనం ఈరోజు కేవలం ఒక్క వాయిస్ కమాండ్తో యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అంటూ ప్రపంచంలోని ఏ మూలున్న సినిమానైనా క్షణాల్లో మన పెద్ద స్క్రీన్ మీద చూసేస్తూ ఉన్నాం. మన మధ్యతరగతి జనాలు ఈ టెక్నాలజీని ఎంత అద్భుతంగా అలవాటు చేసుకున్నారంటే ఇంట్లో చిన్న పిల్లల నుంచి తాతయ్యల దాకా అందరూ రిమోట్ లేకుండా ఫోన్ల నుంచే టీవీల్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు.
0: మరి టెక్నాలజీ పెరిగింది, టీవీల సైజులు కూడా చిన్న స్క్రీన్ నుంచి పెద్ద పెద్ద స్క్రీన్లుగా మారిపోయాయి. కానీ దీని వెనుక ఒక చిన్న విషాదం కూడా దాగుంది. మరి ఆనాడు టీవీ సైజ్ చిన్నది, కానీ ఊరంతా ఇల్లంతా కలిసి కూర్చుని ఆస్వాదించేవాళ్ళం. ఈనాడు టీవీ సైజులు పెరిగాయి, బెడ్రూమ్లో ఒకటి హాల్లో ఒకటి అంటూ ఇల్లంతా పెద్ద పెద్ద స్క్రీన్లు వచ్చాయి. కానీ కలిసి చూసే మనుషుల సంఖ్య తగ్గిపోయింది. ఎవరి గదిలో వాళ్ళు, ఎవరి స్క్రీన్ ముందు వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, కానీ దానితో పాటు ఆనాటి ఆ సామూహిక ఆనందాన్ని బంధాల్ని కూడా కాపాడుకోవాలి కదా.
1: కరెక్ట్ అమ్మా. బ్లాక్ అండ్ వైట్ నుంచి మొదలై రంగుల పెట్టె తెచ్చిన హడావిడి సీరియల్స్ గోల, పక్కింటి వాళ్ళ కోసం గోడ మీద నుంచి వేసే కేకలు, ఆ దేవుళ్ల భక్తి, అడ్వర్టైజ్మెంట్ల మీద కోపం, ఆఖరికి పిల్లల నుంచి టీవీని కాపాడుకునే సెక్యూరిటీ ఆపరేషన్ల దాకా ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం. అసలు వాటన్నిటిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆనాటి కలర్ టీవీ కబుర్లు, మనం పొందిన ఆనందాలు నిజంగా మన జీవితంలో ఒక పెద్ద కలర్ఫుల్ మెమరీ అనుకో.
0: అసలు ఆ రోజుల్లో కలర్ టీవీ చుట్టూ జరిగిన ప్రహసనాలు గుర్తొస్తే ఇప్పటికీ కూడా కడుపుబ్బా నవ్వొస్తుంది. మరి

0: రిమోట్ ప్లాస్టిక్ కవర్ చుట్టి దాని దేశ రహస్యంలా దాచడం, టీవీ కలర్స్ అడ్జస్ట్ చేస్తూ నాసా సైంటిస్ట్ల బిల్డప్ లేవడం, కరెక్ట్ టైంలో వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ వస్తే టీవీని తిట్టుకుంటూనే ఆ పాటని సైలెంట్గా హమ్ చేయడం. అబ్బో, ఇవన్నీ కూడా మన మధ్య తరగతి ఏళ్లలో జరిగిన బెస్ట్ కామెడీ సీన్లు కదా.
1: కరెక్ట్. ఆ రోజుల్లో టీవీ సైజు చిన్నదే కావచ్చు, కానీ ఆ చిన్న స్క్రీన్ ముందు కూర్చుని ఇల్లంతా ఊరంతా పొందిన ఆనందాలు మాత్రం హిమాలయాలంత పెద్దవి. ఈ రోజు చేతిలోకి 4K స్క్రీన్లు, వేల ఛానళ్లు వచ్చిన ఆనాడు ఆదివారం సాయంత్రం సినిమా చూస్తూ పక్కింటి పిన్నిచ్చిన అటుకుల ఉప్మా రుచి, ఆ కలర్ టీవీ వెలుగుల్లో అందరం కలిసి పంచుకున్న ఆత్మీయతలు ఈరోజు ఏ ఓటీటీ సబ్స్క్రిప్షన్లోనూ దొరకవు. టెక్నాలజీ ఎంత మారినా ఆనాటి ఆ అమాయకత్వంలో ఉన్న కిక్కే వేరనుకో.
0: అవునన్నయ్య, మరి ఈరోజు కలర్ టీవీ డే సందర్భంగా మనందరూ నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క స్మార్ట్ సందేశం ఏంటంటే, మరి మీ ఇళ్లలో గోడలికి ఉన్న టీవీ స్క్రీన్ సైజులు ఎంతైనా పెంచుకోండి, కానీ మీ మనసుల పరిమాణాన్ని మాత్రం తగ్గించుకోకండి. టీవీని స్మార్ట్ టీవీగా మార్చడం కాదు, అందరం కలిసి కూర్చుని చూస్తూ మన బంధాల్ని స్మార్ట్గా కలర్ఫుల్గా మార్చుకుందాం.
1: సో లిజనర్స్, ఇదండి ఈనాటి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో. కలర్ టీవీ డే సందర్భంగా కలర్ టీవీ గురించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈనాటి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. నమస్కారాలతో మీ ప్రసాద్,
0: మీ విజయ.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మే గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: विष्णु FM 90.4। హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
5: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
5: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
4: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
5: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
5: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
4: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
5: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్, ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
4: ఫోన్ 0818162234.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈ నటమన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే,

ధనవంతులం కావడం గొప్ప కాదు, అహంకారం లేకుండా ఉండగలగడం గొప్ప. మరి ఉన్నత స్థాయికి వెళ్ళడం గొప్ప కాదు, ఏ స్థాయికి వెళ్ళినా వచ్చిన స్థాయిని మర్చిపోకపోవడం గొప్ప. మరి సహాయంతో పోటీ పడుతూ పరిగెత్తడం గొప్ప కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్లకు ప్రేమని పంచేందుకు సమయం కేటాయించడమే గొప్ప. అంతే కదండి, అంటే మనం చాలామంది ధనవంతులే గొప్ప, ధనవంతులే గొప్ప అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. అంటే మనం ధనవంతులం కావడం గొప్ప కాదు, అహంకారం లేకుండా ఉండగలగడమే గొప్ప. మరి అలానే ఉన్నత స్థాయికి వెళ్ళడం గొప్ప కాదు, ఏ స్థాయికి వెళ్ళినా వచ్చిన స్థాయిని మర్చిపోకపోవడం గొప్ప. మరి సమయంతో పోటీ పడుతూ పరిగెత్తడం గొప్ప కాదు, అరే నాకు టైం లేదు, బిజీ అని చెప్పి పరిగెత్తడం గొప్ప కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్లకు ప్రేమని పంచేందుకు సమయం కేటాయించడమే గొప్ప. ఏమంటారు? ఓకే లిజినెస్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి వారితో పాటు లక్ష్మీకాంత్ గారు, రవళి, రామకృష్ణ, విన్హాస్, విద్వాన్ వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి కొత్తలుడు చిత్రం నుండి రూపాయి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకుంటున్న చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

శంఖ ఇకలీలీరా ఏ పేరైనా ఏ ఊరైనా ఏ పేరైనా ఏ

లిజ్నెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరలాని మరి నిన్నటి రోజు గురించి మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా, దశ పాపహార దశమి. మరి నిన్నటి రోజు మరలాని చక్కటి టాపిక్ గురించి కూడా

మాట్లాడుకున్నాం కదండి, సాగరుల గురించి, భగీరథుడు గురించి, మరి గంగ కిందకి ప్రవహించడం గురించి, వాటన్నింటి గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరి మరొక చక్కని స్టోరీ ఉంది, మరి నిన్న టైం లేక నేను చెప్పలేదు కాబట్టి ఈరోజు చెప్పుకుందాం. మరి నిన్న జ్యేష్ఠ శుద్ధ దశమి, దశపాపహార దశమి అని చెప్పుకున్నాం. మరి గంగా ఆవిర్భావ దినం అంటే శ్రీ మహావిష్ణువు పాదం నుండి గంగాదేవి పుట్టిందట. మరి ఆ టాపిక్ గురించి ఒక చక్కని కథ ఉంది, తెలుసుకుందాం. మరి సృష్టిలో ప్రతి ప్రాణికి తల్లిదండ్రులు ఉంటారు. వారు దేవతలైనా సరే, దానవులైనా సరే, మరి ఏ జాతి వారైనా సరే తల్లిదండ్రులు లేకుండా జన్మించడం జరగదు. కానీ గంగాదేవికి మాత్రం జన్మనిచ్చిన తండ్రే కానీ తల్లి అనేది మన పురాణాల్లో కనిపించదు. మరి గంగమ్మ విష్ణు పాదాల నుంచి ఉద్భవించిందని పురాణ కథనం. మరి కథ ఏంటంటే, మరొకసారి నారద మహర్షి నారాయణ సంకీర్తనం చేస్తూ హిమాలయాల మీదుగా ప్రయాణం చేస్తూ వస్తున్నట్ట. అప్పుడు అతనికి ఎందరో స్త్రీలు, పిల్లలు ముక్త కంఠంతో రోదనలు చేస్తున్న ధ్వనులు వినిపించాయట. నారదుడు ఆశ్చర్యపోయి ఆ దిశగా వెళ్ళి చూశాట. అక్కడ ఎందరో స్త్రీలు, పిల్లలు ఏదో ఒక అవయవ లోపంతో ఏడుస్తూ కనిపించారట. మీకు అవయవ లోపాలేంటి, మీ రోదనలకు కారణం ఏంటి అని వారిని ప్రశ్నించాడు. అప్పుడు వారు కన్నీరు తుడుచుకుని, నారద, మేము రాగాది దేవతలం. తోడి, కళ్యాణి, శంకరాభరణం ఇత్యాది రాగాల పేర్లే మా పేర్లు. వీరంతా మా పిల్లలు. మోహన, హిందోళం, వసంత ఇత్యాది జన్య రాగాల పేర్లే వీరి పేర్లు. భూలోకంలోని మానవులు సంగీత సాధన చేస్తున్నప్పుడు రాగ సంకరం జరిగినా, అపస్వరం దొర్లినా మాకిలా అవయవ లోపాలు ఏర్పడతాయని చెప్పారు. మీకు అవయవ లోపం పోయే మార్గం లేదా అని నారదుడు వారిని తిరిగి ప్రశ్నించాడు. ఉంది, ఎవరైనా సంగీత శిఖామణి తన దివ్య గానంతో మా రాగాలను సుస్వరయుక్తంగా ఆలపిస్తే మాకి అవయవ లోపం పోతుంది అని వారు బదిలిచ్చారు. మరి సృష్టిలో నాకన్నా గొప్ప సంగీత శిఖామణి ఎవరున్నారు, నేను మీ అవయవ లోపాన్ని సరిచేస్తాను అన్నాడు నారదుడు. సరే, ప్రయత్నించి చూడండి అని వారు బదిలిచ్చారు. మరి నారదుడు తన మహితని శృతిబద్ధం చేసి 72 మేళకర్త రాగాలను, వాటి జన్య రాగాలను ఆలపించాడు. కానీ ఎవ్వరికీ కూడా అవయవ లోపం సరికాలేదు. అది చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు. అప్పుడు వారు, నారద, మా అవయవ లోపాన్ని సరిచేసే సంగీత ప్రతిభ నీకే కాదు, సకల కళామగ తల్లి అయిన ఆ సరస్వతీదేవికే లేదు అన్నారు. నారదుడు మరింత ఆశ్చర్యపోతూ, మరి మీ అవయవ లోపం సరిచేసే మార్గమే లేదా అని అడిగాడు. ఉంది, సంగీతానికి ఆద్యుడు, నాథుడు అయిన ఆ పరమశివుడు ఇక్కడకు వచ్చి తన గాన మాధుర్యంతో రాగ సంచారం చేసినప్పుడు మా అవయవ లోపం పోతుంది అని వారు బదులిచ్చారు. అయితే ఇప్పుడే కైలాసం వెళ్ళి పరమశివుని తీసుకుని మీ దగ్గరకు వస్తాను అని చెప్పి నారదుడు కైలాసం వెళ్ళి ఆ రాగాది దేవతల విషయం శివునకు విన్నవించాడు. మరిదంతా విన్న శివుడు, నేను తప్పకుండా వారి దగ్గర సంగీత కచేరీ చేసి వారి అవయవ లోపాలు సరిచేస్తాను. అయితే నా సంగీతాన్ని విని అర్థం చేసుకుని ఆనందించి నన్ను ప్రశంసించే ఉత్తమ శ్రోత ఒక్కడైనా ఒక్కడుండాలి అన్నాడు. అలాంటి ఉత్తమ శ్రోత ఎవరున్నారు అని నారదుడు శివుణ్ణి ప్రశ్నించాడు. మరి నాదలోలుడైన ఆ శ్రీహరి నా సంగీతాన్ని అర్థం చేసుకోగల ఉత్తమ శ్రోత అని బదిలిచ్చాడు శివుడు. మరి వెంటనే నారదుడు వైకుంఠం వెళ్ళి సంగతంతా కూడా మరి ఆ నారాయణమూర్తికి తెలియచేసి పరమశివుని యొక్క సంగీత కచేరీ వినడానికి శ్రీహరిని ఒప్పించాడు. ఇక హిమాలయాల్లో రాగాది దేవతల ముందు పరమశివుని సంగీత కచేరీ ప్రారంభమైంది. ఆ సంగీత కచేరీకి బ్రహ్మాది దేవతలు వచ్చారు. పరమశివుని గానంలో 72 మేళకర్తలు, వాటి జన్య రాగాలు, జవజీవాలు సంతరించుకుని స్వర సంచారం చేస్తున్నాయి. వాటి మహిమ వల్ల రాగాది దేవతల అవయవాల లోపాలు చక్కబడి వారి వారి లోకాలకు వెళ్ళిపోతున్నారు. పరమశివుని గాంధర్వ గానానికి శ్రీ మహావిష్ణువు ఆనంద రసమయ లోకాలలో విహరిస్తూ పరవశించిపోతున్నాడు. ఆయన హృదయానందమే జలరూపం ధరించి శ్రీహరి కుడికాలి బొటనవ్రేలు నుండి బయటకు ప్రవహించింది. అది గమనించిన బ్రహ్మదేవుడు తిరిగి అలాంటి అవకాశం లభించదని ఆ పవిత్ర జలాన్ని తన సువర్ణ కలశంలో భద్రపరిచాడు. అలా విష్ణు పాదోద్భవంగా గంగా జన్మించింది. శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించి త్రివిక్రముడై ఒక పాదంతో భూమిని, మరొక పాదంతో ఊర్ధ్వలోకాలను కొలిచే సమయంలో ఆ విష్ణు

దాన్ని తన కమండలంలో భద్రపరిచిన గంగాజలంతో అభిషేకించాడు బ్రహ్మదేవుడు. ఆ అభిషేక జలం దివిజ గంగలా అవతరించి వస్తున్న ఆ గంగ తర్వాత కాలంలో భగీరథ కోరిక మేరకు పరమశివుని శిరస్సుపై ఉరికి అచ్చట నుండి మానస సరోవరంలోని బిందు సరస్సులోకి దుమ్మికి గంగానదిగా అవనిపై ప్రవహించింది. మరి స్వరనది మాత అయిన గంగానది, ఇది గంగ యొక్క కథ అన్నమాట. ఓకే లిజినెస్, మరి నిన్నటి కార్యక్రమంలో మనం మరొక కథ తెలుసుకున్నాం, ఇప్పుడు మరొక కథ తెలుసుకున్నాం కదండి. ఇకలని ఈనాడు మన కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలింపోలే గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు ప్రముఖ నటి ఊర్వశి శారద గారు, మరి అక్కగా, చెల్లిగా, తల్లిగా, నానమ్మగా, భార్యగా, అమ్మమ్మగా పలు రకాల క్యారెక్టర్లు చేస్తూ అందరినీ అలరించి మెప్పించి ఊర్వశి అనే బిరుదు సంపాదించుకున్న నటి ఊర్వశి శారద గారు. మరి ఈరోజు ఆమె పుట్టినరోజు. మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ జస్టిస్ చౌదరి చిత్రం నుండి నీ తొలిచూపులోని అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఊర్వశి శారద గారికి మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరలని మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి నిన్నటి కార్యక్రమం గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, మరి నిన్న దశ పాపహర దశమి గంగా ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి, మరి నిన్నటి రోజునేమో మనం సగరులు భగీరథుడు అని చెప్పి ఆ స్టోరీ చెప్పుకున్నాం. ఈరోజేమో మరి రాగాలకి వాటికి కూడా మరి అంటే మనం ఎప్పుడైతే తపస్వరాలు పలుకుదామో అప్పుడు అవయవ లోపంతో ఉంటాయి అనే దానికి సంబంధించి ఒక చక్కని స్టోరీ తెలుసుకున్నాం కదా. మరి అలానే ఈరోజు కూడా మరి ఈరోజు ఏకాదశి కదండి, ఏకాదశి స్వాతి నక్షత్రం ఉంటే మరి నృసింహ పూజ అనేది చేస్తూ ఉంటారు. నరసింహ స్వామికి మరి స్వాతి నక్షత్రం అంటే చాలా ప్రీతికరం కదండి. ఆ నక్షత్రం స్వాతి నక్షత్రం ఉన్న రోజు మరి నరసింహ స్వామికి విశేష అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు. మరి అలానే ఈరోజు ఏకాదశి స్వాతి నక్షత్రం కాబట్టి మరి నృసింహ పూజ అనేది చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. మరి ఆ విశేషాలు తెలుసుకుందాం. మరి హిరణ్యకశిపుడు సోదరుడి మరణానికి మరి విష్ణువు పైన పగ తీర్చుకోవాలి అని చెప్పి బ్రహ్మకు తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరుకుంటాడు. మరి ఆ వరం ఇవ్వడం కుదరదు కనుక ఇంకేదైనా వరం కోరుకోమని ఆజ్ఞాపిస్తాడు బ్రహ్మదేవుడు. మరి అప్పుడు హిరణ్యకశిపుడు కోరిన వరాలు అందరికీ తెలిసిందే కదా, మరొక్కసారి మరణం చేసుకుందాం. మరి ఆ మరణం అదేంటంటే, ఆ వరాలు ఏంటంటే, గాలిలో మరణం లేకుండుట, నేల మీద మరణం లేకుండుట, నిప్పుతో మరణం లేకుండుట, నీటిలో మరణం లేకుండుట, ఆకాశంలో మరణం లేకుండుట, దిక్కుల్లో మరణం లేకుండుట, రాత్రి సమయంలో పగటి సమయంలో చీకట్లో వెలుగుల్లో జంతువులచే జల జంతువులచే పాములచే రాక్షసులచే దేవతలచే మానవులచే అస్త్రాలచే శస్త్రాలచే యుద్ధాలలో ఎవ్వరు కూడా ఎదురు నిలవలేని శౌర్యం, లోకపాలకులందరినీ ఓడించుట మరి ముల్లోకాలమైన విజయం, వీటేమీ కూడా మరి వీటి వల్ల యుద్ధంలో మరణం లేకుండా ఉండాలి అని చెప్పి కోరుకున్నాడు. అంటే ఎటువంటి పగలు కాదు, చీకటి కాదు, పాములు కాదు, జంతువులు కాదు, పక్షులు కాదు, దేవతలు కాదు, మానవులు కాదు, మరి వీటి ఎవరితో కూడా మరణం లేకుండా ఉండాలి, దిక్కుల్లో కాదు, పంచభూతాలు పంచేంద్రియాల్లో కాదు అని చెప్పి వరం కోరుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎక్కడా కూడా ఎవరి చేత మరణం లేదు అని అర్థం. మరి ఒక విధంగా అమరుడైనట్టే, కానీ తలరాతను రాసుకునే శక్తి సృశించబడినకి సృష్టి చేసిన శక్తికే ఉంటుంది కదండి. అంటే ఎంత తపస్సు చేసినా అంత చిన్న సూక్ష్మ రహస్యం అర్థం కాలేదు. మరి కారణం అహంకారం అని మాయలు ఉండటం. మరి అతని కుమారుడు ప్రహ్లాదుడు మరి తల్లి గర్భం నుండే హరిభక్తుడు. ఎలా అయినా అతన్ని మార్చే ప్రయత్నం చేయాలి అని ఎన్నో విధాలుగా చెప్పి వినకపోయేసరికి మరి పసివాడు అని చూడకుండా ఎన్నో విధాలుగా కష్టాలు పెడతాడు హిరణ్యకశిపుడు. మరి ఆ పసివాడు బాధతో భయంతో మరి నారాయణ అని పిలిచినప్పుడల్లా కూడా తల్లి పేగు కదిలినట్లు ఎన్నోసార్లు ఆ నారాయణుడు ఉలిక్కి పడతాడు. ఆ బిడ్డను ఎన్నో ఆపదల నుండి రక్షించగలడు, కానీ అతనికున్న వరం వల్ల ఆ సమయంలోనే వధించాలి. మరి ఎన్నోసార్లు ప్రహ్లాదుడు నారాయణ అని పిలిచినప్పుడు ఆ సమయం హిరణ్యకశిపుని వధించే ముహూర్తం కాదు, అంటే పగలు రాత్రి కానీ సంధ్యా సమయంలో ప్రహ్లాదుడు పిలవాలి. మరి ఆ సమయం దాటకముందే స్వామి అక్కడికి చేరుకోవాలి, చీకటి పడకముందే సంహారం జరిగిపోవాలి. ఆ బిడ్డ పిలవడం ఆ సమయం రెండు కూడా ఆ వరానికి తగ్గ విధంగా కలిసి రావాలి. మరి ఆ క్షణం కోసమే స్వామి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. అతని క్రూరత్వం మరింతగా వికృతంగా మారుతున్న కొద్దీ కూడా అతని రాక్షసత్వం యొక్క పాపం పెరిగిపోతుంది. మరి స్వామికి పట్టరాని ఆగ్రహం ప్రహ్లాదుడి పైన మమకారంతో బాధ కలుగుతుంది. మరి అతన్ని సంహరించాలి అంటే ఆ సమయం రావాలి. చాలా

సాయంకాలానికి అతని పాపం పండి అటువంటి సాయం సంధ్యాకాలంలో ఎక్కడ నీ హరి అని మరి ప్రహ్లాదుణ్ణి అడుగుతాడు కదండి. మరి నా స్వామి ప్రహ్లాదుడు అనడంతో వాడి పాపం వాడి నోటితో ఈ స్తంభాన్ని చూపిస్తావని అడుగుతాడు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న స్వామి ఆ స్తంభాన పుడతాడు. పగలు రాత్రి కాకూడదు, సంధ్యా సమయం చీకటి వెలుతురు కాదు, పొద్దువారిన సమయం ఇంట బయట కాకుండా గడప దింగి నేల కాకుండా స్వామి కాలిపైన పెట్టుకున్నాడు. ఆయుధం కాదు, గోర్లతో మనిషి మృగం కాదు, నరసింహం అవతారంలో ఎప్పటి నుండో దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా ఉగ్ర నరసింహ అవతారంలో చీల్చి చెండాలుతాడు. మరి సాధువులను స్త్రీలను పసివాడైన ప్రహ్లాదుణ్ణి ఎన్నో బాధలకు గురి చేస్తున్న ప్రతిసారి వారికన్నా ఎక్కువగా ఆ నారాయణుడే బాధను అనుభవించాడు. కానీ ఆ తపస్సుకు ఆ వారానికి ఒక విలువ ఉంది. మరి భగవంతుడైనా ఆ కట్టుబాట్లు తప్పలేదు, ఆ బాధ అనుభవించక తప్పలేదు, ఎందరో పుణ్యాత్మలు బలికాక తప్పలేదు. అలా పాపం చేయబట్టి అతని నోటితో అతని మరణ సమయంలో స్వామిని పిలిచేలా చేసుకున్నాడు. ఆ సమయం కోసం నారాయణుడు తపస్సే చేశాడు, అంటే అంతలా నిరీక్షణ చేశాడు. మరి చివరికి స్వాతి నక్షత్రం సంధ్యాకాలంలో ఆవిర్భవించాడు స్వామి. మరి ఏదైనా అది జరగాల్సిన సమయంలోనే జరుగుతుంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మన వల్ల కాని వాటిని కూడా కాలం సమాధానం చెప్తుంది, ఓపికతో ఉండాలి. మరి ఉగ్రంగా కనిపించిన స్వామి కరుణామూర్తి. ఈ స్వాతి నక్షత్రం ఏకాదశి రోజు మరి సాయంత్రం 6 గంటల తర్వాత మరి ఒక పళ్ళెల్లో 9 దీపాలు పెట్టి పానకం నైవేద్యం పెట్టి స్వామికి స్తోత్రం చదివి హారతిస్తే ఆటంకాలనేవి తొలగుతాయి, శత్రువులు తొలగిపోతారు, గండాలు తొలగిపోతాయి. మరి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిది. మరి రోజు ఇంకా ఏకాదశి కాబట్టి ఇంకా చాలా మంచిది. కాబట్టి ఏంటంటే సాయంత్రం 6 తర్వాత ఏముందండి, చక్కగా ఒక పళ్ళెల్లో 9 దీపాలు పెట్టి వెలిగించి స్వామివారికి ఇంత పానకం నైవేద్యం పెట్టి చక్కగా స్వామి స్తోత్రం. మరి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం మరి చక్కని చిన్ని శ్లోకం అది చదువుకుని ఆ స్వామికి నైవేద్యం పెట్టి హారతిస్తే చాలు, ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. మరి శత్రువులు తొలగిపోతారు, గండాలు తొలుగుతాయి, ప్రతి నెల స్వాతి నక్షత్రం వస్తుంది. మరి ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిది. ఓకే లిసనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి SMS చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు, శుభ మధ్యాహ్నం అండి. మరి గంగా అవతరణ నిన్నటి కదా ఈరోజుటి కదా చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం అంటున్నారు. రాగానికి కూడా అంగవైకల్యం సరి అవుతుందని కథ ఎంతో బాగుంది, మరి నిజంగా సంగీతానికి ఎంతో బలం ఉంది అని చెప్పి అంటున్నారు. అలానే మరి ఇప్పుడు చెప్పినటువంటి కథ కూడా హిరణ్యకశిపుడు కథ కూడా చాలా చాలా చక్కగా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. అలానే మాకోసం త్రినేత్ర మూవీ నుంచి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కటి పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను అడవడి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక చిన్న స్టోరీ తెలుసుకుందామండి. మరి శ్రీకృష్ణ

కృష్ణుడు చెప్పిన ఒక చిన్న నీతి కథ. అంటే చిన్న చీమకున్న పెద్ద బుద్ధంట. మరొకసారి గోకులంలో పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారట. ఆ సమయంలో చిన్న చిన్న సందేహాలు వారిని వేధించాయి. మరందరూ కలిసి కృష్ణుడి దగ్గరకు వచ్చి ఇలా అడిగారట, మరి కృష్ణ కృష్ణ, మనం జీవితంలో ఎలా మంచివారిగా ఉండాలి? మరి చిన్నవాళ్ళమై ఉన్నా మంచి పనులు ఎలా చెయ్యాలి అని చెప్పి అడిగారట. మరి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి పిల్లలందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకున్నట. మరి మీకు ఒక చిన్ని కథ చెప్తాను, ఆ కథలోని మంచి నీతి ఉంది అని చెప్పాట. ఒక పెద్ద అడవిలో ఒక చిన్న చీమండేది. అది చాలా చిన్నదైనా చాలా శ్రమపడి పనిచేసేది. ప్రతిరోజు ఆ చీమ ఆహారం కోసం దూరంగా వెళ్ళి చిన్న చిన్న గింజలు తెచ్చి తన గూడు దగ్గర దాచుకునేది. మరి అదే అడవిలో ఒక పెద్ద మిడతుండేది. ఆ మిడత రోజంతా కూడా చక్కగా హాయిగా పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ తిరుగుతూ ఉండేది. మరొకరోజు మిడత చీమను చూసి నవ్విందట. అయ్యో చీమ, నువ్వు రోజంతా ఇలా పనిచేస్తూ అలసిపోవడం ఎందుకు? ఇలా చక్కగా ఆనందంగా పాటలు పాడుతూ నాలా తిరగచ్చు కదా అని చెప్పిందట. అప్పుడు చీమ ప్రశాంతంగా చెప్పిందట, మరి మిడతా, ఇప్పుడు వేసవికాలం కాబట్టి నీ కళ ఉంది, కానీ త్వరలోనే వర్షాకాలం వస్తుంది. అప్పుడు మనం బయటకు వెళ్ళి ఆహారం తీసుకుందామంటే దొరకదు. అందుకే నేను ఇప్పుడే కష్టపడుతున్నాను అని చెప్పందట. మిడత మాత్రం ఆ మాటల్ని పట్టించుకోలేదట. మరి కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం వచ్చింది. భారీ వర్షం కురిసింది. మరి మిడతకు బయటకు వెళ్ళే అవకాశమే లేదు. తినడానికి ఆహారం కూడా దొరకలేదు. ఇక ఆ సమయంలో చీమ మాత్రం తన గూడు లోపల సుఖంగా ఉంది. మరి ఎందుకు అంటే అది ముందుగానే ఆహారాన్ని దాచుకుంది కదా. ఇక ఆకలితో ఉన్న మిడత మరి చీమ దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పిందట, మరి చీమ చీమ, నేను నీ మాట వినలేదు. ఇప్పుడు నాకు చాలా ఆకలి వేస్తోంది, కొంచెం ఆహారం ఇస్తావా అని చెప్పి అడిగిందట. చీమ దయతో ఆహారం ఇచ్చిందట. మిడత తన తప్పు తను తెలుసుకుందనమాట. మరి శ్రీకృష్ణుడు చెప్పిన నీతి ఏంటంటే, కథ ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు పిల్లల్ని చూసి ఇలా చెప్పాట, మరి చిన్నారులు, ఈ కథలోని చీమ మనకి ఒక గొప్ప పాఠం చెప్తుంది. ఏంటి అంటే, ముందుగానే ఆలోచించడం మంచిది. కష్టపడేవాళ్ళు ఎప్పుడు కష్టాల్లో పడరు. సమయాన్ని వృధా చేయకూడదు. ఇతరులకు సహాయం చేయడం కూడా మంచి గుణం. మరి చిన్నవాళ్ళైనా మీరు మంచిగా చదువుకోవాలి, కష్టపడాలి, మంచి మనసుతో ఉండాలి. అప్పుడు మీ జీవితం సంతోషంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు చెప్పాట. మరి పిల్లలందరూ కూడా ఆనందంగా ఇలా అన్నారట, మరి కృష్ణ, మేము కూడా చీమలా కష్టపడతాం, మంచి పిల్లలుగా ఉంటాం అని చెప్పి మరి కృష్ణుడు చిరునవ్వుతూ వారిని ఆశీర్వదించాట. మరి ఆ రోజు నుండి కూడా పిల్లలంతా సమయాన్ని వృధా చేయకుండా చదువుకుంటూ మంచి మంచి పనులు చేయిస్తూ జీవించసాగారట. మరి చిన్న స్టోరీ వల్ల నీతి ఏంటంటే, కష్టపడటం, ముందుగా ఆలోచించడం, ఇతరులకు సహాయం చేయడం, ఇవి మంచి జీవితానికి మార్గాలు. ఓకే లిజినెస్, మరొక చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం త్రిమితుల గుప్తా గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి జూన్ 25 అనగా ఈరోజు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటులు ఎంతోమంది ఉన్నప్పటికీ వారు పాత్రలో నటించినట్లుగా కాకుండా మరి ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసినట్లుగా జీవించేలా మనల్ని ఆకర్షించేవారు కొందరే ఉంటారు. మరి వారిలో తటవర్తి సరస్వతీదేవి అనగా ఏ పాత్రనైనా తన అత్యద్భుతమైన నటనతో ఆ పాత్రకు ఆమె ధరించిన పాత్ర ద్వారా ఆ చిత్రానికి కళాత్మకంగాను కమర్షియల్గాను ఆ చిత్రానికి అద్వితీయమైన విజయాన్ని చేకూర్చే నటీమణుల్లో ఒక నటీమణియకు ఊర్వశ శారద గారి పుట్టినరోజు. మరి ఆమెకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి అలానే ప్రముఖ దర్శకులు సురేష్ కృష్ణ గారి పుట్టినరోజు కూడా జూన్ 25 అనగా ఈరోజే. మరి ఆయనకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. తప్పుకున్నారండి. మరి ఊర్వశ శారద గారికి అలానే మరి సురేష్ కృష్ణ గారికి కూడా మరి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి వారిద్దరి కాంబినేషన్లో మరి సురేష్ కృష్ణ గారి చిత్రాల్లో శారద గారికి మరి సూట్ అయ్యే పాత్ర లేకపోవడం వల్ల వారి కాంబినేషన్లో మూవీస్ ఏమీ లేకపోయినా మరి సురేష్ కృష్ణ గారికి శారద గారంటే చాలా గౌరవం. మరి సురేష్ కృష్ణ గారికి పెద్దలంటే ఒక గౌరవం కారణమైతే
వారి తల్లిగారి పేరు కూడా శారద గారు కావడం మరొక కారణం. మరి శారద గారు 3 సార్లు నేషనల్ అవార్డులు అందుకున్న ఏకైక తెలుగంటి ఆడపడుచు. మరి తల్లి కొడుకులు లాంటి వారిద్దరికీ కూడా మరోమారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి చక్కని నటన కనబరిచిన అనేక చిత్రాల్లో ఒక చిత్రమైన దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్షన్లో వచ్చిన బుద్దాయి చిత్రం నుండి రా సీతారాం సుశీల గారిలా అర్పించిన చక్రవర్తి గారి స్వరకల్పల్లో జాలాది రాజారావు గారి సాహిత్యం అల్లారు ముద్దుగా బంగారు తల్లిగా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మాయ, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి 1983 ఇదే రోజున ఇండియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెద్ద చిత్రం నుండి రై రై రారా అని చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, హాయ్ నమస్తే అంటున్నారు, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాల నుంచి బస్తాన్ భాష వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ వారి ఫ్రెండ్స్ ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలే గారు, మరి ఎఫ్ఎం సర్దార్ గారు, మరి కర్నూలు బ్రహ్మయ్య గారు, గురుశంకర్ గారు, మోహన్ గారు, అశోక్ గారు, మరి బండారు తిరుమతుల గుప్తా గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, కంచి రామూర్తి గారు, మరి మా ఫ్రెండ్స్ అందరి తరపు నుండి కూడా ప్రముఖ నటి ఊర్వశి శారద గారి పుట్టినరోజు, మరి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాలం మారింది చిత్రం నుండి ముందరున్న చిన్నదాని అందమేదో అని చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీ అందరి తరపు నుండి ఊర్వశి శారద గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి గురుశంకర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మామికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి అలానే ఈరోజు ఊర్వశి శారద గారి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమ్మ రాజీనామా చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి. లిజినెస్ మరి అలాని మరొక ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నున్నా గ్రామం నుండి స్వభరణి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి దేవతా చిత్రం నుండి ఆలయాన వెలసిన ఆ దేవుని రూపం అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నా. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. మరొకసారి మరి ఊర్వశి శారద గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ. Yeah.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్పై ఈనాటి కథానిక కార్యక్రమంలో జోగి అంజప్పటి కోడి కథ నిన్నటి తర్వాయి భాగాన్ని వింటారు. ఆ మహిళ ఇల్లు ఆ ఊర్లోని ఇళ్లతో పోల్చితే పెద్దదైన రోగిలే. అంజప్ప ఈ పెద్ద ఇల్లు ఎవరిది అని విచారించాడు. ఆ మహిళ ఎవరి పుత్రికా అని విచారించాడు. ఎవరిదో ఇల్లు, వారి నామాలు నాకు గుర్తులేదిప్పుడు. వాళ్ళు పుణ్యవంతులు అయితే ఆ మహిళ భర్త స్త్రీలోలుడట, ఆ మహిళ కూడా చంచల స్వభావురాలనట. అది అంజప్పకు అప్పుడు తెలియదు. ఇంట్లో ఆమె భర్త, అత్త ముగ్గురే ముగ్గురు. అత్త కోళ్లను పెంచుతుండేది. అంజప్ప ఆ తర్వాత కొంతకాలానికి కళాపురంకు పునః వెళ్ళినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆ స్త్రీ బాగానే ఉంది. అంజప్పలో చెడు ఉద్దేశం ఏమీ లేదు. అయితే ఆమె ఎంతగానో మెచ్చుకోవటం చేత ఆమెకు పాటలను వినిపించి ఆమె సంతోషపడితే చూడాలని చెప్పలం అతనికుంది. వీధిలో జనానికి పాటలను వినిపించి వారంతా వెళ్లిన మీదట అంజప్ప ఆ మహిళ ఇంటి ద్వారం ముందు కూర్చుని ఆకు వక్కును వేసుకున్నాడు. కొంచెం సమయం గడిచిన మీదట ఆ స్త్రీ ద్వారం వద్దకు వచ్చి, జోగయ్య, నువ్వు ఊరి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మరలా ఒకసారి వచ్చి వెళ్ళి అనంది. ఎందుకు తల్లి, నేనిప్పుడు వెళ్ళనా అని అంజప్ప అన్నాడు. నీ పాటల్ని విని ఎంతో సంతోషం కలిగింది. నీకేమైనా ఇద్దామని ఎన్నోసార్లు అనుకున్నా. నేనిచ్చేదాన్ని తీసుకుని శీఘ్రంగా వెళ్ళిపోవాలి. మా అత్తకు తెలిస్తే రాచి డంపాను పెడుతుంది అనంది. అంజప్పకు పుచ్చుకునే దాంట్లో చచ్చే భయం కలిగింది. వద్దులే అని అందామంటే మనసు ఒప్పటం లేదు కదా. అయితే ఇతను ఏదో చెబుదామనే లోపే ఆ మహిళ లోనికి వెళ్ళి అక్కడి నుంచి, జోగయ్య ఇక్కడికి రా అని పిలిచింది. అంజప్ప లోనికి వెళ్ళాడు. ఆమె ఒక కోడిని ఇతడి జోలిలో వేసింది. బయటకు పో, బయటకు వెళ్ళు అనంది. ఏంటి ఎక్కడికి అనే ఆలోచనలు చేయకని అంజప్ప ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఎవరైనా పట్టుకుంటే ఏంటి గతి అనేది అతడి గుండెకు డబడబా కొట్టుకోసాగింది. ఆమె లోపల నుంచి, భద్రం జోగయ్యా, నేనే ఇచ్చానని ఎవరితోనూ అనుకు అంది. అంజప్ప ఏమీ మాట్లాడుకుని తక్షణమే బయటకు నడిచాడు. ఊరి బయట అరమైలు దూరంలో ఒక బావుంది. అక్కడి వరకు ఒకే సమంగా నడిచి ఒక చెట్టు నీటిలో కూర్చుని అప్పటి వరకు జరిగిన సమాచారాన్ని నెమరేసుకుంటూ ఆకు వక్కను నోట్ల వేసుకుని నమలుకోసాగాడు. అంజప్పకు ఇప్పటి వరకు ఈ రీతిగా అయింది లేదు. వృత్తిలో దిగిన లగాయితు అతడికి మున్ముందు ఈ రీతిగా జరగకూడదు అనిపించింది. కోడి అంటూ ఒక మంచి వస్తువే, దాని జోగులోడికి ఎవరు ఉచితంగా ఇస్తారు? అయితే అందరిదుట ఇచ్చే భిక్ష ఒక రీతిలో అభ్యంతరం లేనిది. దాంట్లో మోసమనేది ఉండదు. ఈ కోడి విషయంలోని భిక్షలో మోసం చేరుకుని ఉంది. అంజప్పకు ఆ పడతి విషయంలోని దానం మహత్తుగానే ఉంది. ఎంత మంచి మహిళ ఆమె, ఎంత సుందరంగా ఉంది. మంచిగా మాగిన దబ్బనిమ్మపండు వర్ణంతో మేనిచాయి ఉంది కదా. ఇటువంటి సుందరమైన భార్యను ఇంట్లో పెట్టుకుని భర్త ఎందుకు పరాయి స్త్రీల సాంగత్యాన్ని కోరుకుంటున్నాడనేది అతడి మెదడును కొరకసాగింది. ప్రపంచమే ఇట్లా ధనవంతులైతే ఒక రకమైన జుగుప్సను కలిగించే అధర్పపు ఆటలు, బీదోళ్లైతే ఆకలితో కూడిన చిల్లర దొంగతనాల ఆటలు. అంజప్ప ఈ విషయాల మీద మేధోమదనం జరుపుకుంటూ తను ఉండేది క్షేమం కాదనేది మరిచాడు. కొంత సమయం గడిచిన మీదట ఎవడో అగంతకుడు ఊరి నుంచి వచ్చి ఇతని వద్ద ఆగి

ఏమిటి చాకయ్యా కూలబడ్డావు అని అడిగాడు. అని చెప్ప కూర్చున్నాను, విశ్రాంతం తీసుకుంటున్నానైనా అని వదిలిచ్చాడు. ఆ వచ్చినోడు జోలి ముఠను విశాలంగా చేసి చూశాడు నిశ్చంగా. ఇదేంటి, జోలిలో కోడి ఉంది అన్నాడు. అని చెప్పుకు గుండె జల్లుమంది. అవునయ్యా, అక్కడ ఒక ఇంట్లో భిక్షగా ఇచ్చారు అన్నాడు. ఇంకనూ మాట్లాడుతూ కూర్చుంటే ఎక్కడ ఏ ఇంట్లో ఇచ్చారు అనే చర్చలు వస్తావనే ఊహతో లేచి జోలి ముఠను భుజాల మీద వేసుకుని బయలుదేరేందుకు సన్నద్ధమయ్యాడు. ఈ సమయంలో ఊరివైపు నుంచి ఒక వయసైన ముదిసలి ఎవడో ఒకణ్ణి తోడుగా పెట్టుకుని వేగం వేగంగా అంజప్ప వద్దకు రావటం కొనబడసాగింది. ఆ వచ్చేవాళ్లకు వెనుకని కొంచెం దూరంలో ఇతనికి కోడిని భిక్షగా ఇచ్చిన ఆ పడత కూడా వస్తుంది. అంజప్పకు మోకాళ్లలో సన్నగా వణుకులు రాసాగినాయి. అడుగుల్ని ముందుకు వేద్దామంటే కాళ్ళు స్వాధీనం తప్పినట్లయింది. ఇదేదో అనాహుతంకు దారినిచ్చింది. ఈ దానం అనేది అతడిలో భావన్ను కలిగించింది. అలాగుని వస్తున్నోళ్ల వైపుకు చూస్తుంటే దానాన్నిచ్చిన మహిళ దూరం నుంచి ఇతనికి తను దానంగా ఇచ్చిన దాన్ని చెప్పొద్దని చేతి సంజలు చేయసాగింది. జోగయ్యా, మా కోడినేమన్నా చూసావా నువ్వు అని అడిగింది అత్త. అదేదో పాడుకోడి జోల్లోకి చొరపడింది, నాకు తెలవనేలేదు, ఇంత క్రితమే ఈ ఆగంతకుడు చెప్పాడు అన్నాడు అంజప్ప. మొదటిగా వచ్చిన ఆ ఆగంతకుడు ఎవరో భిక్షగా ఇచ్చారని చెప్పావు కదా అని అంటుంటే, అయ్యో తండ్రి, జోగకి పిడికడు బియ్యాన్ని వేసేదే కష్టంగా ఉంటే కోడినిచ్చేందుకు ఎవరొస్తారు అని అన్నాడు. అత్త వెంటనే వచ్చిన తలారి జోలిముఠను తెరచి చూడగా లోన కోడి మూర్ఛ స్థితిలో పడింది. ముసలి, పర్వాలేదు, కీర్తనలను పాడేందుకు ఇళ్లల్లోకి చొరపడి కోళ్ళను దొంగిలిస్తున్నావన్నమాట అంది. నడు నడు, ఊరి పటేలకు చెప్దాం, బాగుంది నీ జోలి వృత్తి అంటూ అంజప్పను వాచ మగోచరంగా తిట్టసాగింది. అమ్మా, కోడిని నేను కాజేయలేదు, నీ కోడే అని నువ్వంటే తీసుకుని వెళ్ళు, నా మీద తిట్లదాన్ని నిరుపు తల్లి అని అంజప్పన్నాడు. ఏంటయ్యో, ఎంతో సంపదన్నోడులాగా మాట్లాడుతున్నావు, దొంగలించకుంటే కోడి నీ దగ్గరకు ఎలాగనొచ్చింది అంటూ ముసల్ది కోడలి వైపుకి తిరిగి, ఇది మన కోడే కదా అని ప్రశ్నించింది. కోడలు గోడ మీద పిల్లివాటంలాగా, ఏమో మనదే కావచ్చు అనేది ఉంది, మనది కాదులే అనేది ఉందిలే అని తలతిక్కగా జవాబిచ్చింది. జోగయ్య మరెక్కడో ఖరీదించుండొచ్చేమో అంటూ తలారి హెచ్చరించాడు. అంజప్పకు తప్పించుకుని వెళ్లిపోయే దారే కనబడలేదు. పటేల్కు తన మీద కోపం ఉందనేది తెలుసు. ఇదేదో గ్రహచారం మీద పడింది కదా అని అనుకుంటూ జోలిని భుజానికి తగిలించుకుని వాళ్లతో కూడి మరలా ఊరిలోకి వచ్చాడు. అక్కడ జరిగిందంతా చెప్పినా ప్రయోజనం లేదు కదా. ఊళ్ళో కోళ్లను పోగొట్టుకున్నోళ్ళు, పోగొట్టుకోకుండా ఉన్నోళ్ళు జోగప్ప వృత్తాంతం మూలాన వెనుక దినాల్లో తమ తమ కోళ్లు మాయమైనదని ఒక పురాణంగా చెప్పసాగారు. పటేల్ పంచాయతీ గద్దెనెక్కి, ఏమిరా జోగులోడా, ఇన్ని రోజులు పాడింది కీర్తనలు కాదు, ఇప్పుడు లాకప్పుకు నెట్టేస్తా, అక్కడే పాడు పాటల్ని అని హుంకరించాడు. పోలీస్ స్టేషన్ అదెంతో దూరంలో లేదు. అక్కడికి ముద్ద అయిన అంజప్పును ఒక సవివరమైన రిపోర్ట్తో పంపించారు. అక్కడే వాంగ్మూలాలు ముద్దాయి మరియు కక్షిదారుల నుంచి తీసుకున్నారు. అంజప్ప విచారణ నడిచే దినాల్లో కోర్టుకు హాజరవుతారని జామీన్ మీద స్వగ్రామకు వచ్చాడు. ఇక విచారణ నడిచింది. విచారణలో ఏముంది, ముసల్దాని ఇంటి నుండి కోడి మాయమైంది నిజం. ఆ కోడిని ఆమె గుర్తించింది. మ్యాజిస్ట్రేట్ అంజప్పతో నువ్వేం చెప్తావు అని అడిగారు. అంజప్ప, ఎక్కడో నేను పాటలను పాడుతూ ఉంటే కోడి వచ్చి వెచ్చగా ఉందనే భావంతో జోలి లోపలికి చేరియుండొచ్చు, నాకు తెలియలేదు అది చొరపడిందని, నేను జోలిని మామూలుగాని భుజానికి తగిలించుకున్నాను అన్నాడు. మ్యాజిస్ట్రేట్, ఎంతటి పురాణాన్ని చెప్తున్నావు, కోడే వచ్చి నీ జోలిలోనికి చొరపడిందా, నిజాన్ని చెప్పు. మహాప్రభు, సత్యాన్ని చెబుతున్నాను, మీరు చెప్పిన దేవుళ్ల మీద ఒట్టు, నేను కోడిని కాజేయలేదు. నీవు కోడిని దొంగలించలేదు అని అంటున్నావు, కోడి స్వతహాగా జోలిలోకి వచ్చేది అసంభవం, ఎవరైనా ఇచ్చారా? ఆ కోడలి పిల్ల ఇచ్చిందని చెప్పాలనేది అంజప్ప నాలుగు చివరి వరకు వచ్చింది. ఏదో పాపం అనే భ్రమతో ఒక కోడిని ఇచ్చింది, ఆమెను ఈ రాద్ధాంతంలోకి లాగేది ఎందుకని అనే యోచన వచ్చి నిజాన్ని దాచాడు. ఏమీ చెప్పకనే నిదానంగా ఉండిపోయాడు. ఏం చెప్తావు అని మ్యాజిస్ట్రేట్ మరలాడిగాడు. అంజప్ప ఏం చెప్పేది.

0: మహాప్రభువు ధర్మాధికారి మీరే. నిజం ఏంటనేది మీకు దేవుడే తెలియ చెప్పాలి. నేనైతే దొంగలించలేదు. మ్యాజిస్ట్రేట్ ఇతని మీద నేరోపణ ఉందని ఛార్జ్ షీట్ను రాసుకుని, నీ నుంచి సాక్షులున్నారా అని అడిగాడు. అయ్యో మహాస్వామి, నాకెవరు సాక్షులున్నారు, దేవుడే సాక్షి అని అంజప్ప అంటుంటే, దొంగోడైనా ఎంత నాజూకుగా తెలివిగా మాట్లాడుతున్నాడని భావిస్తూ, 20 రూపాయల జుల్మానా, అది కట్టకపోతే 15 రోజుల శిక్ష అంటూ తీర్పుని చెప్పాడు. అంజప్ప జుల్మానాను కట్టి వారిన మొమ్ముతూ తన ఊరికి తిరిగొచ్చాడు. అంజప్ప తన కథను చెప్పి, మ్యాజిస్ట్రేట్ అంటే ఏమననుకుంటున్నారు, తప్పు చేసినోడికి శిక్షణ వేసి సత్యవంతుల్ని కాపాడే దేవుడి కార్యం లాంటిది. ఆ కార్యం మనిషి చేతికి వచ్చినాక ఆ మనిషి దేవుడిలాగా నడుచుకోవాలి. ఎక్కువ తక్కువ అవ్వచ్చని భయం ఆ న్యాయాధికారిలో ఉండాలి. ఇవి లేకుంటే నాకు శిక్షణ వేసిన ఆ మ్యాజిస్ట్రేట్ నుంచి జరిగిన అన్యాయం లాంటిది ఎవరికీ రాకూడదు అన్నాడు. నువ్వు చెప్పేది సరే అంజప్ప, అయితే నిజాన్ని నువ్వు దాచినప్పుడు ఆ మ్యాజిస్ట్రేట్ సత్యాన్వేషణ ఎలా చేయగలడు రంగప్ప అన్నాడు. నిజాలన్నీ ముద్దాయి నోటి నుంచే వస్తే దానికని న్యాయాన్ని చేయించే కార్యానికి మీ అంతటి సమర్థులైన నోళ్లు ఎందుకు వినియోగించబడతారు? సత్యం ఏమిటనేది తెలుసుకునేదే మ్యాజిస్ట్రేట్ గారి డ్యూటీ చెప్పాడు అంజప్ప. యువతి మర్యాదను నిలపాలని నువ్వే జుల్మానను కట్టావు, ఏదోలే మంచిదే అయింది కదా అన్నాడు రంగప్ప. అయ్యో అదేంటి అంటున్నారు, ఆ యువతి ఒకటితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుందట, 2-3 సార్లు ఆ ప్రియుడికి కోళ్లను ఇచ్చిందట, ఆమె అత్తేమో కోళ్ళు ఏమైనవి అంటూ ఆరా తీస్తుందట, ఎవడో దొంగలించి ఉండొచ్చని ఆ కోడలి పిల్ల చెబుతూ వస్తే ఆ అత్త నమ్మటం లేదట. ఒకసారి కోడిపోయిన సమయాన తన చేతిలో ఆ కోడి ఉండేది కనుగొనబడినట్లు నిరూపణ చేయగలిగితే తన అక్రమ సంబంధం మోసం మూసివేయబడుతుందని, ఆ కోడలి పిల్లే ఇంతటి నాటకాన్ని జరిపిందని నాకు ఆ తర్వాతే తెలిసింది. ఏంటి నీకే కోడినిచ్చారని ఆ కోడలి పిల్ల తనే అత్తకు చెప్పిందా అడిగాడు రంగప్ప. అలాగని కాదులే, అత్త వచ్చి బంగారం లాంటి కోడి కనబడట్లేదు అని కోడల్ని అడిగితే నాకు తెలియదు అని అందట, ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని అడిగితే నాకు తెలియదు అందట, ఆ తర్వాత ఎవరో జోగయ్య వచ్చాడని చెప్పారట, పక్కింటోడు ఆనవ్ను జోగయ్య మీ ఇంటి నుంచి ఎంతో వేగంతో వెళ్ళాడు అని చెప్పగా, ఆ దుర్దినాన కాలం అంతా సరిగ్గా అతికిపోయి నేను చిక్కాను ముద్దాయిగా. ఆ తర్వాత వెళ్ళి యువతితో ఇట్లా చెయ్యొచ్చా అని అడగలేదా అని రంగప్ప అంటే, ఆమెను కలిసేందుకు నాకు మనస్కరించలేదు, ఆ వివరాల్ని ఆమె నుంచి పొందేందుకు నాకే జుగుప్స అనిపించింది అన్నాడు జోగైన అంజప్ప. చివరిగా రంగప్ప, సరే వదిలే ఆ కోడి కథను, నిన్ను ఎవరైనా ముద్దాయిగా చేసి నా వద్దకు తీసుకొస్తే సత్యం ఏంటి అని సరిగా తెలుసుకుని నిన్ను వదిలేస్తానంజప్ప అన్నాడు. ఇక ముందు నేను నర మానవుడి ఎదురులో తప్పు చేసినోడని నిలిచేది లేదులే రంగప్ప, నా మ్యాజిస్ట్రేట్ నా తండ్రైన తిరుమల వెంకటేశ్వరుడే. ఆ స్వామి చెంతకి వెళ్ళి నిలబడి ఏదో విషపు గడియలో తప్పును చేశానని ఒప్పుకుని ఆ మహాస్వామి కాళ్ల మీద పడతాను, ఆ స్వామి నన్ను కాపాడుతాడు అన్నాడు అంజప్ప. నేను మౌనంగానే ఆ నిర్భీతి మాటలను విన్నాను. అంజప్ప ఇంకొంచెం సమయం అలాగే కూర్చుని, ఏంటి రంగన్నా నువ్వే మ్యాజిస్ట్రేట్ అయిన దానికి నాకు ఆకు వక్కల్ని ఇచ్చేది లేదా అని అంటుంటే, ఇంట్లో చాకరిని చేస్తున్న పనోళ్ళని పిలిచి అంజప్పకు ఆకు వక్కల్ని కానుకగా ఇప్పించాడు రంగప్ప. అంజప్ప వాటిని తీసుకుంటూ, నేను చెప్పేది బాగా జ్ఞాపకంలో పెట్టుకో, ఇక వెళ్ళొస్తా అని చెప్పి బయటకు నడిచాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో జోగి అంజప్ప కోడి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్.

0: రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. లోక కళ్యాణార్థం ఆకాంక్షిస్తూ మావుళ్లమ్మ సన్నిధిలో సుదర్శన హోమం పూజలు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దంపతులు బుధవారం నిర్వహించారు. ఆలయ కళా వేదికపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేసి ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ, వేద పండితులు హోమం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పోలియో నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. 2009 తర్వాత జిల్లాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. ఇదే ఉత్సాహంతో ఆదివారం 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు చిన్నారులు ఎవరైనా అందుబాటులో లేకపోతే 29-30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేస్తారని DMNHOG గీతాబాయ్ తెలిపారు. జిల్లాలో 5 ఏళ్లలోపు చిన్నారులు 1,74,756 మంది ఉన్నారు. ఇందుకు 1,151 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వలస కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల పిల్లలతో పాటు ఊరి శివారును గుడారాలు వేసుకున్న చిన్నారుల వివరాలు సేకరించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు తదితర ప్రాంతాలలో శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 100% పిల్లలకు మందు వేయించేలా జిల్లా సిబ్బంది ఇప్పటికే సూచనలిచ్చారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఏలూరు కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించి మాట్లాడారు. కొల్లేరు 5వ కాంటూరు పరిధిలోని జీరాయితీ, డీఫారం, భూమిదారుల పునరావాస కార్యక్రమాలు, సరిహద్దుల గుర్తింపు తదితరాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు సాధికారిక కమిటీకి సమర్పిస్తున్నట్లు తెలిపారు. మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత బుధవారం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని బెడ్లపై బెడ్షీట్లు లేవని, ఆవరణ అంతా అపరిశుభ్రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్వహణ ఇలా ఉంటే రోగులు ఎన్ని ఇబ్బందులు పడాలంటూ వైద్యాధికారులను నిలదీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో సామర్థ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. డిజిటల్ విధానంలో బోధించేలా ఎంపిక చేసిన పాఠశాలలకు గత విద్యా సంవత్సరంలో ట్యాబ్లు పంపిణీ చేసింది. సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో కొత్తగా మరో 8 పాఠశాలల్లో పాల్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పర్సనలైజ్డ్ లెర్నింగ్ కార్యక్రమాన్ని సమగ్ర శిక్షాధికారులు అమలు చేస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో 3 విడతల్లో మొత్తం 30 పాఠశాలల్లో పాల్ ల్యాబ్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో పాఠశాలకు 30 చొప్పున మొత్తం 900 ట్యాబ్లు అందజేశారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్యాంశాలకు సంబంధించిన పాఠాలు ఉంటాయి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించిన తర్వాత వాటిని మరింత లోతుగా అభ్యాసనం చేసేందుకు ఇవి దోహదపడతాయి. జిల్లాలో మత సామరస్యాన్ని కాపాడాలని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. కలెక్టరేట్ లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ కేసుల విచారణలో వేగం పెంచాలని సూచించారు. ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల కేసుల నమోదు విషయంలో ఫిర్యాదుదారుల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. మత సామరస్యం కోసం అందరూ పాటుపడాలని అన్నారు. అనంతరం మాన్యువల్ స్కావెంజర్స్ సమావేశం నిర్వహించి పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డిఆర్ఓ శివనారాయణ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్, ఆర్డీఓ దాసిరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ఆమె చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి బీఎల్ఓకు అవసరమైన సహాయ సిబ్బందిని నియమించాలని సూచించారు. సర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను స్వయంగా అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. భీమవరం నర్సయ్య అగ్రహారంలోని 4వ-5వ డివిజన్లలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా బుధవారం పరిశీలించారు. ఓటర్ల జాబితా, సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2002 ఓటర్ల జాబితా ప్రకారం నమోదైన ఓటర్లు ప్రస్తుతం అదే చిరునామాలో నివసిస్తున్నారా, ఇతర ప్రాంతాలకు వెళ్లారా పరిశీలించారు. భీమవరం కమిషనర్ కె రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఏ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించామని, అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరం 4వ వార్డులోని నర్సయ్య అగ్రహారంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పరిసరాల పరిశుభ్రత, వంటశాల నిర్వహణ, స్టోర్ రూమ్, ఆహార పదార్థాల నాణ్యత, శౌచాలయాలు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కిచెన్ గార్డెన్ను అభివృద్ధి చేయాలని,

అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. పట్టణంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన పొదుపైన పైప్ లైన్ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తాడేపల్లిగూడెం పురపాలక కార్యాలయంలో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ గృహ కనెక్షన్ల పంపిణీ వినియోగంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించిన గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, జీజీపీఎల్ సేల్స్ అధికారులు వివిధ శాఖల అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో 100% కుటుంబాలు పీఎన్జీ వినియోగించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆర్థిక స్తోమత లేని కారణంగా న్యాయవాదిని నియమించుకోలేమని, అర్జీ పెట్టుకుంటే ఉచితంగా ఏర్పాటు చేస్తామని భీమవరం 1 అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మ్యాజిస్ట్రేట్ పి హనీష అన్నారు. భీమవరం ప్రత్యేక ఉప కారాగారాన్ని బుధవారం సందర్శించి ఖైదీలతో మాట్లాడి వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కారాగారం పరిసరాలను, వంటగదిని పరిశీలించారు. ఖైదీలకు అందజేస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. కారాగార పర్యవేక్షకుడు డి వెంకటగిరి, ప్యానల్ న్యాయవాదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాకాలంలో పల్లెల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీపీ హరినారాయణ రాజు తెలిపారు. ఉండి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ది పనులకు అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులందరూ సహకరించాలని కోరారు. మండల తహసీల్దార్ మంతెన రామప్రసాద్ రాజు మాట్లాడుతూ, ఎండగండి గ్రామంలో అనధికార సంస్థలో డ్రైన్పై రక్షణ గోడ నిర్మించారని, మహదేవపట్నంలో శ్మశాన స్థలంలో సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను తప్పకుండా వేయించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి దేవ సుధాలక్ష్మి కోరారు. భీమవరం పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో అవగాహన సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఆది సోమ మంగళవారాల్లో అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని, ఆకివీడు భీమవరం జాతీయ రహదారి 165పై రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి. అజ్జమూరు ప్రాంతంలో రహదారి ఉండి పంట కాలువలోకి దిగజారిపోయి ప్రమాదకరంగా మారడంతో ఆ భాగాన్ని తొలగించి రోడ్డుకి 285 మీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించారు. నెల రోజుల పాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో విద్యార్థులు, వైద్య సేవలు పొందేవారు కాళ్ల మీదుగా భీమవరం వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేళ్లకు పనులు పూర్తవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పాలిటెక్నిక్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ ధృవపత్రాల పరిశీలనకు తొలి రోజు బుధవారం సర్వర్ సమస్యతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. జిల్లాలోని తణుకు ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్, నర్సాపురం స్వర్ణాంధ్ర, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్, భీమవరం సీతా పాలిటెక్నిక్ కళాశాలలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలీసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ధృవపత్రాలను తీసుకుని ఈ కేంద్రాలకు వెళ్లారు. కానీ సర్వర్ సమస్య కారణంగా మధ్యాహ్నం వరకు వేచి చూసి చాలామంది వెనుదిరిగారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను ఆధార్తో అనుసంధానం కారణంగా ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

FM 90.4. రెడి విష్ణు 90.4 శ్రోతలందరికీ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ఈరోజు సిల్వర్ స్క్రీన్లో మరి ఎవరు రాబోతున్నారు అనేది మీరందరూ చాలా ఆతృతగా ఉన్నారు కదా. సరే, నవరసాలు పలికించడంలో ఆమె ఒక నిఘంటు. కనురెప్పల కదలికలతోనే కన్నీటి కావ్యాలు లిఖించగల అద్భుత నటి ఆమె. తెలుగు వెండి తెరపై సెంటిమెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచి తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని ఏడిపించిన ఏకైక నటి మన ఊర్వశి శారద గారు. సినిమా హాల్లో ఆమె కళ్ల వెంబడి నీళ్లొస్తుంటే థియేటర్లోని ప్రేక్షకులు తమకు తెలియకుండానే కర్చీఫులు బయటికి తీసేవాళ్లు. అంతలా జనాల గుండెల్లో ముద్ర వేసుకున్న శారద గారి జీవిత విశేషాల్ని ఇవాల్టి మన సిల్వర్ స్క్రీన్ ఎపిసోడ్లో చూద్దాం. మన ఆంధ్ర ప్యారిస్ అయిన గుంటూరు జిల్లా తెనాల్లో 1945 జూన్ 25 జన్మించారు ఆవిడ. తల్లిదండ్రులు పెట్టిన పేరు సరస్వతీదేవి. చిన్నతనంలోనే మద్రాసులో ఉన్న నానమ్మ దగ్గరికి చేరడంతో ఆమె జీవితం కళల వైపు మలుపు తిరిగింది. 6 ఏళ్ల ప్రాయంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు. అయితే అప్పటికే ఇండస్ట్రీలో సరస్వతి అనే పేరుతో కొందరు ఉండడంతో ఆమె తండ్రి ఆ పేరును శారదగా మార్చారు. అలా సరస్వతి కాస్త సినీ ఇండస్ట్రీకి శారదగా పరిచయం అయ్యారు. ప్రముఖ దర్శకులు ఎల్వి ప్రసాద్ గారి పర్యవేక్షణలో నటనలో శిక్షణ పొందిన శారద గారు 1955 వచ్చిన కన్యాశుల్కం సినిమాలో ఒక చిన్న పాత్రతో వెండితెరకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు మిత్రులు సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. శారద గారి ప్రత్యేకత ఏంటి అంటే ఆమె సెంటిమెంట్ సీన్లలో నటించడానికి ఎప్పుడూ గ్లిజరిన్ వాడేవారు కాదట. ఆ పాత్రల్లో ఎంతగా లీనమైపోయేవారంటే సీన్ వివరించగానే ఆమె కళ్ళల్లోంచి సహజంగానే నీళ్లొచ్చేసేవట. అందుకే ఆమె ఏడిస్తే థియేటర్లు కూడా భావోద్వేగంతో నిండిపోయేవి. శారద గారి కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమా మనుషులు మారాలి. ఈ సినిమాకి సంబంధించిన ఒక అరుదైన రికార్డు కూడా ఉంది. ఈ చిత్రాన్ని 4 భాషల్లో నిర్మిస్తే 4 భాషల్లోనూ హీరోయిన్ పాత్రను శారద గారే చేయడం విశేషం. శారద సినిమాలో మానసిక వికలాంగురాలిలాగా ఆమె చేసిన నటన ఇప్పటికే ఒక అద్భుతం. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన బలిపీఠం, శోభన్ బాబు గారితో నటించిన చెల్లెలి కాపురం, కార్తీక దీపం, గోరింటాకు ఈ సినిమాలు ఆమెను బెస్ట్ స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి. ఎన్టీఆర్ గారు సరసన నటించిన దానవీర సూరకర్ణలో ద్రౌపదిగా శారద గారు పలికించిన రౌద్రం, గంభీరమైన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ రాజీనామా సినిమాలో తల్లిగా ఆమె చేసిన నటన చూసి కన్నీరు పెట్టని కొడుకు ఉండడంటే అతిశయోక్తి కాదు. అలాగే అనసూయమ్మ గారి అల్లుళ్ళు పవర్ఫుల్ అత్తగానూ మెప్పించారు. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన జాతీయ ఉత్తమ నటి అవార్డును 3 సార్లు అందుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అప్పట్లో ఈ అవార్డును ఊర్వశి అవార్డు అని పిలిచేవారు. ఆమె నటనకి గుర్తింపుగా 3 సార్లు ఈ అవార్డు రావడంతో ప్రేక్షకులు ఆమెను ప్రేమగా ఊర్వశి శారద అని పిలవడం ప్రారంభించారు. ఆ బిరుదే ఆమె పేరుగా స్థిరపడిపోయింది. 1968 తులాభారం సినిమాకు మొదటిసారి జాతీయ అవార్డు వచ్చింది. ఇది మలయాళంలో నిర్మించడం జరిగింది.

1972లో మలయాళం సినిమా స్వయంవరం సినిమాకి రెండోసారి ఊర్వశి అవార్డు దక్కింది. 1977లో తెలుగు చిత్రం నిమజ్జనంలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ గృహిణిగా ఆమె కనబరిచిన నటనకి మూడోసారి జాతీయ అవార్డు వరించింది. ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, రఘుపతి వెంకయ్య అవార్డులతో పాటు ఎన్నో నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులను కూడా ఆమె సొంతం చేసుకున్నారు. తెలుగు వెండి తెరపై శారదగారు కేవలం రంగులద్దుకుని నటించలేదు, ఆయా పాత్రల్లో జీవించారు. మనుషులు మారాలి సినిమాలో శారదగారు శాంత అనే ఒక పేద, కన్నీళ్లే కథగా మారిన వేళ అణగారిన వర్గానికి చెందిన యువతి పాత్రలో కనిపిస్తారు. సమాజంలోని అసమానతలు, అన్యాయాల ఎదురుదెబ్బలకి కుంగిపోతూనే ఆత్మ గౌరవం కోసం పోరాడే పాత్ర ఇది. ఈ సినిమాలో శారదగారి నటన్ని చూసి ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారంటే ఆమె ఏడుస్తుంటే థియేటర్లలో రుమాళ్లు తడిసిపోయేవి. 4 భాషల్లోనూ ఈ పాత్రను ఆమె చేయడం విశేషం. శారద సినిమా పేరు, ఆమె పేరు ఒకటే అయినా ఈ చిత్రం శారదగారి నటనకి ఒక అగ్ని పరీక్ష అనే చెప్పుకోవాలి. పెళ్లి పీటల మీద భర్త చనిపోవడంతో తీవ్రమైన మానసిక క్షోభకి గురై పిచ్చిదైపోయే ఒక అమాయకపు అమ్మాయి పాత్ర ఇది. ఆ పిచ్చితనంలోనే పాత జ్ఞాపకాలను వెతుక్కునే సీన్లలో ఆమె కళ్లల్లో చూపించిన శూన్యత, అమాయకత్వం తెలుగు సినీ చరిత్రలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. శోభన్ బాబు గారితో కలిసి నటించిన చిల్లెలి కాపురం చిత్రంలో శారదగారు రాధ అనే భార్య పాత్రలో కనిపిస్తారు. అందం లేకపోయినా అపారమైన ప్రతిభ ఉన్న భర్తని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి అహర్నిశలు శ్రమించే పల్లెటూరి పడతి పాత్ర. భర్తకి విజయం దక్కిన తర్వాత వచ్చే అహంకారాన్ని భార్యగా ఆమె ఎలా ఎదుర్కొందనేదే ఈ పాత్రలోని అసలు సిసలైన నటన. శారదగారికి తెలుగులో జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టిన అపురూప చిత్రం నిమజ్జనం. గృహిణి ప్రయాణంలో ఎదురైన ఊహించని దారుణ సంఘటన, ఆ తర్వాత ఆమె మనసులో జరిగే అంతర్మదనం, ఈ పాత్ర ప్రత్యేకత. మాటల కంటే ఎక్కువగా కేవలం కళ్ల కదలికలతో, మౌనంతోనే ఒక స్త్రీ ఆవేదన్ని శారదగారు ఈ సినిమాలో పండించారు. ఇప్పటి వరకు సెంటిమెంట్ పాత్రలో చూసిన ప్రేక్షకులు ఎన్టీఆర్ గారి దానవీర సూరకర్ణలో శారదగారు ద్రౌపదిగా కనిపించి షాకిచ్చారు. కొలువులో అవమానం జరిగినప్పుడు ఆమె పలికించిన రౌద్రం, ఆ గంభీరమైన కంఠస్వరం, డైలాగ్ డెలివరీ నటనలో ఆమెకున్న బహుముఖ ప్రజ్ఞకి నిదర్శనం అని చెప్పుకోవాలి. అమ్మ రాజీనామా శారదగారి సెకండ్ ఇన్నింగ్స్లో అత్యుత్తమ చిత్రం. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇల్లాలిగా, తల్లిగా, కుటుంబం కోసం సర్వస్వం త్యాగం చేసే అమ్మ పాత్ర. అయితే ఆ పిల్లలే తన శ్రమని గుర్తించినప్పుడు ఏకంగా అమ్మ పదవికే రాజీనామా చేసి వాళ్లకి బుద్ధి చెప్పే ఒక పవర్ఫుల్ మాతృమూర్తిగా ఆమె నటన ప్రతి ఒక్కరిని కదిలించింది.

బాలకృష్ణ గారికి అత్తగా అనసూయమ్మ అనే ఒక గంభీరమైన అహంకారం కలిగిన బిజినెస్ ఉమెన్ పాత్రలో శారద గారు కనిపిస్తారు. ఒకవైపు అల్లుడితో సవాళ్లు విసురుతూనే మరోవైపు కుటుంబ గౌరవాన్ని కాపాడుకునే ఈ పాత్రలో ఆమె చూపించిన రాయల్టీ, యాటిట్యూడ్ ప్రేక్షకుల్ని చాలా అలరించింది. పేద ఇల్లాలిగా ఏడ్చినా ఆమెదే రికార్డ్, ద్రౌపదిగా గర్జించినా ఆమెకే సాధ్యం, అమ్మగా గుండెలు పిండేసినా అత్తగా హుందాతనం చూపించినా అది శారద గారికే చెల్లింది. అందుకే ఆమె కేవలం ఒక నటి కాదు, నటనకు నిలువెత్తు సంతకం. లాయర్గా, జడ్జిగా, పోలీసుగా కరుకుదనం హుందాతనం చూపిస్తూనే ఇల్లాలుగా పిల్లల కోసం తప్పించే తల్లిగా మమకారాన్ని త్యాగాన్ని పండించారు శారద గారు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి గాంభీర్యానికి, సెంటిమెంట్కు వెండి తెరపై ఒక నిఘంటువులా నిలిచారు. జగన్నాథ రథచక్రాలు సినిమాల్లో విప్లవాత్మక కార్మిక నాయకురాలిగా ఆమె శ్రామిక వర్గం తరఫున పెట్టుబడిదారుల అన్యాయాలకు ఎదురు తిరిగి పోరాడే ఒక పవర్ఫుల్ లేబర్ లీడర్ పాత్రలో అద్భుతమైన గాంభీర్యాన్ని పండించారు. వింత కాపురం సినిమాలో అపార్థాల మధ్య నలిగిపోయే ఇల్లాలిగా శోభన్ బాబు గారితో నటించిన ఈ కుటుంబ కథా చిత్రంలో చిన్న చిన్న అపార్థాల వల్ల కాపురం కూలిపోతున్నప్పుడు ఒకవైపు ఆత్మగౌరవాన్ని, మరోవైపు కుటుంబాన్ని కాపాడుకోవడానికి తప్పించే మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో జీవించారు. రామ లక్ష్మణులు సినిమాలో తమ్ముళ్ల భవిష్యత్తు కోసం ఆరాటపడే అక్కగా, తల్లి లేని తమ్ముళ్లను క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసే ఒక బాధ్యతాయుతమైన, కఠినంగా ఉంటూనే ప్రేమను పంచే పెద్దక్క పాత్రలో ఆమె నటన ఎంతో ఆకట్టుకుంది. ఇక స్టాలిన్ సినిమాలో సమాజ హితాన్ని కోరే సంస్కారవంతమైన తల్లిగా, మెగాస్టార్ చిరంజీవి గారికి తల్లిగా నటించిన ఈ చిత్రంలో కొడుకు చేసే సామాజిక సేవా విప్లవానికి పూర్తి అండగా నిలిచే ఒక హుందాతనమైన మాతృమూర్తి పాత్రను పోషించారు. సంక్రాంతి సినిమాలో తల్లిగా శారద గారు పండించిన మాతృత్వం చాలా విలక్షణమైంది. సాధారణంగా సినిమాల్లో తల్లి అనగానే కేవలం సెంటిమెంటు, కన్నీళ్లు మాత్రమే చూపిస్తారు. కానీ ఈ సినిమాలో శారద గారు క్రమశిక్షణ, ఆత్మగౌరవం, నైతిక విలువలు గల ఒక పవర్ఫుల్ మాతృమూర్తిగా కనిపిస్తారు. కొడుకులు తప్పుదోవ పడుతున్నప్పుడు తల్లిగా వెనకడుగు వేయకుండా వారిని సరైన మార్గంలో పెట్టడానికి కఠినంగా వ్యవహరించే ఆదర్శవంతమైన పాత్రలో ఆమె నటన అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఏమండి ఆవిడొచ్చింది సినిమాలో వాణిశ్రీకి సవితిగా తెలుగు వెండి తెరపై ఒక అరుదైన, మరవలేని క్రేజీ కాంబినేషన్ గా మారింది. అప్పటికే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ అయిన వాణిశ్రీ గారు, శారద గారు కలిసి సవతులుగా నటించడం ఆ రోజుల్లో ఒక సంచలనం. ఈ సినిమాలో శోభన్ బాబు గారికి ఇద్దరు భార్యలుగా వీరిద్దరూ పోటీపడి నటించారు. ఒకే ఇంట్లో ఉంటూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి వేసే ఎత్తులు పైఎత్తులు, ఇద్దరి మధ్య నడిచే మైండ్ గేమ్స్, ఈ ఇద్దరు మహానటీమణుల హావభావాలు ప్రేక్షకులకి కంటి నిండా వినోదాన్ని పంచాయనే చెప్పుకోవాలి. కేవలం సెంటిమెంట్కే పరిమితం కాకుండా శారద గారు తనలోని టైమింగ్ని, హుందాతనాన్ని చూపిస్తూ వాణిశ్రీ గారితో పాత్రతో తలపడే సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయించాయి, ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే కేవలం నటన్నే నమ్ముకుని భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న మహానటి శారద గారు.

ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బిజీగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో లిజనర్స్, ఈనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ఊర్వశి శారద గారి గురించిన విశేషాలు తెలుసుకున్నాం కదా. రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మరో అద్భుతమైన కళాకారుల్ని ఆవిష్కరిద్దాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555

మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా మురళీమోహన్, శారద, నూతన్ ప్రసాద్, గిరిజ ప్రముఖ పాత్రల్లో కట్టా సుబ్బారావు దర్శకత్వంలో 1981 విడుదలైన చిత్రం ప్రేమ నాటకం. ఈ చిత్రం నుంచి ఓ ఊర్వశి నా ప్రియసి పాట వింటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాటకు సత్యం స్వరాలు సమకూర్చగా వేటూరి గీతరచన చేశారు. మరి పాట వినండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: ఓ ఊర్వశి నా ప్రేయసి పాట ప్రేమ నాటకం చిత్రం నుంచి విన్నారు కదా. తర్వాత పాట దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద జంటగా 1981లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ప్రేమ మందిరం. ఈ చిత్రం నుంచి వేటూరి గీతం వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం పాట మీకోసం. సంగీతం కెవి మహాదేవన్ అందించారు. మరి పాట విందామా?

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ప్రేమవందరం చిత్రం నుంచి బాలు సుశీల గానం చేసిన టైటిల్ సాంగ్ విన్నారు కదా. తర్వాత పాట కృష్ణ, రతి, గీత ప్రధాన పాత్రలుగా విజయ నిర్మల దర్శకత్వంలో 1981 విడుదలైన చిత్రం భోగి మంటలు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం బృందం గానం చేసిన 60లో 20 వచ్చింది మా అమ్మకు పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం రమేష్ నాయుడు.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: భోగిమంటల చిత్రం నుంచి బాలు, వాణి, జయరాం బృందం గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు, జయసుధ, సుజాత ప్రధాన పాత్రధారులుగా లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో విడుదలైన మహాపురుషుడు చిత్రం నుంచి జి ఆనంద్, పి సుశీల గానం చేసిన ప్రతి వసంత వేళలో పలకరించు పాట వింటారు. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం చక్రవర్తి.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మహాపురుషుడు చిత్రం నుంచి జి ఆనంద్ సుశీల ఆలపించిన పాట విన్నారు కదా. ఇప్పుడు మా పెళ్లి కథ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన మసకలోన మమతలోన పాటు వింటారు. రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. ఇక ఈ చిత్రంలో మురళీమోహన్, శారద ప్రముఖంగా నటించగా కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించారు. మరి పాటు వినండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసనర్స్. మరి ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే ఆఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. వైకల్యంతో పుట్టిన పిల్లాడిని తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తారు. ఆ పిల్లాడి సొంతన్నయ్య క్రీడారంగంలో స్టార్లా ఎదుగుతాడు. దత్తత తీసుకున్న వాళ్ళింట్లో ఈ అబ్బాయి కూడా చాలా మందిలా ఆ స్టార్నే ఆరాధిస్తూ పెరుగుతాడు. కొన్ని రోజులకు అదే క్రీడారంగంలోకి అడుగుపెట్టి ఆ వైకల్య బాధితుడు ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. కట్ చేస్తే ఓ 20 ఏళ్ల తర్వాత ఈ అబ్బాయి ఆ స్పోర్ట్స్ స్టార్ అన్నదమ్ములనే నిజం తెలుస్తోంది. ఏదో తెలుగు సినిమా కథ చదువుతున్నట్టు అనిపించిన ఓ వ్యక్తి నిజ జీవితం అండి ఇది. కాకపోతే ఇక్కడ కథలో హీరో అయితే జెన్నిఫర్ అనే అమ్మాయి. వింటుంటేనే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది కదా. మరి అసలు జెన్నిఫర్ అనే అమ్మాయి గురించి ఈరోజు మన కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. జెన్నిఫర్ బ్రికర్ ప్రపంచంలోని అత్యుత్తమ జిమ్నాస్టుల్లో ఒకరు. చిన్న వయసులోనే ఒలింపిక్స్ లో 4వ స్థానంలో నిలిచిన అమ్మాయి. ప్రఖ్యాత పాప్ గాయని బిట్నీ స్పియర్స్ బృందంలో సభ్యులారు. మరి మోటివేషనల్ స్పీకర్ గాను గుర్తింపు ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్నా సరే జెన్నిఫర్ జీవితంలో ఆమెకు తప్ప బయట వాళ్ళందరికీ కనిపించే ఒకే ఒక్క లోపం వైకల్యం. పుట్టుకతోనే జెన్నిఫర్కు కాళ్ళు లేవు, గుండె కూడా కుడి పక్కన ఉంటుంది. అన్ని సమస్యలున్నా కూడా అమ్మాయికి భవిష్యత్తులో ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అని తల్లిదండ్రులు భయపడ్డారు. అప్పటికే 2 ఆడపిల్లలు ఉండటంతో ఆ అమ్మాయి పెంపకం భారమవుతుందనిపించింది. అలాగే చిన్నారిని అనాథాశ్రమంలో వదిలి వెళ్లిపోయారు. ఆడపిల్లను పెంచుకోవాలనే ఉద్దేశంతో అనాథాశ్రమానికి వచ్చిన షారోన్ జెరాల్డ్ బ్రికర్ అనే దంపతులకు జెన్నీని చూడగానే నచ్చేసింది. అందుకే 2 కాళ్లు లేవన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా జెన్నీని తమతో పాటు తీసుకువెళ్లారు. నీ చేతుల్లో 2 ఇంతల బలం ఉంది, నీ కాళ్లు చేయాల్సిన పనులు అవే చేస్తాయి అని అంటూ పెంపుడు తండ్రి జెన్నీలో ఆత్మవిశ్వాసం నింపేవాడు. నేను స్కూల్లో అందరిలానే వాలీబాల్ సాఫ్ట్ బాల్ ఆడేదాన్ని. అందరూ కాళ్లతో స్కేటింగ్ చేస్తే నేను చేతులతో చేసేదాన్ని. అంతకు మించి నేనేమి భిన్నమనుకునేదాన్ని కాదు అని అంటుంది జెన్నీ. మరి 8 ఏళ్ల వయసులో ఓసారి జెన్నీ టీవీలో జిమ్నాస్టిక్ పోటీలను చూసింది. శరీరాన్ని విల్లులా వంచుతూ విన్యాసాలు చేస్తున్న డామ్నిక్ మెకియన్ అనే అమ్మాయి జెన్నీకి చాలా బాగా నచ్చిందటండి. మరి మెకియన్ ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం గెలుచుకుందని తెలిసి ఆమెను ఆరాధించడం మొదలుపెట్టింది. తాను కూడా జిమ్నాస్టిక్స్ నేర్చుకుని ఆ స్థాయికి చేరాలని నిర్ణయించుకుంది. మామూలు వ్యక్తులతో పోలిస్తే జెన్నీకి జిమ్నాస్టిక్స్ మరీ కష్టం. అందుకే ఇతరుల కంటే రెట్టింపు కష్టపడింది. కొన్నాళ్లకు జిమ్నాస్టిక్స్ లో పట్టు సాధించి జాతీయ స్థాయిలో పథకాలు గెలవడం మొదలుపెట్టింది. అదే ఆమెను జూనియర్ ఒలింపిక్స్ బృందంలో సభ్యురాలని చేసింది. ఒకప్పుడు మొకియన్ను ఏ వేదిక పైన చూసి అభిమానించడం మొదలుపెట్టిందో ఇప్పుడు అదే ఒలింపిక్ వేదిక పైన జెన్నీ అడుగుపెట్టింది. ఆ పోటీలో ఆమె సాధించింది 4వ స్థానమే. అయినా సరే ఒలింపిక్స్ చరిత్రలో ఓ వికలాంగురాలు ఆ స్థాయికి రావడం అదే మొదటిసారి. ఆ ప్రతిభకు ముగ్ధురాలైన పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ జెన్నీని తన బృందంలో సభ్యురాలిగా చేర్చుకుంది. ఒలింపిక్స్ బంగారు పతక విజేత మొకియన్ కు తనకు దగ్గర పోలికలున్నాయని చాలా మంది చెప్పినా అది యాదృచ్ఛికమే అనుకునేది చెన్నై. కానీ ఒకసారి మొకియన్ ఫోటోను తన ఫోటోను పరిశీలిస్తే జుట్టు కళ్ళు ముక్కు ఒకేలా ఉన్నాయని అర్థమైంది. మరి ఒకే కుటుంబం వాళ్లైతే తప్ప అన్ని పోలికలు సాధ్యం కావని అనుకుని తన పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకునే పనిలో పడింది. అనాథాశ్రమానికి వెళ్లి అడిగితే

మోకియన్ అన్న ఇంటి పేరుతో ఉన్న వాళ్లే ఆమెను వదిలేశారని తెలిసింది. కానీ సరైన సాక్ష్యం లేకుండా మోకియన్ లాంటి సెలబ్రిటీకి చెల్లెల్ని అని చెబితే ఎవరూ నమ్మరు. అందుకే రెండేళ్ల పాటు కష్టపడి తాను పుట్టిన ఆసుపత్రి తాలూకు పత్రాలు, చిన్నప్పటి నుంచి ప్రతి దశలో మొకియన్వి తనవి ఫోటోలను జతచేసి అన్నీ ఓ కవర్లో పెట్టి అక్కకు పోస్ట్ చేసింది. తన కథంతా చెప్పి కావాలంటే డిఎన్ఏ పరీక్ష చేయించమని అడిగింది. కానీ అంత అవసరం రాలేదు. తల్లిదండ్రులను నిలదీస్తే విషయాన్ని ఒప్పుకున్నారు. వెంటనే మొకియన్ తన చిన్న చెల్లి జెన్నీకి ఫోన్ చేసింది. తాను చిన్నప్పటి నుంచి ఆరాధించిన క్రీడాకారిణి తన అక్కని తెలియటం, ఆమె కూడా తనని చెల్లిలా అంగీకరించటం అంతా ఒక కలలా అనిపించింది చెన్నైకి. కన్న తల్లిదండ్రులు అనాథగా వదిలిపెడితే పెంచిన తల్లిదండ్రులు చెన్నైని ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. అందుకే అన్నేళ్ల తర్వాత కన్నవాళ్లు ఆదరించినా తాను పెరిగిన కుటుంబంతోనే కలిసిండటానికి ఇష్టపడింది. మోటివేషనల్ స్పీకర్గా, జిమ్నాస్ట్గా జీవితాన్ని కొనసాగిస్తోంది. మరి తన విజయాలతోనే కాదండి, పెంచిన వాళ్ల దగ్గరే ఉండాలన్న తన నిర్ణయం ద్వారా కూడా ప్రపంచానికి పెద్ద సందేశాన్ని ఇచ్చింది జెన్నీ. మలస్నాస్ ఇప్పటి వరకు జెన్నీ యొక్క స్ఫూర్తిదాయకమైన విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిస్నింగ్ టు ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిసనర్స్, నగలెన్ని పెట్టినా సరే చెవులకి నిండుగా జుంకీలు వేలాడదిస్తే చాలు, ఆ అందమే వేరు కదండి. మరి అందుకే ఈనాటి అమ్మాయిలు మెడలో నిండైన హారాలు వేసుకోవడానికైనా మానేస్తున్నారు, కానీ రకరకాల బుట్టల్ని మాత్రం ఎంతో ఇష్టంగా పెట్టుకుంటున్నారు. మరి దాంతో బుట్టలు వెరైటీ వెరైటీ డిజైన్లు కొల్లలుగా వస్తున్నాయండి. మరి ఆ కోవలోకే కొత్తగా చేరినవే మల్టీ స్ట్రింగ్డ్ జుంకీలు. వింటుంటేనే కొత్తగా ఉంది కదండి. అసలు ఇవి 2 నుంచి ఏకంగా 5 బుట్టల్ని ఒకే చెవికి వేలాడేలా డిజైన్ చేసిన బుట్టలండి. మరి ఆ బహుళ వరుసల బుట్టలు తల కదిలించుకున్నా అందంగా ఊగిసలాడుతూ అమ్మాయి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయనడంలో సందేహమేముంది చెప్పండి మహిళలు. మరి మీకైతే కొత్త రకమైన బుట్టలైతే వచ్చేస్తున్నాయండి, మీరు కూడా వాటిని ట్రై చేసేయండి. మరి లిసనర్స్, ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఇప్పుడు సాంగ్ అయితే వచ్చేస్తుంది, లిస్నింగ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళా లిసనర్స్. మరి ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం వచ్చేసి చెరుకు రసం పరమాన్నం. వింటుంటేనే కొత్తగా ఉంది కదండి. మామూలుగా చెరుకు రసం అంటే మనం వేడి చేసినప్పుడు, ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు చెరుకు రసంగానే తాగుతాం కదా. మరి ఈ చెరుకు రసంతో పరమాన్నం మరి కొత్తగా ఉంది కదండి. ఈ రోజు మన కార్యక్రమంలో అసలు అది ఎలా చేస్తారో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో అన్న విషయాల్ని తెలుసుకుందాం. మరి మొదటిగా ఈ చెరుకు రసం పరమాన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే, కొత్త బియ్యం 1 కప్పు తీసుకోవాలి, చెరుకు రసం 1.5 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు తగినంత. మరి అసలు చెరుకు రసం పరమాన్నం తయారు చేసే విధానానికి వస్తే, జీడిపప్పును కాస్త నెయ్యిలో వేయించాలి, బియ్యం కడిగి నీళ్లు పోసి 1/2 గంట నాననివ్వాలి. అన్నం ఉడికిన తర్వాత చెరుకు రసం పోసి నీరంతా ఆవిరయ్యే వరకు ఉడికించాలి. మరి ఆ తర్వాత యాలకుల పొడి, నెయ్యి, వేయించిన జీడిపప్పు వేసి కలిపితే చెరుకు రసం పరమాన్నం రెడీ అయిపోయినట్లేనండి. మరి ఇష్టమైతే మరి కాస్త నెయ్యి వేసి కూడా కలుపుకోవచ్చు. మరి లిసనర్స్, చెరుకు రసం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ డిష్ ని ట్రై చేసి చూసండి. మరి లిసనర్స్, ఇదండి ఈ రోజు మన మహిళా కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. అంతవరకు నమస్కారం. మీ ఆఫ్రీన్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

చేతులు కాలొచ్చు తెగవచ్చు. పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఏ యాక్సిడెంట్ కారణంగానో చేతులకు గాయాలవ్వచ్చు. రోడ్డు యాక్సిడెంట్లో చేతులు దెబ్బతినవచ్చు. ఎలక్ట్రిక్ షాక్తోనూ చేతులు గాయాలవ్వచ్చు. దీపావళి లాంటి పండగ సమయాల్లో బాణాసంచా పేలి గాయాలవ్వచ్చు. చర్మం, నరాలు, రక్తనాళాలు కూడా దెబ్బతినవచ్చు. చేయి ముందు భాగంలో అరచేతి పైభాగం నుంచి రేడియల్ ఆర్టరీ ఫోరామ్ ఫ్లాప్ తీసి చేతిలో దెబ్బతిన్న ప్రాంతంలో వేస్తారు. చర్మం దాని కింద కొవ్వు పొరను కలిపి ఫ్లాప్ అంటారు. మామూలు చర్మం చేతికి సరిపోదు కాబట్టి ఈ ఫ్లాప్ని తీసివేస్తారు. చేతి భాగాలు ఏమైనా తెగితే వాటిని జాగ్రత్తగా తీసి ఓ పాలిథిన్ బ్యాగ్లో వేసి ఆ పాలిథిన్ బ్యాగ్ని ఐస్ బ్యాగ్లో ఉంచి పేషెంట్ని వైద్యుల దగ్గరికి తీసుకురావాలి. ఆలస్యమైన కొద్దీ అతుక్కునే అవకాశాలు తగ్గుతాయి. తెగిన 6 గంటల్లోపు ఆసుపత్రికి తేవాలి. తెగిన భాగాన్ని సరాసరి ఐస్ మీద ఉంచకూడదు. తెగిన భాగాన్ని ఉంచిన భాగాన్ని ఓ పాలిథిన్ బ్యాగ్లో ఉంచి ఆ పాలిథిన్ బ్యాగ్ని ఐస్లో ఉంచి తేవాలి. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినే

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మీ ఫోన్ కు వచ్చే ఓటీపీ మీ ఇంటి తాళంచెవి లాంటిది. దాన్ని అపరిచితులకు ఇచ్చి మీ అకౌంట్ తలుపులు తీకండి. సురక్షితంగా ఉండండి.
2: After a beautiful song, welcome back to Ayushman Baba. చేయి కదలికల్ని కలిగించే టెండాన్స్ దెబ్బతింటే వెంటనే వాటిని కలపాలి. ఈ టెండాన్స్ ఒక్కసారి పూర్తిగా దెబ్బతింటే మళ్ళీ మామూలు కావు. చేతిలోని ఎమగడు విరిగితేనూ సరిచేసి కట్టు కట్టాలి. వేలు పొడవుగా ఉండటానికి వెనుక భాగాన నరాలుంటాయి, వీటిని సరిచేయాలి. వేలు చివరి భాగాలు తెగితే మైక్రోస్కోపిక్ సర్జరీతో కలపవచ్చు. చేయి ముందు భాగం కట్ అయితే చికిత్సకి 4 నుంచి 5 గంటల దాకా పట్టవచ్చు. రక్త ప్రసరణ మార్గాలని కలపాలంటే 6 నుంచి 8 గంటలు పట్టవచ్చు. చేతి వేళ్ల ఉంగరాలు బిగుతవడం వల్ల గాయాలు కావచ్చు. చేతి వేలతో పట్టుకునేటప్పుడు బొటన వేలు ఒకటి ఒక పక్క ఉంచి మిగతా వేలు మరో పక్క ఉంచి పట్టుకుంటాం. అందుకని చేతి బొటన వేలు తెగితే చాలా కష్టం. అప్పుడు కాలి వేళ్లలో 2 వేలు తీసి చేతికి టో ట్రాన్స్ఫర్ సర్జరీ చేస్తారు. హ్యాండ్ సర్జరీ చేసేటప్పుడు ఫిజియోథెరపీ చాలా అవసరం. చేయి తెగిన భాగాలు నల్లగా కాకముందే చికిత్స చేయించాలి. ఓకే లిసనర్స్, క్యాన్సర్ను తగ్గించే హెర్బల్ ఔషధాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. ఆలివ్ ఆయిల్ లో ఉన్న ఒలిఫిక్ యాసిడ్ క్యాన్సర్ కు కారణమయ్యే ఆంకోజిన్ ని బ్లాక్ చేస్తుందని, బ్రెస్ట్ క్యాన్సర్ లో ఇది బాగా ఉపయోగపడుతుందని తేలింది. పళ్ళు, కూరగాయలు కూడా క్యాన్సర్ కు కారణమయ్యే జన్యువుల్ని నిరోధిస్తాయని తేలింది. మోనోపాజ్ లో స్త్రీలు పళ్ళు, కూరగాయల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్, యుటరైన్ క్యాన్సర్ చాలా వరకు నివారించవచ్చు. 14 ఏళ్ళు వచ్చే వరకు కమలాలు, చక్రకేరీలు తినే పిల్లల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పసిఫిక్ యూట్రీ అనే చెట్టు బెరడులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఎక్కువగా ఉంటాయట. జనవరి 15, 2005 అమెరికా నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు దీన్ని వెలువడించారు. ఫార్మాన్యూటికల్ కంపెనీ వారికి ఈ ఔషధం త్వరలో అందుబాటులోకి వస్తుంది. వింకా రోజా అనే మొక్కలోంచి కొన్ని రసాయనాలు వేరు చేసి క్యాన్సర్ మీద ప్రయోగించి చూశారు. ఫలితాలు బాగున్నాయి కానీ సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపించాయి. పసుపులో కుర్కుమిన్ మీద కూడా పరిశోధనలు సాగాయి కానీ సంపూర్ణంగా జరగలేదు. ఓకే లిసనర్స్, ఈరోజు ఆయుష్మాన్ బాబాలో కొన్ని హెల్త్ టిప్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.
3: ఏంటో నీకు

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: గోవింద నిశ్చలానందమందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: రైతే దేశానికి వెన్నెముక, రైతన్నల జీవన నేస్తం మన రైతు నేస్తం. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 7:30 వరకు ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4.

0: FM 90.4.
1: వ్యవసాయ మార్కెట్లను సృష్టించడం. దక్షిణ అమెరికా ఆండీస్లోని ఎత్తైన పర్వతాల్లో రైతులు కొందరు వ్యవసాయ రసాయనాలు వాడకుండా పంటలు పండిస్తారు. కానీ ఆరోగ్యకరమైన తమ ఉత్పత్తులను సరసమైన ధరలకు అమ్మడంలో వాళ్లకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషపూరితమైన వ్యవసాయ రసాయనాల సాయంతో ఉత్పత్తి చేసిన ఆహారాన్ని ఎన్నో సాంప్రదాయ మార్కెట్లో చౌకగా అమ్ముతాయి. చూడటానికి అన్నీ ఒకేలా కనిపిస్తాయి, కాబట్టి వినియోగదారులకి నాణ్యత కనిపించదు.
2: ప్రజలకు మనం బాగా తెలిసేటట్లు మనం నిర్ధారించుకోవాలి. అప్పుడు మనం రసాయనాలు లేకుండా వ్యవసాయ శాస్త్రపరంగా పనిచేస్తున్నామని అర్థం చేసుకుంటారు వాళ్ళకి.

0: తీర్చిదేదో తెలియదు కాబట్టి రసాయనాలు కలిసిన ఉత్పత్తికి కలవని ఉత్పత్తికి ఒకే ధర చెల్లిస్తారు.
1: రైతులు వారానికోసారి తమ సహజ ఉత్పత్తులను సరైన ధరకు అమ్మడానికి వీలు కల్పించే వ్యవసాయ మార్కెట్ను సృష్టించే పద్ధతిని నేర్చుకుందాం.
0: ఇంతకీ ఇది మన ఆరోగ్యానికే కదా. మనం ఎప్పుడూ సహజంగా ఉండాలి. ఇప్పుడు పళ్ళు కూరగాయల్లో వేస్తున్న రసాయనాల వల్లనే ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయన్న సంగతి మీకు తెలుసు. మనకి, నాకు, ఇంకా ప్రతి ఒక్కళ్ళకి రోగాల నివారణకి సహజమైన ఆహారాన్ని తినడం చాలా మంచిది.
1: వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మనము నాలుగు విషయాల మీద దృష్టి పెట్టాలి. సంస్థ, స్థానిక అధికారులతో చర్చలు. ఏ ఉత్పత్తిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని వినియోగదారులకు తెలిపే ఒక గ్యారంటీ సిస్టమ్. చివరిగా మార్కెటింగ్, కస్టమర్ సేవలు. ఇప్పుడు ముందుగా సంస్థ ఎందుకు ముఖ్యమైనదో, దాని గురించి ఏం చేయాలో చూద్దాము. వ్యవసాయ శాస్త్రానికి కట్టుబడి ఉన్న కుటుంబాలతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. మిమ్మల్ని మీరు వ్యవస్థీకరించుకుని వినియోగదారులకి కావాల్సిందేమిటో తెలుసుకుంటే మీరు చక్కటి వైవిధ్యమున్న ఉత్పత్తులను పెంచి వాళ్లకి అందించవచ్చు.
0: మేము మార్కెట్లో విభిన్న ఉత్పత్తులను చేర్చుతున్నాము. ఉల్లుకో, ఓకా వంటి పంటలు ఒక సంఘంలో బాగా పెరుగుతాయి. మరో సంఘంలో అవకాడో బాగా పెరుగుతుంది. ఇంకో సంఘంలో టమాటాలు, పీచెస్ బాగా పెరుగుతాయి. రకరకాల పళ్ళని, కూరగాయల్ని, చిక్కులని చేర్చటానికి ఇదే మాకు సహాయపడుతుంది. మేము మా నాట్లని మార్చి మార్చి వేస్తాం కాబట్టి అది మాకు సహాయపడుతుంది. మా దగ్గర గిని పందులు, కోళ్లు, కుందేళ్లు కూడా ఉన్నాయి. కస్టమర్లకి మార్కెట్లో అన్ని దొరకాలి కాబట్టి వాటి మాంసాన్ని తీసుకుంటాము. కస్టమర్లు పల్లెటూళ్లలో దొరికే వాటన్నిటినీ కావాలనుకుంటారు. కాబట్టి ఈ దేశంలో మేము మా కృషి, మా సేవలతో పట్టణానికి సేవ చేస్తాం.
1: సంవత్సరాల అనుభవంతో మీ కస్టమర్లు ఏం డిమాండ్ చేస్తారో, వాటిని ఎలా అందించాలో మీరే తెలుసుకుంటారు. ఉత్పత్తులను ఏడాది పొడవునా సరఫరా చేయాలంటే మీ భూమిని సారవంతంగా, ఆరోగ్యంగా ఉంచాలి. ఎలీలియో వ్యవసాయ పర్యావరణ సంఘములోని 75 మంది సభ్యులు ఏడాది పొడవునా ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి మంచి సూక్ష్మజీవులతో రకరకాల కంపోస్ట్లను, ద్రవ రూపంలో ఉండే బయోఫర్టిలైజర్లను తయారు చేయడం నేర్చుకున్నారు.
0: మేము 2 వారాలకోసారి నాటుతాం కాబట్టి ఉత్పత్తి కొరత అనేది లేదు. ఇంకా మేము పంటలను మార్చుతాం.
1: రెండోది, అగ్రో ఇకలాజికల్ ఫేర్ను, మార్కెట్ను స్థాపించాలంటే స్థానిక అధికారులతో మీ గ్రూప్ చర్చలు జరపగలగాలి. వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడానికి ఒక స్థలాన్ని ప్రత్యేకంగా, ఉదాహరణకు ఒక ప్లాజానో లేకపోతే అక్కడి మార్కెట్లో ఒక రోజునో పొందడానికి మీ స్థానిక ప్రభుత్వంతో చర్చలు జరపడం చాలా కీలకమైంది. ఎలీలియో నగర మేయర్ లియోనార్డో మారోటో వ్యవసాయ మార్కెట్కు రకరకాల పద్ధతుల్లో మద్దతునిస్తున్నారు.
2: సంవత్సరానికి దాదాపు 20,000 డాలర్ల బడ్జెట్ని కేటాయించిన సాంకేతిక సహాయంతో పాటు మేం పూర్తిగా బయోడిగ్రేడబుల్ అయిన బ్యాగులను కూడా ఇస్తాం. వారం వారం జరిగే రైతు మార్కెట్లను కూడా నిరంతరం ప్రోత్సహిస్తాం. ఉత్పత్తులను అమ్మడానికి స్థలాన్ని కూడా చూపిస్తాం.
1: పాల్గొనే వాళ్లు హక్కులు, బాధ్యతల్ని స్పష్టం చేయడానికి స్థానిక ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ పర్యావరణ మార్కెట్ను నిర్వహించడానికి అవసరమైన నిబంధనలను వ్రాయండి. అసోసియేషన్కు చెందిన విక్రేతలను దూరంగా ఉంచడానికి కూడా అలాంటివి వ్రాతపూర్వక నియమాలు సాయపడతాయి.
0: ఈ పత్రంతో ఫలానా ఫలానా నియమం ప్రకారం దీనికి ఇంత జరిమానా కట్టాలి అంటాం. వాళ్ళు ఆ నియమాలకి కట్టుబడి ఉండాలి. మేము విధించే జరిమానాలన్నీ చెల్లించాలి. ఉదాహరణకి గ్రూప్ మెంబర్ తన క్యాప్ ని గాని, యాప్రాన్ ని గాని ధరించకపోతే జరిమానా చెల్లించాలి. ఆ విధంగా మార్కెట్ లో ఆ వ్యక్తి శుభ్రంగా, చక్కగా ఉండటానికి సహాయపడుతుంది.
1: ఒప్పందంలో భాగంగా మున్సిపాలిటీ కూడా తన వెబ్సైట్ లోను, సోషల్ మీడియాలోను రైతుల మార్కెట్ గురించి ప్రచారం చేస్తుంది. అలాగే 2 వారాలకోసారి మార్కెట్ జరిగే రోజులకి ముందు పెలీలియో అగ్నిమాపక విభాగం, వ్యవసాయ శాస్త్ర బృంద సభ్యులు కలిసి మార్కెట్ స్థలాన్ని శుభ్రం చేస్తారు. 3వది, ఒక హామీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విక్రయించే ఆహారాన్ని వ్యవసాయ రసాయనాలు వాడకుండా ఉత్పత్తి చేశారని కస్టమర్లకి నమ్మకం కలిగేందుకు బృందంలో సభ్యులు ఒకరి పొలాన్ని మరొకరు తనిఖీ చేస్తారు. ఆ విధంగా ఆహారం ఎలా తయారవుతుందో, ఏది ఉత్పత్తి అవుతుందో, ఎంత

0: అవుతుందో అందరికీ తెలుస్తుంది. వ్యవస్థీకృతమైన ఒక సమూహంగా మీరు మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులు వేటిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని ప్రభుత్వాలు, ఎన్జిఓలు, విశ్వవిద్యాలయాలు, వినియోగదారుల బృందం వంటి స్థానిక వ్యక్తులతో కూడా ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు.
1: మేం మా బృందపు సభ్యులను తనిఖీ చేస్తాం. వాళ్ళు మమ్మల్ని తనిఖీ చేయడానికి వస్తారు కాబట్టి మేము మా సేంద్రియ ఉత్పత్తులతో మార్కెట్కి వెళ్లొచ్చు. మా పొలాలను పరిశీలించమని వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా అడుగుతాం. ఆయన మాకు సలహా కూడా ఇస్తారు. ఇప్పుడు తనిఖీ జరుగుతుంది కాబట్టి మేము స్ప్రేలు అవి చేయలేదు. ఇన్స్పెక్టర్ ఆ ఉత్పత్తులని ల్యాబ్ కి తీసుకెళ్లొచ్చు. పరీక్ష చేసినప్పుడు ఉత్పత్తి మీద స్ప్రే చేశారని తెలిసిపోతుంది. అప్పుడేమవుతుంది?
0: నాలుగోది, కస్టమర్ సేవలను మెరుగుపరచడానికి మార్కెట్ గురించి, మీ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ రోజుకి ముందు ప్రతి ఉత్పత్తికి ధరని, బరువుని, మోతాదుని స్పష్టంగా నిర్వచించాలి. ఇది మీ తోటి రైతుల మధ్య పోటీని అరికట్టి అందరికీ సరైన ధర దక్కేలా సాయపడుతుంది.
1: మన సభ్యులందరి మధ్య సమాన భావన ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం. దానివల్ల కస్టమర్ తన రైతును ఎంచుకుని ముందుకు సాగుతాడు. ఈ విధంగా అది చౌక, ఇది ఖరీదెక్కువ అనే ఆస్కారం ఉండదు. అలా మా మార్కెట్లో రైతుల మధ్య సమానత్వం ఏర్పడుతుంది.
0: కస్టమర్ సేవకి సంబంధించిన సరైన పద్ధతుల గురించి బృందానికి శిక్షణనివ్వండి. క్లయింట్లతో సరైన విధంగా ఎలా ప్రవర్తించాలో, సరైన భాషని, సంజ్ఞలని ఎలా వాడాలో క్రమంగా సాధన చేయాలి. మీరు సభ్యులందరితో పాటు దీన్ని ఉల్లాసవంతమైన రీతిలో చేయవచ్చు.
1: మేము కస్టమర్లను నవ్వుతూ పలకరించడం సహాయపడుతుంది. మీరు ఇంట్లో ఎంత కోపంగా ఉన్నా కస్టమర్ తో మాత్రం ఉల్లాసంగానే ఉండాలి. కస్టమర్ కు మీ కోపాన్ని రుచి చూసే అవసరం లేదు. మనం వాళ్ళని చిరునవ్వుతో స్నేహంగా ఆహ్వానించాలి.
0: మార్కెట్ కి వచ్చే కస్టమర్లకి తరచుగా సాంప్రదాయ పంటలు, సుగంధాన్నిచ్చే మూలికలు, మీరు అందించే ఔషధ మొక్కల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుంది. వేర్వేరు సంస్థలతో సహకరిస్తే మీ కస్టమర్లను ఆకర్షించడానికి, నిలబెట్టుకోవడానికి కొత్త కొత్త చర్యలు చేపట్టవచ్చు. మార్కెట్ జరిగే రోజున తక్కువ ప్లాస్టిక్ ను ఉపయోగించడానికి కస్టమర్లను ప్రోత్సహించేందుకు అమ్మకందారులకు బయోడిగ్రేడబుల్ కిరాణా సంచులను మున్సిపాలిటీ సిబ్బంది అందించవచ్చు. రైతుల మార్కెట్ కి ప్రజలను ఆకర్షించడానికి మీరు అప్పుడప్పుడు ఏదైనా మ్యూజిక్ బ్యాండ్ ని కూడా ఆహ్వానించవచ్చు. మీ స్థానిక విశ్వవిద్యాలయం తోడ్పాటుతో ఆరోగ్యకరమైన పదార్థాలతో సాంప్రదాయ వంటకాల యొక్క రెసిపీ పుస్తకాన్ని మీరు వ్రాయవచ్చు. మార్కెట్లో వంటకాల రుచిని సెటప్ చేయడాన్ని తెలుసుకోవచ్చు. వినియోగదారులు, రైతుల మధ్య సంబంధాల నమ్మకాన్ని బలోపేతం చేయడానికి మీ పొలాల సందర్శనలు నిర్వహించడానికి సహాయపడమని పర్యాటక విభాగాన్ని అడగవచ్చు. నెలకు ఒకసారి పెలిలియో మున్సిపల్ బస్సు కస్టమర్లను నగరం నుంచి కొన్ని ఇకలాజికల్ పొలాలకు తీసుకువెళ్తుంది. వారం వారం జరిగే మార్కెట్లో ప్రజలు కొన్ని పొలాలను సందర్శించడానికి సైన్అప్ చేయవచ్చు.
1: మేము శిక్షణ తీసుకుంటాం. మమ్మల్ని సందర్శించమని నగరపు వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం. దాంతో వాళ్ళు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలోని వస్తువులను ప్రత్యేకంగా చూడగలుగుతారు. ఎరువులు వేయడం అంటే ఏంటో, కోతలు కోయడం అంటే ఎలాగో వాళ్ళకి తెలుస్తుంది.
0: వినియోగదారులు పర్యావరణ వ్యవసాయాన్ని గురించి తెలుసుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచి చూస్తే రైతులు ఉత్పత్తి చేసే ఆహారం పట్ల గౌరవం బలపడుతుంది. సరైన సమాచారాన్ని, సంతృప్తిని పొందని వినియోగదారులు వ్యవసాయ మార్కెట్లో విక్రయించే ఉత్పత్తుల మీద నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రతి వారము వచ్చి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు దాని గురించి చెబుతారు. మనం నేర్చుకున్న వాటిని సమీక్షించుకుందాం. మిమ్మల్ని మీరు సజావుగా నిర్వహించుకుంటే పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల గురించి తేలికగా శిక్షణ పొందవచ్చు. ఏడాది పొడవునా వినియోగదారులకు ఎన్నో రకాల ఉత్పత్తులను అందించవచ్చు. వ్యవస్థీకృత గ్రామీణ కుటుంబాలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి ప్రత్యేకించి ఒక స్థలాన్ని పొందడానికి స్థానిక అధికారులతో చర్చించవచ్చు. ఒక గ్యారంటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే తాము కొనుగోలు చేసే ఆహారాన్ని రసాయనాలు లేకుండా ఉత్పత్తి అయిందని వినియోగదారులు నమ్ముతారు. చక్కటి కస్టమర్ సేవను అందించడానికి, మీ మార్కెట్ని, మీ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మీరు శిక్షణ తీసుకోండి.
2: నగరాలకు జీవం పోసేది పల్లెలే అని అర్థం చేసుకోవడానికి నేను నగరాల, పట్టణాల మేయర్లు, ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఉత్పత్తులు సేంద్రియంగా ఉంటే మన రైతులకు దక్కే మద్దతు స్థానిక

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75%

0: వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ,
0: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్,
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త.

FM 90.4 రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికి అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. మరి మీ అందరికీ తెలుసు కదా అది సంగతిలో మనం ఒక మూడు వింతల గురించి ప్రతిరోజు తెలుసుకుంటున్నాం అని. మరి ఆ మూడు వింతలతోటి మళ్ళీ ఈరోజు అది సంగతిలో మీ అందరి ముందుకు వచ్చింది.

మైక్ ముక్కు, బెల్లీ డాన్సర్, స్విమ్మింగ్ ఛాంపియన్. అరటిపండు చూస్తే ఆమడ దూరంలో ఉంటుందండి, ఎందుకంటే అది తిందంటే చావడం మాత్రం ఖాయం. అందుకే దాని జోలికి అస్సలు వెళ్ళదు. దీవిలో నదులు పక్కనే ఉంటుంది. దీని పేరేంటంటే ప్రోబోసిస్. ఇది ఒక కోతి. ప్రోబోసిస్ అంటే లాటిన్లో పొడవాటి ముక్కు, భూమి మీద అతి వింత ముక్కు ఉన్న కోతి. ఈ కోతి వింతల విశేషాలు ఒకసారి చూద్దాం. ఈ ప్రోబోసిస్ కోతి సైజు మగదైతే 1 మీటర్ పొడవు, 20 నుంచి 24 కేజీల బరువు ఉంటుంది. ఆడదైతే 70 సెంటీమీటర్లు, 7 నుంచి 12 కేజీల బరువు ఉంటుంది. మగది 2 రెట్లు పెద్దది. దీని ముక్కే వింతగా ఉంటుందండి. మగదానికి 18 సెంటీమీటర్ల పొడవుతో వంకాయలాగా వేళ్లాడుతూ ఉంటుంది. ఆడదానికి చిన్న ముక్కు పైకి తిరిగి ఉంటుంది. దీని పొట్ట పెద్దదిగా ఉంటుంది. ఆకులు జీర్ణం కావడానికి ఆవులాగా పొట్ట నిండా గ్యాస్, బీర్ బెల్లీ అంటారు. వీపు ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. చేతులు కాళ్ళు తోక గ్రే కలర్లో ఉంటాయి. తోక 65 నుంచి 75 సెంటీమీటర్లు ఉంటుంది. బాడీ అంత పొడవు, కానీ తోకతో ఊగదండి. బ్యాలెన్స్ కోసమే 15 నుంచి 20 ఏళ్ళు బతుకుతుంది. పిల్లకోతి ముక్కు చిన్నగా నీలం మొహంతో పుడుతుంది. 2 ఏళ్లకి ముక్కు పెరగడం స్టార్ట్ అవుతుంది. మగదానికి మాత్రమే వంకాయ ముక్కు. మగకోతి ముక్కు సూపర్ పవర్. ముక్కు ఎందుకు అంత పెద్దగా ఉంటుంది అంటే, ఇది అరిచినప్పుడు హాంక్ హాంక్ సౌండ్ ముక్కులో నుంచి వస్తూ ఉంటుంది. ముక్కు ప్రతిధ్వని గదిలాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ సౌండ్ 1 కిలోమీటర్ వరకు వినిపిస్తుందండి. ఆడకోతులు పెద్ద ముక్కున్న మగదాన్ని ఇష్టపడతాయి. ముక్కు పెద్దదిగా ఉందంటే అది హెల్దీగా, స్ట్రాంగ్ గా, మంచి జీన్స్తో ఉందని అర్థం. కోపం వస్తే ముక్కు రక్తంతో నిండి ఇంకా పెద్దదిగా ఎర్రగా అవుతుంది. శత్రువుని భయపెడుతూ ఉంటుంది. తిండి తినేటప్పుడు ముక్కు పక్కకి నెట్టేస్తుంది, లేకపోతే నోటికి అడ్డొస్తుంది కాబట్టి. 4 ఏళ్లకి ముక్కు పెరగడం స్టార్ట్ అవుతుంది. 8 ఏళ్లకి ఫుల్ సైజుకి వస్తుంది. ఈత కొట్టేటప్పుడు ముక్కు నీళ్లలోకి వెళ్లకుండా పైకి లేపుతుంది. ఇది ఒక స్విమ్మింగ్ ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. కాళ్ల వేళ్ల మధ్య చిన్న చర్మం ఉంది, బాతు కాళ్లలాగన్నమాట. ఫాస్ట్గా ఈతుంది. 20 మీటర్ల నీళ్ల అడుగున ఈదుతుంది. నది దాటడానికి, మొసలి నుంచి తప్పించుకోవడానికి 15 మీటర్ల ఎత్తు చెట్టు నుంచి నదిలోకి డైరెక్ట్గా జంప్ చేస్తుంది. గంటకి 24 కిలోమీటర్ల స్పీడ్లో ఈదుతుంది. తల్లి పిల్లల్ని నీళ్లల్లోకి తోస్తుంది, మునగకుండా మాత్రం చూస్తుంది. 3 నెలలకే ఈత ఈదుతుంది. దీని తిండి కేవలం ఆకులు మాత్రమే, కానీ పొట్ట పెద్దది. దీని తిండి పొట్ట గురించి స్పెషల్గా అయితే మాత్రం చెప్పుకోవాలండి. 95% పచ్చాకులు మాత్రమే తింటుంది. పండిన పళ్ళు తినదు. పళ్ళలో షుగర్ ఎక్కువ, దీనికి పొట్టలో గ్యాస్ వచ్చేస్తుంది. మామిడాకులతో పాటు మ్యాన్గ్రూవ్ ఆకుల్లాంటి విషం ఆకుల్ని తింటూ ఉంటుంది. మిగతా జంతువుల్ని తిందు. కడుపులో 4 గదులు ఉంటాయి ఆవులాగా. బ్యాక్టీరియా ఆకుల్ని జీర్ణం చేస్తూ ఉంటుంది. గ్యాస్ ఎక్కువ వస్తుంది, తిన్నాక నెమరేస్తుంది. ఆకుల్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నములుతుంది. రోజుకి 2 కేజీల ఆకుల్ని తింటుంది. రోజంతా తింటూనే ఉంటుంది. వింత ఏంటంటే, పండిన పండు అరటిపండు ఇస్తే మాత్రం అస్సలు తిందు. తింటే కడుపు బిచ్చనిపోతుంది. షుగర్ కంటెంట్ దీనికి పాయిజన్. ఇవి గుంపుగా సంచరిస్తాయి, కానీ కొన్ని రూల్స్ మాత్రం ఉన్నాయండి. గుంపులో చాలా రకాలు ఉన్నాయి. హోరింగ్ గుంపులో 1 మగది, 3 నుంచి 18 వరకు ఆడవి ప్లస్ పిల్లలు ఉంటాయి. మగది బాస్. ముక్కు పెద్దగా ఉంటుంది, ఏరియాని మొత్తం కాపాడుతుంది. ఇంకోటి బ్యాచులర్ గ్రూప్, యంగ్ మగవన్నమాట. 10 కలిసి ఒక గుంపుగా ఏర్పడతాయి. బాస్ అవ్వడానికి వాటిలో అవి ఫైట్ చేసుకుంటాయి. వీటి నిద్ర రాత్రి నది పక్క చెట్టు మీద పడుకుంటుంది. మొసలి చిరుత నుండి సేఫ్గా ఉండడం కోసం 10 నుంచి 20 కోతులు ఒకే చెట్టు మీద ఉంటాయి. ఇవి ఫైట్ చేసేటప్పుడు 2 మగవి ముక్కులు ఊపుతూ ఉంటాయి. హాంక్ అని అంటూ ఉంటాయి. పళ్ళు చూపిస్తాయి, నిజంగా కొట్టుకోవు. ఎవరు ముక్కు పెద్దదో వాడు గెలుస్తాడు. సాయంత్రం 4 నుంచి 6 ఆ టైంలో నది దగ్గరకు వస్తాయి. నీళ్లు తాగి ఈత కొట్టి గొడవపడి తిరిగి చెట్టెక్కుతాయి. వేరే హోరెం గ్రూప్ మగవాడు కనిపిస్తే ముక్కు ఊపి పొట్ట ఊపి డాన్స్ చేస్తుంది. ఇది నా ఏరియా, దూరంగా పో అని వార్నింగ్ అన్నమాట. వీటి ఫ్యామిలీ లైఫ్ ఆడది 5.5 నెలలు గర్భం వస్తుంది. 1 పిల్ల మాత్రమే పుడుతుంది. పుట్టినప్పుడు పిల్ల మొహం ముదురు నీలం మొహంతో ఉంటుంది. తల్లి దగ్గర 1 ఏడాది పాలు తాగుతుంది. తల్లి ఎప్పుడు మోస్తూనే ఉంటుంది. పని, తిండి, ఈత అన్ని పిల్లలతోనే. గుంపులోని ఆడకోతలన్నీ పిల్లల్ని ఎత్తుకుంటూ ఉంటాయి, ఆడుకుంటాయి. మగపిల్ల అయితే 7 ఏళ్లకి గుంపు నుంచి తన్ని పంపిస్తాయి. బ్యాచులర్ అయితే గ్రూప్లో మాత్రం చేరాలి. ఆడపిల్ల గుంపులోనే ఉంటుంది. పిల్ల ఏడిస్తే ఇంగ్ ఇంగ్ అని ఏడుస్తూ ఉంటుంది. తల్లి వెంటనే ఎత్తుకుంటుంది. తల్లి చనిపోతే వేరే ఆడకోతి పిల్లని దత్త తీసుకుంటుంది. ఇన్ని వింతలున్న ప్రోబోసిస్ కోతి అంతరించిపోయే జాబితాలో ఉందండి. ప్రోబోసిస్ కోతి అడవి కమెడియన్, ఒలింపిక్ స్విమ్మర్. వంకాయ ముక్కుతో అరుస్తుంది, బెల్లీతో డాన్స్ చేస్తుంది, నదిలో 20 మీటర్లు డైవ్ చేస్తుంది. కానీ

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో మరి ప్రోబోసిస్ కోతి వింతలు విశేషాలు మొదటి వింతగా చూసాం కదా, ఇప్పుడు మరో వింత మీ అందరి కోసం. గడ్డి తినే కోతుల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవునండి, అవి 90% గడ్డే తింటాయి. ఇవి ఇథియోపియా కొండల మీద 4,000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. గుండె మీద ఎర్రటి ప్యాచ్, పళ్ళు మాత్రం సింహం అంత. దీని రక్తస్రావం గుండె కోతి అంటారు. గుండెతో మాట్లాడుతుంది, విచిత్రంగా ఉంది కదా. దీన్ని గెలాడా కోతి అంటారు. మరి ఈ గెలాడా కోతి విశేషాలు ఒకసారి చూద్దామా? ఈ గెలాడా కోతి సైజు 70-75 సెంటీమీటర్లు ఉంటుందండి, 20 కేజీల బరువు.

ఆడవైతే 50 నుంచి 65 సెంటీమీటర్లు ఉంటుంది. 13 కేజీల బరువు ఉంటుంది. శరీరం ముదురు గోధుమ నలుపు బొచ్చు ఉంటుంది. మగదానికి భుజాల మీద సింహం జూలులాగా పొడవాటి బొచ్చుతో కనిపిస్తుంది. మొహం నల్లగా, ముక్కు పొట్టిగా, బుగ్గలు ఉండవు. గుండె మీద ఎర్రటి స్కిన్, దాని చుట్టూ తెల్ల వెంట్రుకలు. వీటి పిర్రల మీద కూర్చునే ప్యాడ్స్ ఉంటాయి. పిర్రల మీద రోజంతా కూర్చుని గడ్డి పీకి తినగలదు. ఇవి ఇథియోపియా సిమియన్ పర్వతాల మీద మాత్రమే కనపడతాయి. ప్రపంచంలో ఇంకెక్కడా లేవండి. ఈ పర్వతాలు 4000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. వీటి వయసు 15 నుంచి 20 ఏళ్లు బతుకుతుంది. వీటికున్న ఎర్ర ప్యాచ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, సాధారణంగా ఎర్రగా ఉంటే హెల్దీగా ఉన్నట్టు అవి అని సిగ్నల్. ముదురు ఎరుపులోకి మారిందంటే కోపం, ఉత్సాహం, ఫైట్కి రెడీ అన్నట్టు. మగవి గొడవ పడేటప్పుడు ముదురు ఎరుపు రంగులోకి వస్తుంది. ఒకవేళ లేత గులాబీ రంగులోకి మారితే భయంతో ఎదుటవాటికి లొంగిపోయి ఓడిపోయినట్టు సిగ్నల్. ఆడవాటికి పీరియడ్స్ టైంలో గుండె చుట్టూ చిన్న చిన్న బొబ్బల్లా వస్తాయి, ఎర్రగా మెరుస్తాయి. నేను రెడీ అని మగదానికి సిగ్నల్ ఇవ్వడం అన్నమాట. పిల్లలు పుట్టినప్పుడు గుండెపై ఈ ఎర్రటి ప్యాచ్ ఉండవు. పిల్లలు పుట్టిన 4 నెలల తర్వాత మళ్ళీ ఈ ఎర్ర ప్యాచ్ వస్తుంది. మగవి ఫైట్ చేసేటప్పుడు పెదవి పైకి లేపి తన పళ్ళు గుండెపై ఉన్న ఎర్రటి ప్యాచ్ని చూపిస్తుంది. నా గుండె ఎర్రగా ఉంది, పళ్ళు పెద్దవి అని ఎదుటదానికి వార్నింగ్ ఇవ్వడం అన్నమాట. ఇది గడ్డి తినే శాకాహారి. దీని స్టైల్ ఎలా ఉంటుందంటే, 90% చిన్న గడ్డి ఆకులు, విత్తనాలు, వేర్లు, దుంపలు కూడా తవ్వి తింటుంది. 2% మాత్రమే కీటకాలు తింటుంది. పిర్రల మీద గంటల తరబడి కూర్చుని అటూ ఇటూ ముందుకు జరుగుతూ 2 చేతులతో గడ్డి పీక్కొని నోట్లో పెట్టుకుంటుంది. కూర్చునే 1 కిలోమీటర్ వైశాల్యంలో గడ్డి మేయగలదన్నమాట. దీని బొటన వేలు, చూపుడు వేలు చాలా దగ్గరగా ఉంటాయి. పటకారులాగా ఒక్కొక్క గడ్డి పరకని కూడా పట్టుకోగలదు. దీని పళ్ళు సింహం పళ్ళంత కోరపళ్ళు. మగదానికి 5 సెంటీమీటర్లు, కానీ గడ్డి మాత్రమే తింటుంది. పళ్ళు ఫైట్ కోసమే, బెదిరించడానికి. రోజుకి 10 గంటలు గడ్డి తింటుందండి. మంచు కింద గడ్డిని చేతితో తవ్వి తినగలదు కూడా. గెలడ కోతి చాలా మాట్లాడుతుంది. ఇది మాట్లాడడం అంటే సౌండ్స్ ద్వారానే. పెదవులు పప్పప్ప అని వేగంగా కదుపుతుంది. పళ్ళు కనిపించవు, అంటే ఫ్రెండ్లీ సిగ్నల్. మనిషి మాట్లాడడానికి ముందు స్టెప్ ఇదే అంటారు సైంటిస్టులు. మగవి ఊచ్ ఊచ్ అని పొడవుగా అరుస్తాయి, గుంపుని కలుపుకోవడానికన్నమాట. 1 కిలోమీటర్ వినిపిస్తుంది. దగ్గరగా ఉన్నప్పుడు చాలా మెల్లగా లిప్ కొడతాయి, మనుషులు గుసగుసలాగా. అడవి గుంపుగా కూర్చుని లిప్ స్నాక్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. వీటి జీవితం అంతా కొండల జీవితమే అనుకోండి. ఇథియోపియా సిమియన్ పర్వతాలు చాలా కష్టమైన చోటు. రాత్రి -5 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మంచు కురుస్తూ ఉంటుంది. గుంపు అంతా హగ్ చేసుకుని పడుకుంటాయి. పిల్లలు వాటి మధ్యలో వెచ్చగా కూర్చుంటాయి. నిటారుగా ఉన్న రాళ్ల కొండ మీద పడుకుంటుంది. రాత్రిపూట హైన, చిరుత, రాలే వసల తల్లారి పచ్చిక బయళ్లలోకి దిగుతుంది. గుంపుగా సుమారు 1200 కోతులు ఒకేసారి మేస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద గుంపు. కానీ చిన్న చిన్న ఫ్యామిలీలుగా విడిపోతాయి. సాయంత్రం మళ్లీ కలుస్తాయి. కొండ ఎక్కడం దిగడంలో ఇవి మాస్టర్స్ అని చెప్పచ్చు. గంటకి 55 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందండి. నిటారుగా ఉన్న రాయి మీద కూడా రాత్రి పడుకునే కొండ మొత్తం అవి వదిలిన మలంతో నిండిపోతుంది. తెల్లారి కిందకి దిగిపోతాయి. 1200 కోతులు కలిసిన గొడవలు తక్కువ. లిప్స్తో మాట్లాడుకుని గుండె ప్యాచ్ ఇరుపు చూపించి సర్దుకుంటాయి. ఒకవేళ ఇవి ఫైట్ చేసుకుంటే ఓడిన వాడిని, గెలిచినవాడు హక్ చేసుకుంటాడు. గొడవ మర్చిపోతాయి. వీటి లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, ఆడది గర్భం ధరించిన తర్వాత 5 నుంచి 6 నెలలు మోస్తుందండి. ఒక పిల్ల పుడుతుంది. కవలలు చాలా రేర్. పుట్టినప్పుడు నలుపు మొహం, నలుపు బొచ్చు, 4 నెలలకి పెద్దవాళ్ల కలర్ వస్తుంది. 5 నెలల తల్లి పొట్టకి అతుక్కుని తిరుగుతుంది. 6 నెలలకి వీపు మీద. గుంపులో ఆడవి అన్ని పిల్లల్ని ఎత్తుకుంటాయి, క్లీన్ చేస్తాయి, పిల్లలు కుస్తీ పడతాయి, కొండ మీద నుంచి దొర్లుతాయి. కొత్త మగవాడు టీం లీడర్ అయితే పాత లీడర్ పిల్లల అన్నింటినీ చంపేస్తుంది తన జీన్స్ రావాలని. ఆడవి అడ్డుకుంటాయి. గెలాడ గుండెతో మాట్లాడుతుంది, పెదవులతో కబుర్లు చెప్తుంది, సింహం లాంటి పళ్లతో గడ్డి తింటుంది. 1200 మంది గుంపుతో ఉంటుంది. ఇథియోపియా కొండలకి రారాజు. విన్నారు కదండి, కొండల రారాజు గెలాడ కోతి వింతలు విశేషాలు. మరి మరో వింత వినబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తోంది, విని ఆస్వాదించండి.

0: మీరెక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆల్రేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆల్రేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో అది సంగతి కార్యక్రమంలో మరి 1200 కోతుల గుంపుతో సంచరించే గెలాడ కోతి వింతలు విశేషాలు విన్నారుగా. ఇప్పుడు మీకోసం మరో వింత. కుక్క మొహం ఉన్న గ్యాంగ్స్టర్ కోతి బబూన్ గురించి ఈ వింతల్లో నేను చెప్తాను, వినండి. ఇది ఒక ఆఫ్రికా గూండా అని చెప్పుకోవచ్చు. కుక్కలాగా పొడవాటి మూతి, గట్టిగా అరుస్తుంది, గుంపుగా తిరుగుతుంది, సింహాన్ని కూడా భయపెట్టగలదు. ఎడారి నుంచి అడవి వరకు ఎక్కడైనా బతికేస్తుంది. మనిషి తర్వాత భూమి మీద ఎక్కువగా స్ప్రెడ్ అయింది ఇదే. బబూన్ ఎలా ఉంటుంది అంటే మూతి కుక్కలాగా పొడవాటి మూతి, అందుకే దీన్ని డాగ్ ఫేస్డ్ మంకీ అంటారు. ఇవి మగవైతే 50 నుంచి 115 సెంటీమీటర్లు, 40 కేజీల బరువుతో, ఆడవైతే 40 నుంచి 70 సెంటీమీటర్లతో 10 నుంచి 20 కేజీలు ఉంటాయి. తోక 40 నుంచి 70 సెంటీమీటర్లు. మొదట సగం పైకి లేచి రెండో సగం కిందకి వెళ్లాడుతూ ఉంటుంది. ఆలివ్ గ్రీన్, పసుపు, గోధుమ, గ్రే కలర్లో ఉంటాయి. పిర్రల మీద బొచ్చులేని గట్టి ప్యాడ్స్ రాయిలా గట్టిగా ఉంటాయి. ఎక్కడైనా కూర్చుంటుంది. ఆడదానికి పీరియడ్స్ టైంలో ఎర్రగా ఉబ్బు ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆఫ్రికాలో ఉంటాయి. ఇవి 20 నుంచి

30 ఏళ్ల వరకు బతుకుతాయి. ఇది చెట్టు కోతి కాదు, నేల కోతి. 90% టైం నేల మీదే గడుపుతుంది, రాత్రి మాత్రం చెట్టెక్కుతుంది. బబూన్ మొహం భయపెట్టడానికి డిజైన్ చేసినట్టు ఉంటుంది. దీని మొహం స్పెషల్ అండి, 15 సెంటీమీటర్ల పొడవాటి మూతి, లోపల బుగ్గ సంచులు ఉంటాయి. 1 కేజీ తిండి దాచుకోగలదు. మగదానికి 5 సెంటీమీటర్ల కోరపళ్ళు, సింహం చిరుత పళ్ళు అంత. ఒక కొరుకుతో ఎముక విరిచేస్తుందనుకోండి, ఆవలించినప్పుడు పళ్ళు చూపిస్తుంది, కళ్లపైన గట్టి ఎముకుంటుంది. దెబ్బ తగిలినా ఏమీ కాదు. మగ బబూన్ పళ్ళు సింహం పళ్ళ కంటే పెద్ద, అందుకే ఒంటరి చిరుత బబూన్ గుంపు జోలికి రానే రాదు. వీటి గ్యాంగ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, బబూన్ ఎప్పుడూ గుంపులోనే ఉంటుంది. ఒంటరిగా ఉంటే చావు భయం. 8 నుంచి 200 కోతులు ఒకే గుంపు, అడవి పిల్లలు, కొన్ని మగవి గుంపులో ఉంటాయి. గుంపులో 1 మగ, ఆడలో కూడా 1 ఉంటుంది. తిండి, నీళ్లు, నీడ 1 వాళ్ళకే. ఆడవి ఏ గుంపులో పుట్టాయో ఆ గుంపుని వీడకుండా ఉంటాయి. మగవి 7 నుంచి 8 గుంపు వదిలి వేరే గుంపులో చేరిపోతాయి. అక్కడ ఫైట్ చేసి నెగ్గాలి, లేదంటే దానికి అక్కడ దిగువ ఫైట్ చేసి నగ్గాలి, లేదంటే దానికి అక్కడ దిగువ ర్యాంక్, లేదంటే గుంపు నుంచి గెంటేస్తారు. తిండి తుంటుంటే కొన్ని మగవి కొండెక్కి కాపలా కాస్తూ ఉంటాయి. సింహం చిరుత కనిపిస్తే ఊహూ అని అరుస్తాయి, గుంపంతా చెట్టెక్కేస్తుంది. గుంపు నడుస్తుంటే 1 మగ ముందు, బలమైన మగవి, దాని పక్కన ఆడవి, పిల్లలు, మధ్యలో ముసలివి వెనకాల నడుస్తూ ఉంటాయి. ఇక దీని తిండి ఏది దొరికితే తింటుంది. దీనికి చాయిస్ అనేది లేనే లేదండి. ఆకు నుంచి జింక పిల్ల వరకు తింటుంది. పళ్ళు, ఆకులు, గడ్డి, కీటకాలు, మాంసం తింటూ ఉంటుంది. చిరుత పిల్లని, సింహం పిల్లని చంపి తింటుంది. గుంపుగా వెళ్ళి ఎత్తుకొచ్చేస్తాయి. సింహాన్ని తరిమేసే గ్యాంగ్ ఇవి. ఒక బబూన్ ఒంటరిగా వీక్. 50 బబూన్లు కలిస్తే ఆర్మీనే అనుకోండి. ఒంటరి బబూన్ పిల్లని పట్టుకుంటే గుంపంతా చుట్టుముట్టి అరుస్తాయి. రాళ్ళు విసురుతుంది, కొరుకుతుంది. చిరుత భయపడి పారిపోతుంది. ఆడసింహం ఒంటరిగా ఉంటే మగ బబూన్లు 10 కలిసి తరుముతాయి. హైనా గుంపును కూడా రాళ్ళు, కొమ్మలు విసిరి తరుముతుంది. మగవి 1 స్థానం కోసం పళ్లతో కొరుక్కుంటాయి. మొహాలు, భుజాలు చీరుకుపోతాయి, కానీ చంపుకోవు. ఓడినవాడికి పిర్రలు చూపిస్తుంది, సారీ చెప్పినట్టు. వార్ పార్టీ ఉంటుంది. 5 నుంచి 6 మగవి కలిసి పక్క గుంపు మీద రైడ్ చేస్తాయి. ఆడవాటిని ఎత్తుకొస్తాయి. ప్రేమ కహాని వింతగా ఉంటుందండి. ఆడదానితో మగది స్నేహం చేస్తుంది, పేలు తీస్తుంది, పిల్లని ఎత్తుకుంటుంది, తిండి షేర్ చేస్తుంది, ఆడదాని ముందు నమ్మకం కలిగించుకుంటుంది. ఆడదానికి పీరియడ్స్ టైంలో పిర్రలు, ముదురు, ఎరుపు 10 రెట్లు ఉబ్బుతాయి. నేను రెడీ అని మగాడికి సిగ్నల్ కూడా ఇస్తుంది. గర్భం దాల్చిన 6 నెలలకి ఒక పిల్లకి జన్మనిస్తుంది. పిల్ల పుట్టినప్పుడు నలుపు బొచ్చు, గులాబీ మొహం ఉంటుంది. 2 నెలలకి పెద్దవాళ్ల కలర్లోకి వస్తుంది. చాలా మగవి తన పిల్ల అని తెలిస్తే కాపాడతాయి. పిల్లల్ని ఎత్తుకొని ఫైట్లో షీల్డ్గా మారతాయి. ఎదుటివాడు పిల్లల్ని చూసి దీని జోలికి అస్సలు రాడు. కొత్త మగ నంబర్ వస్తే పాత మగ పిల్లల్ని చంపేస్తాడు. ఆడది మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలని, కానీ ఆడవి అన్నీ కలిసి పిల్లల్ని కాపాడతాయి. బబూన్ ఆఫ్రికా సవాన్నా రౌడీ. కుక్క మొహం, సింహం పళ్ళు గ్యాంగ్తో తిరుగుతుంది. ఏది దొరికితే తింటుంది, సింహాన్ని తరుముతుంది. బతకడంలో PhD చేసింది. ఇవి ఇప్పటికీ సేఫ్, ప్రపంచం వ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయి. ఇండియాలో ఈ బబూన్స్ లేవు, ఆఫ్రికా, అరేబియాలో మాత్రమే. విన్నారు కదండి బబూన్ మంకీ వింతలు విశేషాలు. మరి రేపు ప్రసారమయ్యే అది సంగతిలో మరో 3 వింతలతోటి మీ ముందుంటాను. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు మస్ట్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అండ్ మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్,

0: సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం.

0: राजू, पीडीसीसी सर्जिकल गैस्ट्रो एंट्रोलॉजिस्ट लैप्रोस्कोपिक सर्जन, डॉक्टर जी एन दिव्य तेजा सागिराजू, एमएस ओबीजी गायनेक एंड लैप्रोस्कोपिक सर्जन,
1: डॉक्टर पीडीएम स्वरूप एमडी जनरल मेडिसिन,
2: डॉक्टर लक्ष्मी चंदना यूरोलॉजिस्ट यूरोगैनिकोलॉजिस्ट, डॉक्टर जी फणींद्र गिरिनाथ एमडी पीडियाट्रिक्स,
1: डॉक्टर एस पूर्णचंद एमडी इंटरवेंशनल पल्मोनोलॉजिस्ट एमरजेंसी क्रिटिकल केयर टीम,
3: डॉक्टर पी प्रवीण एमएस ఆర్థోపెడిక్స్,
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.
4: After a short break, welcome to Mast Time Pass. ఓకే లిజనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం.
5: హలో.
4: హలో అండి.
5: శుభ సాయంత్రం మేడం.
4: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: శుభ గురువారం కూడా మేడం.
4: శుభ గురువారం కూడా అండి.
5: మేడం, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరుడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
4: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు, మీరెలా ఉన్నారు?
5: బాగున్నాం మేడం. కొద్దిగా వర్ష వరదేవన్ కోసం కూడా ఎదురు చూస్తున్నాము.
4: అవునా అండి?
5: అవును మేడం, అందరికి రావాలని కూడా కోరుకుంటాం మేడం.
4: ఇక్కడ కూడా చాలా ఎండగా ఉంది.
5: అవును మేడం. మీకు రేడియో, మీకు గుంటూరు రేడియో స్టాఫ్, భీమవరం స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం. విజయ మేడం కి మీకు ప్రత్యేకంగా నమస్కారాలు.
4: మేము కూడా మీకు నమస్కారం తెలుపుతున్నామండి.
5: మేడం, కథానికులు కూడా వింటున్నాం మేడం రోజు 1 గంటకి.
4: అవునా అండి.
5: మీ స్టేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం, విజయ మేడం గారికి కూడా. మేడం, శారద ఈరోజు పుట్టినరోజు మేడం.
4: అవునండి, ఈరోజు యాక్ట్రెస్ శారద గారి పుట్టినరోజు. మా రేడియో విష్ణు తరపున ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
5: మా తరపున కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మేడం, జస్టిస్ చౌదరి మేడం సినిమా పేరు.
4: ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి.
5: అడగండి మేడం.
4: మీరు ఒక రోజు ఫోన్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా ఉండగలరా?
5: లేదు మేడం, ఇప్పట్లో ఉండలేము మేడం.
4: అవును, ఒకప్పట్లో అయితే ఉండేవారేమో గానీ.
5: అప్పట్లో అంటే ఏం లేవు కదా మేడం, అప్పుడే బాగుండే మేడం. కానీ ఇప్పుడు డబ్బుతో కూడింది మేడం.
4: అవునండి,
5: డబ్బు నిమిషానికి అది ఫస్ట్ మేడం. ఫోన్ కూడా ఎట్లా అలవాటు చేసినారంటే 10 రూపాయలు పెడితే ఓ ఎంతలో మాట్లాడినంత అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతి వారికి 300-300 రూపాయలు పెనాల్టీ వేస్తున్నారు మేడం.
4: అవునండి,
5: ఓ నెలకి. అప్పుడేమో 10-12 తో 10 రూపాయలు అట్లా చేసి అలవాటు చేసి
4: ఇప్పుడేమో ఎక్కువ కాస్ట్,
5: ఇప్పుడేమో 300 రూపాయలు పెట్టాల్సి ఉండేది మేడం. నెట్ అన్ని చేసుకోవాలంటే ప్రతి ఒక్కరితోన 300 రూపాయలు కంపల్సరీ మేడం. ఫోన్ ఉందంటే 300 పెట్టాల్సి ఉండేది మేడం.
4: ఇంకా అలవాటు అయిపోయిందని ఇంకా ఆపలేం మనం.
5: ఆపలేం మేడం, అప్పుడు పైసాతో చేసుకొని ఇప్పుడు 10 రూపాయల దాకా వచ్చింది మేడం దాని ఇది అంతా. గడియకి ఒక్క నిమిషం కూడా జరగదు మేడం.
4: అవునండి, నిజం.
5: ప్రతిదీ ఇంకా ఫోన్ మేడం, ఊకిన ఫ్రీగా ఉన్న ఫోన్ చూసే అట్లా అయిపోయింది మేడం అలవాటు.
4: ఇంకా ఎలా ఉన్నా సరే అలా ఖాళీగా ఉండే ఫోన్ చూసుకుంటాం.
5: మంచిగా వాడే వాళ్ళకి మంచిగా ఉంది, కొద్దిగా కొంతమందికి ఇబ్బంది కూడా ఉంది మేడం.
4: అవునండి,
5: ఎందుకంటే ఫోన్ బాగలేదని చెప్పడం లేదు. టెక్నాలజీ ప్రకారం మనం కూడా ఇది కావాలి మేడం.
4: అవునండి, అవసరమైన పనులకు వాడుకోవాలి.
5: అవును మేడం, అదే మనకి అవసరం ఉన్నంత వాడుకొని. ఇప్పుడు డబ్బు లేదు బ్యాంకు పోయి తెచ్చుకోవాలంటే ఒక రోజు అంతా టైం ఉండేది మేడం. ఇప్పుడు అలా కాకుండా ఒక 2 నిమిషాల్లోనే అంతా అయిపోతుంది మేడం. డబ్బులు కూడా ఏమన్నా ఎవరికైనా ఇయ్యాలా తేవాలంటే కూడా
4: అన్ని ఫోన్ లోనే జరిగిపోతున్నాయి.
5: చాలా మంచి ఉంది మేడం, లేదని చెప్పడం లేదు. కానీ కొంతమందికి రోత ఇబ్బందే మేడం ఇది.
4: అవునండి,
5: ఎందుకంటే పిల్లోడు కూడా ఏడుస్తాడంటే ఫోన్ ఊకుని ఉంటాడనే కాటుకు వచ్చింది మేడం ఇప్పుడు.
4: అవును, పిల్లలకి చిన్నప్పటి నుంచే ఫోన్ అలవాటు
5: చేసేస్తున్నారు మేడం. అన్నం తినుకుంటే వాడికి ఇస్తాడు, ఫోన్ ఇస్తే ఇంకా అన్నం కూడా తింటాడు మేడం హాయిగా.
4: అవునండి,
5: అంత ఇదైపోయింది మేడం.
4: మరి రోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారండి?
5: జస్టిస్ చౌదరి మేడం సినిమా పేరు.
4: ఆ మూవీ నుండి
5: నీ తొలి చూపులు అనే పాట ఉంటది మేడం, రామారావు శారద మీద.

0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అందరి కోసం మేడం, మీకోసం వింటున్న పాట అందరి కోసం కూడా మేడం.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో అండి.
1: హలో, నమస్తే అమ్మ. స్వామి చిట్టు తల్లి, శుభ సాయంత్రం. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నామ్మా, లైవ్ వింటున్నావు. ఆ స్వామి చిట్టు తల్లి వచ్చింది, బంగారు తల్లి చక్కగా మాట్లాడుతుంది. మా అందరితోనే మేమందరం మంచి మంచి పాటలు అడిగి మంచి మంచి మాటలు మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఎదురు చూస్తాం. మీతో అవకాశం దిక్కింది దక్కింది.
0: అవునా అండి?
1: స్వామి చిట్టు తల్లి,
0: మరి ఈరోజు క్వశ్చన్ విన్నారా అండి?
1: క్వశ్చన్ విన్నానండి, ఫోన్ కోసం అడిగారు. అంతకుముందు శుభాకాంక్షలు చెప్పేస్తానండి.
0: చెప్పండి.
1: నటి శారద బంగారు తల్లి నిజంగా ఏ పాత్రనైనా అలవోగ్గా నటిస్తూ, నటనలో జీవిస్తూ, పరకాయ ప్రవేశం చేస్తూ, కలెక్టరే కాదు, మినిస్టరే కాదు, పోలీస్ ఇన్స్పెక్టరే కాదు, లాయరే కాదు, జస్టిస్టే కాదు, ఏ పాత్రకైనా సముచితమైన న్యాయాన్ని సమకూరుస్తూ నటించే శారద గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అదేవిధంగా శారద గారితో పాటు ప్రముఖ దర్శకులు అయినటువంటి సురేష్ శెట్టి గారి బర్త్డే కూడా ఇవాళనే అండి.
0: అవునా అండి?
1: అవునండి. భాష అండి, మీకు తెలియాలంటే రజనీకాంత్ గారు భాష సినిమా డైరెక్టర్ అండి ఆయన.
0: అవునా?
1: అవునండి, అవునండి. సురేష్ కృష్ణ గారు వాళ్ళ తల్లి గారి పేరు కూడా శారద గారేనే అండి. శారద గారు అంటే ఆయనకి చాలా గౌరవం అండి. ఒకటేమో పెద్దరికం వాళ్ళు గౌరవిస్తారు, రెండు వారి తల్లి గారి పేరు వల్ల శారద గారిని సురేష్ కృష్ణ గారు చాలా గౌరవిస్తూ అమ్మ అమ్మ అని పిలుస్తారండి.
0: ఓహో.
1: ఈ సందర్భంగా తల్లి కొడుకులు ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. ఇప్పుడు మీరు అడిగిన టాపిక్ రెస్పాండ్ అయిపోతానండి.
0: అవ్వండి
1: అవ్వండి, మీరు కూడా భలే కదారు. అయితే ఒకప్పటి కాలంలో ఉండగలవేమో కానీ ఇప్పుడు మాత్రం ఉండలేమండి. మన ఫస్ట్ కాలర్ చెప్పినట్టు కూడా మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది, అది ఉపయోగించుకుంటే మన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి.
0: అవునండి, మనకు కావాల్సిన విషయాలకు మాత్రం ఉపయోగించుకుని అక్కర్లేని వాటికి వదిలేయాలి.
1: అదేంటి, అంతే తప్పండి మరీ ఫోనే పట్టుకొని వచ్చిన చుట్టాలు ఎవరో ఇంట్లో అమ్మ నాన్న తల్లి కన్న అదే అక్క అక్క అవని బాబావని తర్వాత అన్నయ్య అవని వదినవని వాళ్ళు ఏమంటున్నారో, మన పిల్లలు మనతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారో, మన నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అదేం పట్టించుకోకుండా ఫోన్తోనే ఉండిపోవడం, వచ్చిన చుట్టాలను కూడా పలకరించకుండా ఫోన్తోనే హాయ్ అని ఊరుకోవడం, అలా కాకుండా మితంగా అవసరార్థం వాడుకుంటూ అందరినీ కూడా మానవ సంబంధాలు మాత్రం సక్రమంగా గౌరవిస్తూ ఉంటే ఫోన్ అంత ఉపయోగం ఏమీ లేదండి. ఫోన్ ఒక పాఠశాల అండి, ఒక మాస్టర్ అండి, ఒక ఉపాధ్యాయుడు ఫోన్.
0: అవునండి, ఫోన్ పట్టుకుని ఇంకా వాళ్ళ చుట్టాలు ఎవరో ఎవరు ఏమవుతారో కూడా తెలియట్లేదు చాలా మందికి.
1: తెలియట్లేదండి, మానవ సంబంధాలు మర్చిపోతున్నారండి, ఫోన్లో పడిపోయి
0: ఇంకా ఫ్యామిలీకి దూరం అయిపోతున్నారు.
1: ఇంకా దూరం అయిపోతున్నారండి, చెప్తాను మీరు అన్నట్టు.
0: ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారండి?
1: అదే అండి, అలా కాకుండా పరిమితంగా వాడుకుంటూ, మితంగా వాడుకుంటూ, మంచి మంచి విషయాలు గ్రహిస్తూ, మంచి మంచి విషయాలు సేకరిస్తూ ఉంటే మాత్రం ఫోన్ చాలా ఉపయోగం అండి. ఎంతవరకు ఎందుకండి, ఈ ఫోన్ లేకపోతే మాకు భీమవరం రేడియో విస్తూ మా రేడియో సెట్లు అప్పుడప్పుడు పలికిది అప్పుడప్పుడు పలికిది కాదు. ఈ ఫోన్ పుణ్యం అని స్పష్టంగా వింటున్నాం మా రేడియో విస్తూ ప్రసారాలు.
0: అవునా అండి?
1: అవునండి, అందుకే ఎక్కడెక్కడ ఉన్న ఆకాశవాణి కేంద్రాలు, ఆకాశవాణి ప్రసారాలు ఇంత స్పష్టంగా వినగలుగుతున్నా అంటే మరి ఫోన్ మహాశాలి ఉపయోగం కదండి అది.
0: అవునండి, ఫోన్ల యాప్ వల్లే అందరూ ఇప్పుడు వినగలుగుతున్నారు, దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు.
1: అవునండి, ఇంటర్నెట్ ఉపయోగం వల్ల ఇతర దేశంలో ఉన్న వాళ్ళు కూడా మన తెలుగు ప్రసారాలు వింటున్నారు. ఆ ఊళ్ళో ఉన్న తెలుగు వారు అందరూ కూడా మన తెలుగు ప్రసారాలు వింత అవకాశం లేదని బాధపడే వాళ్ళు అందరికి కూడా ఇది ఎంతో శుభపరిణామం అండి నిజంగా ఫోన్.
0: అవునండి, మనం ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంటర్నెట్ ఫోన్ అనేది, కానీ చాలా మంది దీన్ని తప్పుగా యూజ్ చేస్తూ ఉంటారు.
1: అది మాత్రం
0: ఆ పద్ధతి నిజంగా మార్చుకోవాలండి.
1: అదే అండి, ఇప్పుడు శారద గారి పుట్టినరోజు సందర్భంగా జస్టిస్ చౌదరి చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బి సుశీల పాడిన పాట, వేటూరు సాహిత్యం, చక్రవర్తి సంగీతం, నీ తొలి చూపులోనే పాట తొలి పాటగా వినిపించారు కాబట్టి నేను వారి కుమారులతో సమానమైన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారి పాట ఒకటి అడుగుతాను, ప్రసారం చేయండి.
0: అడగండి.
1: ఆహా, ఈ చిత్రంలో వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాట, గీతరచన సీతారామ శాస్త్రి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. ప్రియరాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా, జవరాలి చిరునామి విటు. ఆ పాట ఉందమ్మా?
0: ఉందండి.
1: ఆ పాటను ప్రసారం చేయండి బంగారు తల్లి సౌమ్య గారు.
0: ఓకేనండి. త్రిమూర్తులు గారు ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా అక్కయ్య గారికి, వల్లపూడి నాగలక్ష్మి గారికి, తర్వాత విజయ బంగారు తల్లికి, మా సౌమ్య చిట్టు తల్లికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి.

0: నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, మంచు శేషగిరిరావు గారికి, తర్వాత పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, లింగరాజ్ గారికి, మన రేడియో విష్ణు ప్రసారాలు వినేవారు అందరి కోసం, మస్తాన్ బాషా గారి కోసం కూడా ప్రసారం చేయమని మా చిట్టు తల్లి సౌమ్య గారిని కోరుకుంటూ పాట కోసం ఎదురు చూస్తూ సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.
1: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగర్కర్ణ జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: నాగశెట్టి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం.
0: ఈరోజు క్వశ్చన్ విన్నారా నాగశెట్టి గారు?
1: వినలే మేడం.
0: మరి మీరు ఫోన్ లేకుండా ఇంటర్నెట్ లేకుండా ఒక రోజు ఉండగలరా?
1: ఉంటాం మేడం, ఉంటాం మేడం. మాకు పెద్ద ఏమి ఉండదు మేడం, ఇంపార్టెంట్.
0: ఫోన్ ఎక్కువ వాడరా మీరు?
1: మాట్లాడతాం మేడం.
0: హలో.
1: కొంచెం ఇబ్బంది మేడం, ఇబ్బంది మేడం కొంచెం.
0: అవునా అండి. మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: బబ్రు వాహనం మేడం.
0: ఆ మూవీ నుండి?
1: నిన్నే నిన్నే చెల్లి నీళ్ళు నీళ్ళు మా పాట మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: సాధవ నుంచి లక్ష్మయ్య అందరి కొరకు మేడం.
0: ఓకేనండి,
1: వెరీ వెరీ థ్యాంక్స్ మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజినెస్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో
0: అండి,
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాతాపూర్ నుంచి లక్ష్మణ మేడం మాట్లాడేది. లక్ష్మయ్యను.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం. మంచి మంచి కూడా మేడం. మీరు కూడా మంచి కోరుకుంటున్నారు మేడం?
0: అవునండి. ఈ రోజు క్వశ్చన్ విన్నారా లక్ష్మయ్య గారు?
1: ఇన్నా మేడం. ఫోన్ గురించి ఫోన్ అంటే సెల్ ఫోన్ అంటే మంచిదే మేడం. కొన్ని లాభాలు ఉండే కొన్ని నష్టాలు ఉండే దాని దగ్గర నుంచి.
0: అవునండి.
1: ఇప్పుడు మన వాళ్ళు అన్నం తినాలంటే తినే ఫోన్ ఇచ్చే తింటారు మేడం.
0: అవునండి, ఇప్పుడు పిల్లలందరూ ఫోన్ ఇస్తేనే అన్నం తింటారు.
1: మన వాళ్ళు ఫోన్ ఇచ్చే తింటారు. లేదా ఫోన్స్ బొమ్మలు పెట్టారు, బొమ్మలు పెట్టు బొమ్మలు పెట్టు అంటారు తినేటప్పుడు.
0: అవునండి, చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేస్తున్నారు ఫోన్.
1: ఇంకోటి బ్యాంకుల పోటీ బ్యాంకు లాభాలు బ్యాంకుల పోటీ కూడా ఇంతకు ముందు బ్యాంకుల పోతుంటే బ్యాంకు అవసరం లేదు మేడం ఇప్పుడు. ఇంకా
0: అవునండి,
1: ఫోన్ పే గూగుల్ పేటిఎం వచ్చినాక అన్ని దీన్ని మొత్తం మేడం.
0: వెళ్ళక్కర్లేదు, ఇంకా బ్యాంక్ కి వెళ్ళే అవసరం రావట్లేదు.
1: ఇంకోటి మన ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి మేడం ఫోన్ లో చూసుకోవచ్చు.
0: అవునండి,
1: అవి కూడా ఉండే మేడం. అన్ని లాభాలు కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా మేడం ఫోన్ తెలియకండి.
0: అవునండి, లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి, కానీ మనం మంచికే ఎప్పుడు వాడాలి ఫోన్ ని.
1: అవును మేడం. ఇంత పాత మేడం, పాతకాలంలో రేడియో అంటే చాలా మేడం. ఒక రేడియో నేను చూడు మేడం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చినా అన్ని మన ఇండియాలో ఉన్న టీషర్ట్ మొత్తం ఇంటున్నాం నేను దిగుంటి.
0: అవునా అండి?
1: అవును మేడం.
0: ఫోన్ వల్లే మళ్ళీ విష్ణు రేడియో కూడా వింటున్నారు.
1: అవును మేడం. మేడం ఇలా మన ఈ రోజు మన ఊర్వశ శారదమ్మ గారి పుట్టినరోజు కదా మేడం?
0: అవునండి.
1: ఆమె పుట్టినరోజు శుభాకం తెలుపుతూ ఆమె అంటే సినిమా కార్తీక దీపం మేడం, చిన్న పేరు కార్తీక దీపము.
0: ఆ మూవీ నుండి
1: ఏ మాట తెలుసు అని పాడు మేడం. ఒకటి
0: ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా అండి?
1: మేడం, మా కర్నూలులో ఉన్న బ్రహ్మయ్య గారి కాయి, మా మహబూబ్నగర్ జిల్లాలో ఇద్దరు ఉన్నారు మేడం, మన పులిపాటి వెంకటేష్ గారికి బాలాజీ గారికి ఇద్దరు కాయి, ఇంతకుముందు మాట్లాడిన మా సాతాపూర్ నాగశెట్టి గారి కాయి మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి,
1: హలో మేడం గారు,
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్, మేడం మార్కాపురం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారండి?
1: మేడం బాగున్నా మేడం.
0: ఈరోజు క్వశ్చన్ విన్నారు అశోక్ గారు?
1: అంటే స్టార్టింగ్ నుంచి వినలేదు మేడం, ఇప్పుడే ఆన్ చేశాను. నాకంటే ముందు మాట్లాడినవారు ఫోన్ గురించి అయితే చెప్తున్నారు మేడం.
0: మీరు ఒకరోజు ఫోన్ ఇంటర్నెట్ లేకుండా ఉండగలరా?
1: అంటే కష్టం మేడం గారు, ఫోన్ లేకుండా వాడకుండా అంటే ఈ రోజుల్లో కష్టమే మేడం. ఎందుకంటే ఖచ్చితంగా ఉండాలనుకుంటే ఉండగలరు కానీ ఉండలేరు మేడం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఉండలేరు మేడం, ఎందుకంటే ప్రతిదీ ఫోన్తోనే ముడిపడి ఉంది మేడం.
0: అవునండి,
1: నిద్ర గుడ్ మార్నింగ్ నైట్, గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు ఫోన్ లేనిదే గడవలేని పరిస్థితి మేడం. ఇప్పుడు అలా అలా వచ్చేస్తుంది కాలం,
0: అలా అలవాటు అయిపోయాం మనం కూడా ఫోన్కి.
1: అవును మేడం, ఇంకా అంటే ఫోన్ ద్వారా ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయి మేడం, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. కాకపోతే నష్టాల వైపు చాలా మంది వెళ్ళలేదు, కొంతమంది వెళ్తారు మేడం, కానీ అది కరెక్ట్ కాదు మేడం.
0: అవునండి, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి.
1: అవును మేడం, ఇంకా ఏది పడితే అది తెలియని లింక్స్
0: క్లిక్ చేయకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి.
1: ఏది పడితే అది నొక్కకుండా ఉండాలి, ఏది పడితే అది లింక్ ను ఓపెన్ చేయకూడదు మేడం. దాన్ని తెలుసుకొని తెలిస్తేనే ఓపెన్ చేయాలి, లేకపోతే వదిలేసేయాలి మేడం.
0: అవునండి,
1: అలా ఉంటే మన ప్రాపర్టీ ఏదైనా ఉంటే అది సేఫ్ గా ఉంటుందని నా ఉద్దేశం.
0: ఒకవేళ క్లిక్ చేసినా సరే పిన్స్ అలాంటివి ఓటీపీలు అలాంటివి చెప్పకూడదు.
1: అవును మేడం, అలాంటివి చెప్పకుండా ఉంటే మంచిది.
0: అవునండి, మరి ఇంకోటి చెప్పండి.
1: ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఎక్కువగా ఫోన్ పేరెంట్స్ అలవాటు చేస్తున్నారు మేడం.
0: అవునండి, చిన్నప్పటి నుంచి
1: చిన్న విషయంకి నిద్రపోకపోవడం కానీ లేకపోతే అన్నం తినకపోవడం కానీ అలా చేసినప్పుడు మా అబ్బాయి అన్నం పెట్టాలంటే ఫోన్ చూపిస్తేనే తింటారని. అంటే మరీ చిన్న పిల్లలు అంటే అది ఓకే మేడం, సరే వాళ్ళకి తెలిసి తినవలసి అనుకోవచ్చు. కానీ 6 ఇయర్స్ 8 ఇయర్స్ ఉన్న పిల్లలకు కూడా మొబైల్ ముందు పెడితేనే అన్నం తినిపిస్తారు మేడం, అది మంచి పద్ధతి కాదు మేడం.
0: చిన్నప్పటి నుంచి పిల్లలకి అలా అలవాటు చేయడం వల్ల వాళ్ళు కూడా ఫోన్ వదిలి ఉండలేకపోతున్నారు.
1: అవును మేడం, అది కరెక్ట్ కాదు మేడం. కాకపోతే ఫోన్ ద్వారా ఉపయోగపడేవి, ఫోన్ ద్వారా వాళ్ళకి కావాల్సినవి అవి వినిపించవచ్చు, చూపించవచ్చు. కాకపోతే అలా చూపిస్తూనే అన్నం తినిపించాలి, ఇంకోటి చేయాలంటే అది కరెక్ట్ కాదు మేడం.
0: అవునండి, ఏదో కొంచెం సేపు అయితే ఓకే, గానీ రోజంతా ఫోన్ ఇచ్చేసి వాళ్ళ చేతిలో అలా ఉండకూడదు.
1: అవును మేడం, ఎస్పెషలీ నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు కూడా ఇదే అన్నారు.
0: అవునండి, అందరూ ఇదే చెప్పారు,
1: ఫోన్ ఉంటేనే అన్నం తింటారంటే అది కరెక్ట్ కాదు మేడం. దానికి బదులుగా ఇంకా ఏదైనా ఫోన్ ఉండే ప్లేస్ కి ఇంకా ఏదైనా ఆట వస్తువు ఇంకోటి ఇచ్చేసి దాన్ని రీప్లేస్ చేయాలి మేడం.
0: అవునండి, కథలు చెప్పో లేకపోతే ఏదైనా బొమ్మలు ఉన్న పుస్తకాలు చూపించో,
1: అదో ఇంకోటి ఏదో చేసి అలా చేయాలి. కానీ ఫోన్ అడిక్ట్ చేసిన వలన ఎక్కువగా చిన్నప్పటి నుంచి కంటి చూపు తగ్గుతుంది మేడం, ఫోన్ బ్రెయిన్ అనేది దానికి అలవాటు పడిపోయి మేడం.
0: అవునండి, చిన్న కనపడుతున్నారు అందరు చిన్నపిల్లలు.
1: అవును మేడం, అంటే ప్రతిదీ దాంట్లోనే ఉంది కాబట్టి మేడం ఈజీగా మైండ్ అనేది దానికి అడిక్ట్ అవుతుంది మేడం. అలా అవ్వకుండా వీలైనంతరకు పిల్లలకి దూరంగా ఉంచుతూ మంచి వాతావరణం క్రియేట్ చేసి పిల్లల్ని మంచి ప్రవర్తనతో మంచి పద్ధతితో పెంచాలన్నది నా ఉద్దేశం మేడం.
0: బాగా చెప్పారండి, నిజంగా అలాగే చెయ్యాలి అందరూ.
1: ఓకే మేడం గారు,
0: ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: ఈరోజు సాంగ్ మేడం విజయశాంతి గారు నటించిన మూవీలో గ్యాంగ్ లీడర్ మూవీలో ఏదైనా ఒక మంచి సాంగ్ అండి మేడం.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: లిజనర్స్ అందరికి హాయ్ మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజినెస్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది ఏలూరు అండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగానే ఉన్నారు. మీరు బాగున్నారు మేడం గారు?
0: మేము

0: ఇక్కడ చాలా బాగున్నామండి.
1: చెప్పండి.
0: ఈరోజు క్వశ్చన్ విన్నారా నాగేశ్వరరావు గారు?
1: ఏంటండి
0: క్వశ్చన్ విన్నారా?
1: వినలేదండి.
0: మీరు ఒక రోజంతా ఫోన్ లేకుండా ఇంటర్నెట్ లేకుండా ఉండగలరా?
1: ఒక రోజంతా
0: ఫోన్ లేకుండా ఇంటర్నెట్ లేకుండా ఉండగలరా అండి?
1: ఉండలేం కదండి. ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్ మాత్రం కంపల్సరీ కాంటాక్ట్స్ ఉంటాయి కదా మేడం గారు.
0: అవునండి.
1: మన జీవితమే కాంటాక్ట్స్ మీద పాత్ర తెల్లలేసినానికి కాంటాక్ట్సే కదా. ఎవరికి మాట్లాడాలి ఏం మనకు అవసరతల కోసం మాట్లాడతాం కదా. ఫోన్ లేకుండా ఎలా ఉంటుందండి? అదండి.
0: మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: నేను ఆ సినిమా పేరు కూర్చొని పాట చెప్తాను. నాగార్జున పాట అండి అది.
0: చెప్పండి.
1: సాహసమే చేరాడింబక అంటుంది కదరా ఆ తాళ బయట సాంగ్ ఉంటుంది కదా.
0: ఓకేనండి.
1: సాంగ్ వేయండి.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా పిండి గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, ఉమామహేశ్వరికి, అలాగే పుల్లారావు గారికి హాయ్ చెప్పండి.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజినెస్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్ముల మోహన్ మేడం, మాది మొండ్రాయ్ గ్రామం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు?
0: మేము కూడా చాలా బాగున్నాం
1: మేడం. మాకు అమ్మ రాజన్నమ్మ సినిమా నుండి పాట.
0: ఆ మూవీ నుంచి ఏం సాంగ్ అండి?
1: ఎవరు రాయగలరా?
0: ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి.
1: చెప్పండి మేడం.
0: మీరు ఫోన్ ఇంటర్నెట్ లేకుండా ఒక రోజు ఉండగలరా?
1: ముందు 5 సంవత్సరాల కింద ఉండేది మేడం, ఇప్పుడు ఉండలేం, అన్ని అలవాటు పడిపోయినాం కదా.
0: అవునండి.
1: ఇప్పుడు ఫోన్ లేని ఒక రోజు ఉండలేం మేడం, ఏదైనా ఫోన్లోనే కదా అన్ని.
0: అవునండి, పేమెంట్స్ నుంచి కాంటాక్ట్స్ నుంచి అన్ని ఫోన్లోనే ఉన్నాయి.
1: అన్ని ఫోన్లోనే మేడం. అంతం ఫోన్లు లేక ముందుకు ఉంటాయి, ఇప్పుడు 5 సంవత్సరాల కింద అంతకుముందు ఫోన్ లేక ముందుకు ఉండేది, ఇప్పుడు అన్ని ఫోన్లోనే.
0: అవునండి, అలవాటు అయిపోయిన తర్వాత మానలేము.
1: ఒక గంట సేపు చూస్తూ ఉండలేము మేడం లేకపోతే.
0: అవునండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా అండి?
1: మన రేడియో శ్రోతలు అందరికీ హాయ్ మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజినర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భద్రాద్రి కొత్తల జిల్లా నుంచి వెంకటేష్ మేడం. బాగున్నారా?
0: బాగున్నాం వెంకటేష్ గారు, మీరు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నాం అండి. అప్పుడప్పుడు పలకరిస్తుంటాను సమయ ప్రభావం వల్ల.
0: అవునా అండి?
1: ఈరోజు కుటుంబ కథానాయకి ఊర్వశి శారద పుట్టినరోజమ్మా.
0: అవునండి, విష్ చేసాం మనం రేడియో తరపు నుంచి.
1: శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇరాలోకం సినిమాలో పాట.
0: ఏం సాంగ్ అండి? మూవీ పేరు ఏంటండి?
1: రామకృష్ణ సుశీల పాండే పాట అమ్మా.
0: మూవీ పేరు ఏంటండి?
1: ఇరాలోకం.
0: మరి ఈరోజు క్వశ్చన్ విన్నారా అండి?
1: లేదమ్మా, ఇంట్లో నేను.
0: మీరు ఒక రోజంతా ఫోన్ లేకుండా ఇంటర్నెట్ లేకుండా ఉండగలరా?
1: ఉంటానమ్మా.
0: ఉంటారా అండి? మీరు ఫోన్ ఎక్కువ యూజ్ చేయరా?
1: నేను చేయను, ఎందుకంటే ఓన్లీ నేను వాట్సాప్, ఫోన్ ఏమైనా వస్తే మాట్లాడతాను. ఎందుకంటే మెడికల్ షాప్ కాబట్టి నేను ఎక్కువగా యూజ్ చేయను. రేడియో ఉంది కాబట్టి మామూలుగా నేను లోకల్ కొత్త కూడా కాబట్టి వింటాను. ఎప్పుడైనా రేడియో విషయం ఏమైనా కావాలంటే యాప్ ద్వారా వింటానమ్మా.
0: అవునా అండి?
1: ఎక్కువగా నేను ఫోన్ యూజ్ చేయను, వాడను ఎక్కువ. దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయమ్మా.
0: అవునండి, ఫోన్ వాడడం వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. తక్కువగా వాడితే పర్వాలేదు కానీ ఎక్కువగా
1: సమస్యతో బాధపడుతున్నారు చాలా మంది.
0: అవునండి,
1: చిన్నపిల్లలు కూడా ఫోన్ తోని, వాళ్ళ చిన్న వయసులోనే వాళ్ళకు కళ చూడొచ్చే అవకాశం ఉందమ్మా.
0: అవునండి, చిన్న చిన్న పిల్లలందరికి స్పెట్స్ వచ్చేస్తున్నాయి, చిన్న వయసులోనే కళ్ళ సమస్యలు వచ్చేస్తున్నాయి.
1: ఒకప్పుడు చిన్నప్పుడు వాళ్ళకు అన్నం తింటారు, చందమరావు జాబులు రావు అనేవాళ్ళము. అన్నం తింటున్నారమ్మా చిన్నపిల్లలు.
0: అవునండి, చాలా మంది లిజనర్స్ ఇదే చెప్పారు.
1: మీరు మాకు అసలు సెల్ అంటే కూడా తెలియదు అప్పట్లో.
0: అవునా అండి?
1: ఏదేమైనప్పటికీ సెల్ వాడకం చాలా మంచిది కాదని నేను అభిప్రాయం. నాది
0: నిజమేనండి, మీ అభిప్రాయం కరెక్టే. ఉపయోగపడే విషయాలకు మాత్రం వాడుకోవాలి ఫోన్ని. వెంకటేష్ గారు, మరి మీరు సాంగ్ అడిగారు కదా, సాంగ్ పేరేంటండి?
1: రామకృష్ణ సుశీల.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: రేడియో వింటున్న మీ అందరి కోసం, మా కోసం, మీ కోసం అండి.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నా. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన మస్ట్ టైం పాస్ లైవ్ అయితే అండ్ అవి టైంకి వచ్చేసిందండి. మళ్ళీ ప్రసారం అయ్యే మస్ట్ టైం పాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. అది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అడ్జెస్ సౌమ్య.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4.
1: హై లిస్నర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న వేదవ్యాస్ చిత్రంలో సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం మురళీమోహన్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. మా చిత్రంలో హైందవ ధర్మ విశిష్టతను చాటే ప్రత్యేక ప్రబోధాత్మక పాత్రలో నటించిన మురళీమోహన్ గారు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును స్వీకరిస్తున్న సందర్భంలోనే ఆయన జన్మదినం కూడా కలిసి రావడం విశేషం. మరి రెండు సందర్భాలను పురస్కరించుకుని మా సాయి ప్రగతి ఫిల్మ్స్ పక్షాన ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అని చిత్ర నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. లిసనర్స్, మరి మురళీమోహన్ నటిస్తున్న వేదవ్యాస్ మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాసిప్. వైభవ్ కౌండిన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవి వర్మ, మహేష్ ఎడ్లపల్లి, విజయ్ ఆదిరాజు, గురుచరణ్, ఫాల్గుని, శృతి ఇతర పాత్రలు పోషించారు. వైభవ్ సినీ స్కిల్ స్టూడియోస్ పై యతి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి దర్శకుడు సాయి కిరణ్ అడవి అతిథిగా హాజరై మాట్లాడుతూ, వైభవ్ ఎంతో కలంగా నాకు తెలుసు, స్వయం కృషితో కష్టపడుతున్నాడు, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఇక వైభవ్ కండిన్య మాట్లాడుతూ, నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ని అందమైన ప్రేమ కథతో మేళవించి సోషల్ సెటైర్ గా తెరకెక్కించిన చిత్రం గాసిప్ అని తెలిపారు. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు యతి. ఇక రాశి సింగ్ మాట్లాడుతూ, ఒక చిన్న పుకారు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో చూపించే కథ ఇది అని చెప్పారు. బిజినెస్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
1: బాలిస్తే వింటున్నారు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని. హర్షిత్ రెడ్డి, స్నేహ, మణిమేకలై హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం దీవానా. అర్హా మీడియా వాస్తవ కొప్పినేని శ్రీదేవి కారింపూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ అయింది. మరి తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని చిత్రం యూనిట్ పేర్కొంది. బాలిస్ వింటున్నారు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని. మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి జంటగా వైకుంఠ్ బోను దర్శకత్వంలో రూపొందిన చిత్రం వసుదేవ సుతం. ధనలక్ష్మి బాదర్లా నిర్మించిన ఈ చిత్రం జులై 10న విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఒరిస్సాలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ వాసుదేవుని ఆలయం, అక్కడ గర్భాలయంలో వాసుదేవుని మూర్తిలో బ్రహ్మ పదార్థం ఉంది. ఆయుధం వస్తోంది, దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమి మీద బతికే హక్కులేదు వంటి సంభాషణలు ట్రైలర్లో ఉన్నాయి. ఈ సందర్భంగా మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ కృష్ణుని మీద రూపొందించిన ఈ చిత్రంలో అద్భుతమైన కంటెంట్ ఉంది అన్నారు. మరి సినిమా వన్ మ్యాన్ షో, చివరి 45 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి చిత్రంలో మణిశర్మ గారి పాటలు, ఆర్ఆర్ గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు అన్నారు వైకుంఠ్ బోను. మాకు తొలి చిత్రం ఇది, ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం అన్నారు నిర్మాత త్రినాథ కిస్వా. లిజనెస్, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మెగాం శ్రీహరి హీరోగా బాలు తత్వమసి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. విజేత పరీక్ కథనాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి స్టూడెంట్ అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ భాను అంతా చూసుకుంటాడు. నువ్వు లవ్ చెయ్యి, తన్మై లవ్స్ భాను అంటూ ఆ పోస్టర్పై ఉన్న వ్యాఖ్యలు ఈ చిత్రంలో మేఘామ్స్ పాత్ర ఎలా ఉంటుందన్నది స్పష్టత ఇచ్చాయి. లిజనెస్, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. విశ్వ, ఐశ్వర్య, అనూష హీరో హీరోయిన్లుగా వెంకటేష్ కలివిల తెరకెక్కిస్తున్న చిత్రం నా గురించి నీకు తెలియాలి. సంజన కలివిల నిర్మిస్తున్న ఈ చిత్రం మంగళవారం పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వెంకటేష్ కలివిల మాట్లాడుతూ అద్భుతమైన అంశాలతో సాగే ముక్కోణపు ప్రేమ కథ చిత్రం. ఇందులో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది. పాటలు, పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అని అన్నారు. ఇక సంజన కలివిల మాట్లాడుతూ తెరపై కొత్తదనం ఉట్టిపడేలా అందమైన ప్రాంతాలు షూట్ చేయనున్నా, ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుంది అని చెప్పారు. నా మొదటి సినిమాకి ఇంతటి గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా, ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది అని విశ్వ పేర్కొన్నారు. లిజనర్స్, మరి ఇంతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో బయటకెళ్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాల్లో తీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. సో మీకు తెలుసు, నాకు తెలుసు, జాను ఎప్పుడొచ్చినా ఖాళీ చేతులతో రాదు, ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తున్నాను. సో ఈసారి మీకోసం ఒకటి కాదు, రెండు కాదు, మూడు భాషల్లో నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే తీసుకొచ్చేసాను. మరి నేను మూడు అన్నానంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి కదా. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ థీమ్ మార్. సో ఈ రోజు నేను తీసుకొచ్చిన సాంగ్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఎంత ఎంజాయ్ చేయగలరు, ఇదంతా తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్,

0: గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: After a short break, welcome back to Teen Mar. So listeners, మీరు చాలా ఎక్సైటింగ్ గా నా కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ రోజు మన ప్రోగ్రామ్ లో

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక హిందీ సాంగ్ రాబోతుంది, అండ్ అది వచ్చేసి లవ్ యూ జిందగీ మూవీలో నుంచి లవ్ యూ జిందగీ అనే సాంగ్. ఈ సాంగ్ ని అమిత్ త్రివేది గారు మరియు జస్లిన్ రాయల్ గారు అయితే పాడేశారు అన్నమాట. ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ మోటివేషనల్ అండ్ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
1: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబి యూపీఎస్ మా వద్ద లభించును.
0: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: మార్నింగ్ నుంచి బాగా కష్టపడి జీవితం మీద విరక్తి వచ్చేసిన వాళ్ళందరికీ ఇంకొకసారి లవ్ యూ జిందగీ అంటూ గుర్తు చేసేసాను కదా. ఎస్, ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక మంచి తమిళ్ సాంగ్ రాబోతుంది. అండ్ అదొచ్చేసి ఆహాహా చెప్పను సస్పెన్స్ అన్నమాట, ఒక మంచి సస్పెన్స్ తమిళ్ సాంగ్ వస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా, బ్యాక్ టు తెలుగు. ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో చోర్ బజార్ మూవీలో నుంచి జడా అనే సాంగ్ రాబోతుంది. మరి ఈ సాంగ్ ని మన రామ్ మిర్యాల గారు పాడేశారు.

అమ్మిరి అలా గారు పాడారంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి సాంగ్ ఎంత ఎనర్జెటిక్ గా ఎంత ఊపిస్తుందో. సో ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ మాస్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
1: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నెంబర్ కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
2: ఓకే లిజనర్స్, మంచి ఊపున్న సాంగ్ వినేసాం కదా. ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ హిందీ సాంగ్ రాబోతుంది, అండ్ అదొచ్చేసి తమాషా మూవీలో నుంచి మటర్ గస్తీ. ఈ పాటను మోహిత్ చౌహాన్ గారు అయితే పాడేశారన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా మీకోసం ఇంకొక ఎనర్జెటిక్ అండ్ ఫన్నీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
2: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్.
1: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
2: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
1: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఓకే లిజనర్స్, వరుసగా మంచి మంచి ఎనర్జెటిక్ సాంగ్స్ తో ఫుల్ ఊపు అందుకుంది అన్నమాట మన ప్రోగ్రామ్. ఇప్పుడే ఆ ఊపిని అలా క్యారీ ఆన్ చేస్తూ ఇప్పుడైతే మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిసనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేసాం కదా, ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక తెలుగు సాంగ్ రాబోతుంది. అండ్ అది వచ్చేసి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీలోంచి నీళ్ళు అద్దం సాంగ్. ఈ సాంగ్ ని కార్తిక్ గారు మరియు సుమంగళి గారు అయితే పాడేశారనమాట. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ అండ్ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన వంశీ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్. డాక్టర్ దంతలూరి వెంకటేశ్వర రాజు, MBBS, MD, DM, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ హెప్టాలజీ.
3: గ్యాస్, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, బిలియరీ ట్రాక్ట్ మరియు అన్ని జీర్ణాశయ సమస్యలకు ప్రత్యేక ఆధునిక చికిత్స అందించబడును.
2: ఎండోస్కోపీ, పీరియాడిక్ ఎండోస్కోపీ, కొలినోస్కోపీ, ఇవియల్ బ్యాండింగ్, డైల్యూటేషన్, ఫైబ్రోస్కాన్, ERCP వంటి అధునాతన సౌకర్యాలతో ఉన్న ఎండోస్కోపిక్ సెంటర్
3: సంప్రదించండి. వంశీ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్, ఆనంద బ్లడ్ బ్యాంక్ స్ట్రీట్, ఆపోజిట్ విజయ క్యాంటీన్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9502232334.
4: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
5: లింక్ క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఒక్క క్లిక్ మీ జీవితకాల సంపాదనను మాయం చేయొచ్చు.
1: చూసారా, మీకోసం నేను ఎంత కష్టపడి ఎన్ని ఎనర్జెటిక్ సాంగ్స్, ఎన్ని ఊపొచ్చే సాంగ్స్, ఎన్ని డాన్స్లేసే సాంగ్స్ గ్యాదర్ చేసాను. అట్లుంటది మరి మనతో. సో ఈ ఎనర్జీని అలానే కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో ఒక మంచి హిందీ సాంగ్ రాబోతుంది. అది వచ్చేసి బాజీరావ్ మస్తానీ మూవీలోంచి పింగాదు పోరి. మరి ఈ పాటనైతే ఆర్ వెరీ ఓన్ శ్రేయా ఘోషల్ గారు పాడేశారన్నమాట. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్ హిట్ సాంగ్ ఇది మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సో లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక ఏమేద్దామంటారు? సర్లే, తెలుగు అయిపోయింది, హిందీ అయిపోయింది, నెక్స్ట్ మా సీక్వెన్స్ ఏంటి, తమిళే కదా. మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు జాగ్రత్త, మీరు ఏం టైప్ చేస్తున్నారో అవతల వారు చూడగలరని మర్చిపోకండి.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు.
3: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
0: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
3: తాటి ముంజలు ఆరోగ్యం యొక్క ఖజానాలు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: సో ఇదండి ఈరోజు థీమ్ మార్క్. తిరిగి ప్రసారమయ్యే థీమ్ మార్క్ లో ఇంకొన్ని ఎనర్జెటిక్ సాంగ్స్ తో, ఇంకొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీకోసమే నేను వచ్చేస్తాను. మరి అప్పటి వరకు మీరు స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్. మీ ఆర్జే జాను. హ్యావ్ ఎ గుడ్ డే.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.